ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాల ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026 అక్టోబర్ నెల 1వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 40 సెకండ్లు. మా శ్రోతలకి శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈరోజు ఉదయం 9:10 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి న్యూఢిల్లీ వార్తా విభాగం వారి ఆధ్వర్యంలో 30 రోజుల ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో భాగంగా ప్రసారమవుతున్న కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక ఈరోజు ఉదయం 6:10 వేదపఠనం గావిస్తారు శ్రీ హర్ష ఆచార్యులు. 6:15 భక్తిరంజనిలు కేశవతీర్థస్వామి రచనలు. ఉదయం 6:30 పొలం పనులు. ఈనాటి కార్యక్రమంలో వివిధ పంటల్లో వేరుపురుగు యాజమాన్యం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్ గారు అందించే వివరాలు. ఉదయం 7:00 రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ. ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఈరోజు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం గురించిన వివరం, అలాగే ఆరోగ్య జీవనం. ఈనాటి కార్యక్రమంలో శస్త్రచికిత్సకు వెళ్లే ముందు సెకండ్ ఒపీనియన్ గురించి డాక్టర్ ఏ మల్లేష్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి. ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి పశుపతి గారి గాత్రం ప్రసారమవుతుంది. 9:10 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి న్యూఢిల్లీ వార్తా విభాగం వారి ఆధ్వర్యంలో 30 రోజుల ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో భాగంగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతున్న కార్యక్రమం. ఉదయం 11:03 యువవాణి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి టి రుక్మిణి గారి గాత్రం, వాద్య సహకారం తబలా శ్రీ ఆర్ అజయ్బాబు, కీబోర్డ్ శ్రీ ఆర్ శ్రీనివాస్. 11:30 సుగమ్ సంగీత్ కార్యక్రమంలో శ్రీ జాఫర్ హుస్సేన్ ఖాన్ బడియోని బృందం వారిచే సుగమ్ సంగీత్. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో సాహిత్యంతో దోస్తీ. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మి గారి జాజిపూల మందిరి పుస్తక పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి సత్యగౌరి మోగంటి. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక మా సాయంత్రం ప్రసారాల్లో సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సంధ్యారాణి కథ ఒక్కో కథ వినిపిస్తారు శ్రీ ఎల్ భూమగౌడ్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. నటి కార్యక్రమంలో వివిధ పంటల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు. రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. అంశం కుసుమ పంట సాగు యాజమాన్య పద్ధతులు. ఈ అంశం గురించి వాండూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్యమిన్ని గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. అనుసంధానకర్త అనురాధ గారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853. 7:45 ఈరోజు రాత్రి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు

మాతృభాషల పరిరక్షణ గురించి టీసీఆర్ ఇంకా టీఐ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకర్రావు. రాత్రి 9:10 స్పాట్లైట్ ఢిల్లీ నుంచి 10:00 2026 జపాన్లో నిర్వహించబడుతున్న 20వ సంచిక ఆసియా క్రీడలు. 10:20 మధుర గీతాలు ఈరోజు రాత్రి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: mixed team and men's team all finishing on top. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. వేదపఠనం గావిస్తారు శ్రీ హర్ష ఆచార్యులు.

స్వసమే తుతి విశ్వత స్వమవృష్ణియం భవావాజస్య సంగతే అప్సు మే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజ అగ్నించ విశ్వశంభువమాపశ్చ విశ్వభేషజీ గౌరీర్మిమాగసలిలా నితక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షర పరమే వ్యోమన్. ఓం అప్సు మే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజ అగ్నించ విశ్వశంభువమాపశ్చ విశ్వభేషజీ అగ్నిర్మూర్ధాదివః కకుత్పతిః పృథివ్యా అయం అపాగం రేతాగం సిజిన్వతి స్యోనా పృథివి భవాన్ రుక్షరా నివేశని యచ్చా నశర్మ సప్రథాః క్షేత్రస్యపతిన.

పునః కృణ్వగ్స్వా పితరియువానమన్వాతాగంసీత్వయితంతుమేతం ఇదం విష్ణురువిచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్యపాగం సురే సహస్రశీరుషా పురుషః సహస్రాక్షసహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వాత్యతిష్ఠద్దశాంగులం విష్ణోరరాటమసి విష్ణోః పృష్ఠమసి విష్ణోస్న్యప్త్రేస్థో విష్ణోస్యూరసి విష్ణోర్ధ్వమసి వైష్ణవమసి విష్ణవే త్వా బృహస్పతే అతియదుర్యో అరుహాద్యుమద్విభాతి క్రతుమజ్జనేసు యద్దీదయచ్చవసర్త ప్రజా తదస్మాసు ద్రవిణం ధీహి చిత్రం బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమత సురుచో వేన ఆవహ స బుద్ధిగా ఉపమా అస్య విష్ఠా సతశ్చయోనిమసతశ్చ వివహ ఇంద్రమరుత్వ ఇహ పాహి.

ఋషి సుపత్నీమహమశ్రవం నహ్యస్యా అపరం చన జర సామరతే పతి ఇంద్రమరుత్వ ఇహ పాహి సోమయ్యథాశార్యాతే అభివస్సుతస్య తవ ప్రణీతి తవ శూరశర్మణా వివాసింతి కవయస్సు యజ్ఞాః శమగ్నిరగ్నిభిస్కరచ్ఛన్నస్తపతు సూర్యః శంవాతో వాత్వరప అపశ్రిధః యమాయ సోమగం సునుత యమాయ

తేజోహోమస్తన్నో అస్తు వజగ్స్యామపదయోరగీణశ్చిత్ర ఆభువదూతీ సదా వృధ సఖా ఖగాశిష్ఠగా వృత ఆదంగౌ పృష్ణిరక్రమీ దశనన్మాతరం పునః పితరం చ ప్రయంత్సువ. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు చెప్పినటువంటిది కృష్ణయజుర్వేదంలో నవగ్రహ మంత్రాలు, నవగ్రహ సూక్తమని కూడా అంటారు. దీన్ని మనము పారాయణ చేయడం వల్ల కానీ, కనీసం ఒక్కసారి విన్నా సరే ఆ

0: గ్రహాల యొక్క దోషాలన్నీ తొలగిపోయి వాటి అనుగ్రహం మనకి కలుగుతుంది. స్వస్తి.
1: వేదపఠనం గావించారు శ్రీ హర్ష ఆచార్యులు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి భక్తి రంజని. ఈనాటి కార్యక్రమంలో కేశవతీర్థ స్వామి రచనలు విందాం.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో కేశవతీర్థస్వామి రచనలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఈరోజు ఉదయం 11:03 యువవాణి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి టి రుక్మిణి గారి గాత్రం ప్రసారమవుతుంది. వాద్య సహకారం తబల మీద శ్రీ ఆర్ అజయ్ బాబు, కీబోర్డ్ శ్రీ ఆర్ శ్రీనివాస్.

11:30 సుగమ్ సంగీత్ కార్యక్రమంలో జాఫర్ హుస్సేన్ ఖాన్ గారి బదియోని బృందం వారిచే సుగమ్ సంగీత్ 11:30.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఈరోజు ఉదయం 9:10 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి న్యూఢిల్లీ వార్తా విభాగం వారి ఆధ్వర్యంలో 30 రోజుల ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో భాగంగా ప్రసారమవుతున్న కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఈనాటి కార్యక్రమంలో వివిధ పంటల్లో వేరుపురుగు యాజమాన్యం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్ గారు అందించే వివరాలు విందాం.
1: వివిధ పంటల లోపల వచ్చేటటువంటి వేరుపురుగు మరియు దాని యాజమాన్యం గురించి తెలుసుకుందాం. నా పేరు రాజశేఖర్. నేను వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్లో కీటకశాస్త్ర విభాగంలో పనిచేస్తున్నాను. మనం తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసినటువంటి పంటల లోపల ముఖ్యంగా మిరప, అదేవిధంగా మొక్కజొన్న, అదేవిధంగా ప్రత్తి, వేరుశనగ, ఈ పంటల లోపల వేరుపురుగు అనేది ప్రధాన సమస్య. ఈ యొక్క వేరుపురుగు అనేది మనకు ముఖ్యంగా మనం పంట వేసుకున్నప్పుడు వేరులను ఆశించి ఎక్కువగా నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క వేరుపురుగును మనం జూన్ బీటిల్ అని కూడా అంటాం. ఎందుకు దీన్ని జూన్ బీటిల్ అని కూడా ఎందుకు అంటామంటే, ఇది ఒక మనకు వర్షాకాలంలో తొలకరి వానలకు ఈ యొక్క రెక్కల పురుగు అనేది, బీటిల్ అనేది బయటకు వచ్చి ముఖ్యంగా మనకు సుబాబుల్ చెట్టు కానీ వేప చెట్ల మీద ఉండి అక్కడి నుంచి వచ్చి మన యొక్క పొలంని ఆశించి ఆ యొక్క పొలం లోపల గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది. వాటి నుంచి పొదిగినటువంటి లార్వాలు అంటే ఈ యొక్క వేరు పురుగులు పొలం లోపలనే ఉండి రైతు సోదరులు పంటను సాగు చేసినప్పుడు ఈ యొక్క గుడ్లు నుంచి పొదిగినటువంటి సి ఆకారంలో తెలుపు రంగులో ఉండేటటువంటి ఈ యొక్క గ్రబ్, వేరు పురుగు యొక్క గ్రబ్ మనకు తొలి దశలో సాగు చేసినటువంటి మిరప పంట కావచ్చు, వేరుశనగ పంట కావచ్చు, అంతేకాకుండా వాణిజ్య పంట అయినటువంటి షుగర్ కెన్, చెరుకు పంటను ఎక్కువగా ఆశించి నష్టపరచడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన యొక్క పంట లోపల ఈ యొక్క వేరుపురుగు ఉధృతి ఉందా లేదా అనేది రైతు సోదరులు ఏ విధంగా గుర్తించాలంటే, పంట సాగు చేసిన తొలి దశ లోపల అంటే మనకు 10 నుంచి 15 రోజుల లోపలనే అక్కడక్కడ మనకు మొక్కలు అనేది ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క మొక్కలు ఎండిపోయినట్టుగా గుర్తిస్తే తప్పకుండా మనకు వేరుపురుగు ఉన్నట్టుగా గుర్తించాలి. అంటే మనం ఎండిపోయినప్పుడు మనం ఆ యొక్క మొక్కను పీకి చూసినప్పుడు మనకు వేర్లు రాకుండా ఉండి వేర్ల ప్రాంతం అంతా భూమి లోపలనే ఉన్నట్లయితే తప్పకుండా అది వేరుపురుగు యొక్క ఉధృతి ఉన్నట్టుగా గుర్తించాలి. ఆ యొక్క మొక్క పక్క భాగం లోపల మనం కొద్ది వరకు నేలను త్రవ్వి చూస్తే మనకు అక్కడ చిన్న తెలుపు రంగులో ఉండేటటువంటి వేరుపురుగు ఉండడం అనేది గమనించవచ్చు. కాబట్టి ఈ యొక్క వేరుపురుగు మనకు నాట్ ఓన్లీ నేను చెప్పినట్టు పత్తి కాకుండా మనకు మిరప, వేరుశనగ, చెరుకును చాలా ప్రాంతాల లోపల దగ్గరగా 50 నుంచి 60% వరకు ఈ యొక్క పురుగు అనేది నష్టపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వేరు పురుగు అనేది భూమి లోపల ఉంటుంది. అంటే దాదాపుగా మనకు ఒక 20 నుంచి 25 సెంటీమీటర్ల లోపల ఉంటుంది. కాబట్టి చాలా మంది రైతు సోదరులు ఈ యొక్క పురుగును గమనించరు. కాబట్టి ఎప్పుడైనా ఈ యొక్క వేరు పురుగును యాజమాన్యం చేయాలంటే తప్పకుండా సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అనేది చేపట్టాలి. ఈ యొక్క సమగ్ర సస్యరక్షణ పద్ధతులు చేపట్టినప్పుడు మాత్రమే మనం ఈ యొక్క వేరు పురుగును సమర్థవంతంగా అదుపు చేస్తాం. ఆ సమగ్ర సస్యరక్షణ పద్ధతిలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం పంట సాగు చేసేటప్పుడు తప్పకుండా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఆ విత్తన శుద్ధికి చూసుకున్నట్లయితే మనకు క్లోరోఫైరిఫస్ అనేటటువంటి రసాయనం లోపల 5 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి పట్టించి ఒక అరగంట నీటిలో ఆరబెట్టుకుని విత్తుకున్నట్లయితే మనను ఈ యొక్క వేరుపురుగు తొలి దశలో ఆశించడానికి అవకాశం అనేది తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకు ఈ యొక్క వేరుపురుగు యొక్క ఉధృతి రాకుండా ఉండాలంటే మనము ఎప్పుడైనా నీటి తడులు అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మొక్కకు కొంచెం తేమ ఉండడం వలన ఈ యొక్క పురుగు యొక్క ఉధృతి తగ్గడానికి, అంటే పురుగుకు గాలి సోకకుండా ఉండి ఉరుగు ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకు గుళికలు చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా ప్రాంతం లోపల ఎస్పెషలీ మనకు ఈ యొక్క వేరుపురుగు కోసం అనేది స్పెసిఫిక్గా మనకు ఇమిడాక్లోపిడ్ ప్లస్ ఫిప్రోనిల్ కలిసినటువంటి గుళికలు 100 గ్రాములు, ఆ గుళికలను తీసుకొని ఆ 100 గ్రాముల గుళికలను మనం ఒక 20 కేజీల ఇసుకలో కానీ 20 కేజీల సాయిల్ అంటే నేలల్లో కలిపి ముందుగా కలిపిన తర్వాత మనం ముందుగా ఈ యొక్క గుళికలు అప్లై చేయడానికంటే ముందు తప్పకుండా మనం నీటి తడి అనేది ఇచ్చుకోవాలి. ఎందుకు నీటి తడి ఇచ్చుకోవాలంటే మనకు యొక్క వేరుపురుగు భూమి లోపల ఉంటుంది కాబట్టి పురుగుకు కొంచెం తేమ తగలంగానే ఆ యొక్క వేరుపురుగు అనేది కొద్ది పాటిగా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు అంటే మనం నీటి తడి ఎట్లా ఏ విధంగా ఇవ్వాలంటే మనం పొలం లోపలకు దిగితే మనకు మన కాలికి బురద అంటేటట్టు ఉండాలి. ఆ విధంగా నీటి తడి ఇచ్చిన తర్వాత ఒక్క ఎకరానికి మనం ఇమిడాక్లోపిడ్ ప్లస్ ఫిప్రోనిల్ కలిసినటువంటి గుళికలు 100 గ్రాములను 20 కేజీల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క గుళికలు మనం అప్లై చేసినప్పుడే అది నీటి లోపల కడిగి ఆ యొక్క గుళికలు ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఆ రసాయనం వలన ఏమవుతుందంటే మనకి యొక్క వేరుపురుగు యొక్క గ్రబ్స్ ఏవైతే నేల లోపల ఉన్నాయో

0: అవి పైకి వచ్చి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఇమిడాక్లోపిడ్ ప్లస్ ఫిప్రోనిల్ కలిసినటువంటి గుళికలు ప్రస్తుతం మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అవి మనకు మిరప పంట కావచ్చు, చెరుకు పంట కావచ్చు, అదేవిధంగా వేరుశనగ పంటలో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒకవేళ రసాయనం వాడకుండా ఎవరైనా ఆర్గానిక్ పద్ధతి ఆ సేంద్రియ పద్ధతి లోపల మనం ఈ యొక్క వేరుపురుగును యాజమాన్యం చేసుకోవాలంటే కూడా మనకు మెటరైజియం అనేసోఫిలి అనేటటువంటి జీవ సంబంధితమైనటువంటి శిలీంద్రనాశిని కూడా అవైలబుల్ ఉంది. ఈ యొక్క జీవ సంబంధితమైన శిలీంద్రనాశిని మనం ఏ విధంగా వాడాలి అంటే, ముఖ్యంగా మనకు ఒక 2 కేజీల ఈ యొక్క మెటరైజియం అనేసోఫిలిని తీసుకుని దానిని మనం ఒక 20 కేజీల ఇసుకలో కలిపేసుకుని నీటి తడి ఇచ్చినప్పుడు చల్లుకున్నట్లయితే ఈ యొక్క మెటరైజియం అనేది ముఖ్యంగా బాగా ఎక్కువగా మన నేల లోపల వృద్ధి చెంది ఈ యొక్క వేరు పురుగును ఆశించి ఆ యొక్క వేరు పురుగును ఎదుగుదలను అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా మనం పంటల లోపల అంటే అది మిరప కావచ్చు, చెరుకు కావచ్చు, వేరుశనగ కావచ్చు, దాని లోపల ఆశించేటటువంటి వేరు పురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే, మనం వేరు పురుగు అనేది ఎక్కువగా నేను చెప్పినట్టు జూన్ మాసం నుంచి మనకు పంటను ఆశిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే జూన్ మాసం లోపల వర్షాలు వచ్చినప్పుడు ఈ యొక్క పురుగు అనేది ఎక్కువగా మనకు సుబాబుల్ చెట్లు, వేప చెట్ల మీద ఆశిస్తుంది. కాబట్టి మన పంట చుట్టూ ఉండేటటువంటి వేప చెట్లు మరియు సుబాబుల్ చెట్ల మీద కూడా మనం క్లోరోఫైరిఫాస్ అనేటటువంటి రసాయనాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఒకవేళ ఈ యొక్క రెక్కల పురుగులు ఆర్ బీటిల్స్ ఆ యొక్క ఆ చెట్ల మీద వాలినప్పుడు ముందుగానే మనం కెమికల్ని పిచికారీ చేసింటాం కాబట్టి అది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మన భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వాళ్ళు డెవలప్ చేసినటువంటి మిథైల్ బెంజిన్ అనేటటువంటి బుట్టలు, అంటే లింగాకర్షక బుట్టలు కూడా ఉన్నాయి. ఈ యొక్క మిథైల్ బెంజిన్ అనేటటువంటి బుట్టలను పెట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే, ఆ యొక్క మిథైల్ బెంజిన్ అనేది ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేసినప్పుడు ఎక్కడైతే మనకు ఈ యొక్క వేరు పురుగు ఒక రెక్కల పురుగులు దానికి ఆకర్షితం అయిపోయి ఆ యొక్క బుట్టలో పడి చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా చూసుకోండి, వేరు పురుగు అనేది ఎస్పెషలీ మనకు మిరప అదేవిధంగా మనకు చెరుకు వేరుశనగ పంటల లోపల ఎక్కువగా నష్టపరుస్తుంది. కాబట్టి రైతు సోదరులు తప్పకుండా నేను చెప్పినటువంటి యాజమాన్య పద్ధతి లోపల మరీ ముఖ్యంగా మనకు ఎప్పుడైనా విత్తన శుద్ధి చేసుకోవడం అనేది క్లోరోఫైరిఫాస్ తోటి విత్తన శుద్ధి చేసుకోవడం, ఇమిడాక్లోపిడ్ ప్లస్ ఫిప్రోనిల్ కలిసినటువంటి గుళికలను 100 గ్రాములు 20 కేజీల ఇసుకలో కలిపి చల్లుకోవడం, అంతేకాకుండా మనకు నీటి తడి పెట్టిన తర్వాతనే ఈ గుళికలను అప్లై చేసుకోవడం, అదేవిధంగా జీవ సంబంధితమైనటువంటి శిలీంద్ర నాశనం అయినటువంటి మెటరైజం అనేసోఫిలిని వాడడం, వీలైన చోట్ల ఎక్కడైతే మనకు వేపపిండి లభిస్తే గిట్లా ఒక 10 కేజీల వేపపిండిని కూడా చల్లుకోవడం వల్ల కూడా కొద్ది వరకు ఈ యొక్క వేరుపురుగు ఉధృతి తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
1: ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఈరోజు సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి. ఇందులో కుసుమ పంట సాగు ఇంకా యాజమాన్యం గురించి తాండూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శ్రీమతి సి మాణిక్య గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు అందిస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085252, మరొక నెంబర్ 2324085353, ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు.

ఈరోజు రాత్రి 6:50 వ్యవసాయ సూచనల కార్యక్రమంలో వివిధ పంటల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త వివరాలు అందిస్తారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపురి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజన అమలు చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల నీటి అవసరాలను తీర్చేలా సమగ్ర నీటి ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీటి ప్రాజెక్టులతో పాటు పంట కాలువలు, ఎత్తిపోతల పథకాలు, సూక్ష్మ నీటిపారుదల, జల విద్యుత్తు, పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులను కూడా ప్రణాళికలో చేర్చాలని ఆదేశించారు. విశాఖ నగర తాగునీరు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కరీంనగర్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం నూతన కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నూతన భవనం ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 170 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట అభివృద్దికి బదలాయించేలా చర్యలు తీసుకున్నామని, బేగంపేట రన్వే కింద రహదారి నిర్మాణానికి అనుమతులు సాధించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రైతు బజార్లో రాయితీపై ఉల్లిపాయల పంపిణీని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధరల పెరుగుదలతో ప్రజలపై భారం పడకుండా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలో కందిపప్పు, పామాయిల్ కూడా రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరిస్తూ,
1: మన రాష్ట్రంలో 35 రూపాయల కిలోకే ఉల్లిపాయ 115 రైతు బజార్లో కూడా రాష్ట్రంలో ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి రైతు బజార్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వ్యాన్స్ కూడా ఏర్పాటు చేసి సామాన్యులకి మేము మా శాఖ నుంచి ప్రత్యేకంగా కందిపప్పు పైన, అదేవిధంగా పామ్ ఆయిల్ పైన కూడా దృష్టి సారించాం. 100కి 100% సబ్సిడీ రూపంలో మేము కందిపప్పు సరఫరా చేస్తాం. కందిపప్పుతో పాటు పామ్ ఆయిల్ గురించి కూడా, దానిపైన కూడా దృష్టి సారించాం.
0: ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలో సాగునీరు, తాగునీటి అవసరాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటల అభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి వివరిస్తూ,
2: ఒక పక్క పరిశ్రమలు అభివృద్ది చేస్తున్నాం, ఒక పక్క సాగునీరు, తాగునీరు అందజేస్తూ ఈ హార్టికల్చర్ హబ్ 100 కోట్ల రూపాయలతో మరి ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, 26,000 కోట్లు ఏదైతే రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టు, సాగునీరు ప్రాజెక్టులు ఆగిపోయినాయో 22 ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం. ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు, మరి అంతే విధంగా కాకుండా వేర్ హౌస్లు, కోల్డ్ స్టోరేజ్లు, మరి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కూడా సబ్సిడీతో ఇస్తాం.
0: 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్వాగతించారు. పప్పు ధాన్యాలు, నూనె గింజలకు అధిక మద్దతు ధర కల్పించడం ద్వారా పంటల వైవిధ్యీకరణకు రైతులను ప్రోత్సహించే అవకాశం ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కేంద్ర రాష్ట ప్రభుత్వాల లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచుతున్నామని మంత్రి తెలిపారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించడంతో పాటు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను అమలు చేస్తోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెద్ద మైనవారిలంక గ్రామంలో పీఎం సూర్యఘర్ యోజన బీసీ స్కీమ్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర మంత్రి గతరాత్రి ప్రారంభించారు. పెద్ద మైనవారిలంకలో ప్రతి ఇంటికి ఈ పథకం వర్తిస్తే ప్రభుత్వాల నుంచి సుమారు 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు రాయితీ పొందే అవకాశం ఉందని, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి మంత్రి హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ,
2: అమరావతి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయండి. దాదాపు 35,000 మంది ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తున్నారు. ఐకానిక్ టవర్స్ కూడా యాక్చువల్ గా ఫస్ట్ డైమండ్ ఏదైతే ఉందో ఆ డైమండ్ కంప్లీట్ చేశారు, సెకండ్ డైమండ్ మొదలు పెడుతున్నారు. అలా అనుకున్న టార్గెట్ ప్రకారం యాక్చువల్ గా అన్ని జరుగుతున్నాయి. ఏది ఏమైనా గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ 2028 అక్టోబర్ కంప్లీట్ చేయమన్నారు. 2028 అక్టోబర్ కంప్లీట్ అయితే ఎంతో వేగవంతంగా జరుగుతుంది.
0: ప్రజల ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం, క్రీడల శాఖ, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఖేలో తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణలోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలంతా ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు శారీరక వ్యాయామానికి కేటాయించాలన్నారు. ఫిట్నెస్ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు పలువురు ప్రముఖులు, క్రీడాకారులకు మంత్రి ఖేలో తెలంగాణ ఫిట్నెస్ ఛాలెంజ్లో పాల్గొనాలని ఆహ్వానించారు. ప్రతి ఒక్కరూ మరో 9 మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించిన ఐగాట్ మిషన్ కర్మయోగి దక్షిణాది రాష్ట్రాల తొలి ప్రాంతీయ సదస్సు నిన్న ఘనంగా ముగిసింది. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో 2 రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర సేవలు, ప్రజాపాలనలో కృత్రిమ మేధ ఏఐ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ తరపున ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏఐ సాంకేతికతను వినియోగించడం ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలందించేలా రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. వాతావరణం. ఉత్తర తమిళనాడు, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని అనంతపురం జిల్లా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శనరావు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జేఎన్టీలో నషాముక్త్ భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా హెల్త్ వాక్కు సంబంధించిన వాడపత్రికలను ఆయన నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుదర్శనరావు మాట్లాడుతూ, నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ రాష్ట్రీయ సంకల్ప్ సమారోహంలో భాగంగా ఈ రోజు ఉదయం హెల్త్ వాక్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జరుగుమల్లి బీసీ వసతి గృహంలో విద్యార్థినులకు వేధింపుల ఘటనపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులతో అసభ్య అభ్యంతరకరంగా ప్రవర్తించిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థినులను నిందితుడి ఇంటి పంపిన సిబ్బందిని విధుల నుంచి తొలగించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి కె రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజనను అమలు చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు

0: क्रीडायां स्पर्धायां भारतेन वेस्ट इंडीज दलं अष्ट स्तोभिः पराजितम् इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖవిందం అందిస్తారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ.
2: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 30వ తేదీన సిరిసిల్లలో 340 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో నేతన్న బజార్, పాఠశాలలు, రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ది, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలు, గోదాములు, పోలీస్ స్టేషన్లతో పాటు ఇందిరా మహిళాశక్తి భవన్ ప్రారంభోత్సవం ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి, వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాలు, గ్రామాల్లో 9 రోజుల పాటు నిత్యపూజలు, అన్నదానాలు నిర్వహించిన భక్తులు వినాయకుడిని గంగమ్మ ఒడికి చేర్చారు. జిల్లాలో 3 రోజుల పాటు ఒక్కో ప్రాంతంలో నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. అందంగా అలరించిన వాహనాలపై విగ్రహాలను పెట్టి శోభయాత్ర నిర్వహించారు. వినాయకుల వద్ద ఏర్పాటు చేసిన లడ్డూలకు వేలంపాటలో పోటాపోటీగా భక్తులు పాల్గొని దక్కించుకున్నారు. యువతి యువకులు నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లి వేములవాడ ఆలయ గుడి చెరువు, సిరిసిల్ల మానేరు తీరంలో, గ్రామాల్లోని చెరువుల్లో, కుంటల్లో నిమజ్జనం చేశారు. మున్సిపల్ శాఖ గ్రామ పంచాయతీల్లో ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ మహేష్ పి గేతే ఆధ్వర్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మన్వాడ వద్ద గల మధ్యమానేరు శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి ఎల్ఎండి జలాశయానికి నీటి విడుదల చేశారు. జలాశయానికి గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాల్వ ద్వారా మానేరు మూలవాగు నుంచి భారీగా నీరు వచ్చి చేరడంతో జలాశయం గేట్ల నుంచి ఎల్ఎండికి 8,000 క్యూసెక్ల నీటిని వదలారు. జలాశయం పూర్తి సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 24.52 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అల్పాహారం అమలు చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు పీడీఎస్యూ ఆధ్వర్యంలో నాయకులు, విద్యార్థులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అల్పాహారం అమలు చేస్తామని చెప్పి కొన్ని జిల్లాలకే పరిమితం చేసిందని పీడీఎస్యూ నాయకులు ఆరోపించారు. కళాశాలల్లో అధ్యాపక పోస్టులను కూడా భర్తీ చేయాలని, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వేములవాడ అగ్నిమాపక కేంద్రం అధికారి అనిల్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. 2008 బ్యాచ్కు చెందిన అనిల్ కుమార్ డ్రైవర్గా విధుల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి అగ్నిమాపక అధికారిగా పదోన్నతి పొందారు. 2 ఏళ్లుగా వేములవాడ ఫైర్ అధికారిగా పనిచేస్తున్నారు. గుండెపోటుకు గురికాగా బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందారు. ఆయన మృతికి అగ్నిమాపక కేంద్రం సంతాపం వ్యక్తం చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో నర్మల గురుకుల పాఠశాలకు చెందిన 5 క్రీడాకారులు రాష్టస్థాయి ఉషు పోటీలకు ఎంపికయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-17 ఎస్పీఎఫ్ రాష్టస్థాయి ఉషు క్రీడా పోటీలకు సైమా క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా ఉషు కార్యదర్శి విక్రమ్ తెలియజేశారు. వీరు 6 బంగారు పతకాలు, 6 రజత పతకాలు సాధించడమే కాకుండా 5 క్రీడాకారులు రాష్టస్థాయిలో స్థానం దక్కించుకున్నారని తెలియజేశారు. రాష్టస్థాయికి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను జిల్లా క్రీడలు, యువజన శాఖ అధికారి అజ్మీరా రామ్దాస్ అభినందించారు. వేములవాడ మండలం అగ్రహారంలో ఏర్పాటు చేసిన జేఎన్టీయూ కళాశాలలోని సమస్యలు పరిష్కరించాలని కళాశాల విద్యార్థులు ప్లకార్డులు, ఫ్లెక్సీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కళాశాలకు శాశ్వత భవనం, ప్రత్యేక హాస్టల్ భవనం ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న వసతులు అవసరాలకు సరిపోవడం లేదని, తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే మౌలిక వసతులు కల్పించాలని కోరారు. నాణ్యమైన ప్రయోగశాలలు, ఆధునిక పరికరాలు అందించాలని చెప్పారు. అధ్యాపకుల కొరత ఉందని, శాశ్వత అధ్యాపకులను నియమించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన డాక్టర్ కందేపి రాణిప్రసాద్ జాతీయ బాల సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. వేదగిరి రాంబాబు పేరిట నెలకొల్పిన జాతీయ బాల సాహిత్యం పురస్కారానికి రాణిప్రసాద్ ఎంపికైనట్లు సంస్థ కన్వీనర్ సింహప్రసాద్ తెలియజేశారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో 14వ తేదీన ఈ పురస్కారం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కందేపి రాణిప్రసాద్ 36 ఏళ్లుగా బాల సాహిత్యాన్ని రాస్తున్నారు.
1: రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడి 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు కృషి చేస్తూనే వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2027-28 సీజన్ కోసం రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తమ ఉత్పత్తులకు లాభదాయకమైన ధరను పొందుతారని తెలిపారు. కాగా నిన్న కేంద్ర కేబినెట్ సమావేశానంతరం న్యూఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలిపారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు.
1: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही एमएसपी में 50% प्रॉफिट देना वो तय किया था, उस फैसले को इसमें लागू किया गया है. वीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड और सेफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम 50% ज्यादा रखी गई है एमएसपी.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో స్థాపించిన యూపీఎస్సీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా గతేడాది 1వ తేదీన ప్రారంభమైన వేడుకలకు ఈ కార్యక్రమం ముగింపు పలుకుతుంది. ఈ సందర్బంగా ప్రధానమంత్రి యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణ్యం, స్మారక తపాలా బిళ్లను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, యూపీఎస్సీ అధికారులు తదితరులు పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడి 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్బంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షం వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డీఏడీకి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓంప్రకాష్ గుప్తా మాట్లాడుతూ ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి మాట్లాడారు. వస్త్ర రంగానికి సంబంధించిన ప్రభుత్వ దార్శనికత, విధానాలు, పథకాల గురించి సదస్సులో పాల్గొనే వారికి వివరిస్తారని గుప్తా తెలిపారు. వస్త్రరంగం దేశవ్యాప్తంగా సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందని ఓంప్రకాష్ తెలిపారు. పేదలకు సేవలందించడంలో సమర్థవంతమైన పరిపాలనను నిర్ధారించడంలో ప్రభుత్వోద్యోగులు కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న కరీంనగర్లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ఏ ప్రభుత్వ విజయమైనా ప్రభుత్వోద్యోగుల అంకితభావం, సహకారంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. తెలంగాణలో సమస్యల పరిష్కారానికై తాను ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులతో సమావేశాలను కొనసాగిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రంతో నిరంతరంగా జరుపుతున్న సంప్రదింపులు ఫలితాలనిచ్చాయని, 6 నెలల

లోనే రాష్ట అభివృద్దికై 170 ఎకరాల రక్షణ భూమి బదిలీ జరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.

0: नहीं हो सकता जब तक पंजाब का युवा नशे के मुक्त नहीं हो। ये नशा हमारी आने वाली पीढ़ियों को बर्बाद करता है। पंजाब के युवाओं को नशा न मिले ऐसे सख्त तंत्र की रचना केवल और केवल नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी कर सकती है, कोई और नहीं कर सकता।
1: కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు సముద్ర తీర ఖనిజ బ్లాకుల వేలాన్ని ప్రారంభిస్తుంది. దేశ సముద్ర తీర ఖనిజ సంపదను వెలికి తీయడంలో, ఖనిజ వనరుల భద్రతను బలోపేతం చేయడంలో ఇది ఒక కీలక ముందడుగు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేలంలో అండమాన్ సముద్ర ప్రాంతంలోని రెండు సముద్ర తీర ఖనిజ బ్లాకులు ఉన్నాయి. ఇది క్రమబద్దమైన అన్వేషణను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, తీర ప్రాంత ఖనిజ అన్వేషణ అభివృద్దికి అధునాతన సాంకేతికతను వినియోగించడమే లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. గువాహటిలోని బర్సపాడ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు జాన్ క్యాంబెల్, షైహోప్, హమీజాంగుల సెంచరీలతో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. అనంతరం 406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 43.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 133 బంతుల్లో 223 పరుగులతో నాటౌట్గా నిలవగా, రోహిత్ శర్మ 101 పరుగులు చేసి వన్డేలో 35వ శతకం పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్కు 255 పరుగుల రికార్డు భాగస్వామి అని నెలకొల్పారు. డబుల్ సెంచరీ చేసిన శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. సిరీస్లోని చివరి వన్డే శనివారం న్యూ చండీగఢ్లో జరగనుంది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రాయలసీమ కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమెరికాలోని విస్కాన్సిన్లో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పోలాండ్ వాణిజ్య శాఖ మంత్రి ఆండ్రిజ్ డొమాన్స్కీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం విజయవంతమైందని, ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు కొత్త మార్గాలపై చర్చించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3వ దశపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ నిర్ణయం 135 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని తరలించేందుకు, 50 గిగావాట్ గంటల బ్యాటరీ నిల్వకు మద్దతునిచ్చేందుకు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా పవర్ గ్రిడ్లను పటిష్టం చేసేందుకు తోడ్పడుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇది తయారీ, నిర్మాణం, ఇంధన నిల్వ రంగాలలో మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందని, 2035 నాటికి 900 గిగావాట్ల శిలాజేతర ఇంధన ఆధారిత సామర్థ్యాన్ని సాధించే దిశగా ప్రోత్సాహాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. స్వచ్ఛతా హి సేవ 2026 ప్రచారంలో భాగంగా కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో జాతీయ స్థాయి సఫాయి మిత్ర సురక్ష ఏవం సమ్మాన్ శిబిరాన్ని నిర్వహించింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డిఏడి 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి.

వృద్ధాప్యం వయసుకు సంబంధించింది, వృద్ధుల అనుభవం మాత్రం తరతరాలకు సంబంధించింది. అంతేనా? ఈరోజు 1వ అక్టోబర్ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈరోజునే కాదు, ప్రతిరోజు మనం జరుపుకోవాలి. వృద్ధుల సేవలను గుర్తించాలి, వారి హక్కులను, ఆరోగ్యాన్ని మనం సంరక్షించాలి. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటో మనం ప్రకటించాలి. మనకు నడక నేర్పిన చేతులను వారి వృద్ధాప్యంలో మనం పట్టుకోవడం మన బాధ్యత. అంతేగదా? అలాగే వృద్ధులు మన కుటుంబానికి మూలస్తంభాలు. వారు చూసిన కాలం, ఎదుర్కొన్న కష్టాలు, అలాగే పొందిన అనుభవాలు మనకు విలువైన జీవిత పాఠాలు. వారి మాటల్లో అనుభవం ఉంటుంది, వారి జ్ఞాపకాల్లో చరిత్ర ఉంటుంది, వారి ఆశీర్వాదంలో ఆప్యాయత ఉంటుంది. వృద్ధాప్యం అనేది మామూలుగానే మనం చూస్తే జీవితానికి ముగింపు కాదు. మనం ఇంట్లో అనుకుంటాం, అందరినీ పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాం, ఎందుకంటే అది అనుభవాలతో నిండిన ఒక అందమైన దశ. ఈ దశలో వారికి కావాల్సిందేంటి? కేవలం ఆర్థిక భద్రత మాత్రమే కాదు, ఆప్యాయత, గౌరవం, మనతో కలిసి ఉన్నామనే ఒక భావన. వృద్ధులకు మనం ఇచ్చే గొప్ప బహుమతి ఏంటి? వస్తువులు కాదు, విలువైన సమయం. రోజులో కొంత సమయం వారితో మాట్లాడదాం, అలాగే వారి మాటలు విందాం, వారి ఆరోగ్యాన్ని పట్టించుకుందాం, అలాగే ఆధునిక సాంకేతికత ఎలా ఉపయోగించుకోవాలో దాని గురించి వాళ్ళకి సహాయం చేద్దాం. ముఖ్యంగా చిన్నపిల్లలు పక్కనే కూర్చొని చెప్తూ ఉంటారు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసి ఆనందంగా దాన్ని వింటూ ఉంటారు పెద్దవాళ్ళు. అలాగే వృద్ధులను భారంగా కాకుండా మన కుటుంబ అనుభవ సంపదగా భావించాలి. ఎందుకో తెలుసా? వారి గతం మనకు చరిత్ర, వారి అనుభవం మనకు మార్గదర్శకం, వారి ఆశీర్వాదం మనకు బలం. ఈ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరి పట్ల మనం ప్రేమ, గౌరవం, అన్ని కృతజ్ఞతతో వ్యవహరించాలని కోరుకుందాం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
4: శ్రోతలు ఉదయదనం వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు ఆరోగ్య జీవనం. ఈనాటి కార్యక్రమంలో శస్త్రచికిత్సకు వెళ్లే ముందు సెకండ్ ఒపీనియన్ గురించి డాక్టర్ ఏ మల్లేష్ గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన శస్త్రచికిత్సలు చేసుకునే ముందు సెకండ్ ఒపీనియన్ ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి డాక్టర్ ఏ మల్లేష్ గారు సుడేసు ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: మామూలుగా అనారోగ్యం బారిన పడి జలుబు, జ్వరము, కడుపు నొప్పో, యాసిడ్ ప్రాబ్లము ఇలా వచ్చినప్పుడు తాత్కాలికంగా మందులు వాడడము లేదంటే కొంత డైట్ని మెయింటైన్ చేయడం చేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వ్యాధి తీవ్రతను బట్టి సమస్యాత్మకంగా మారినప్పుడు డాక్టర్లు శస్త్రచికిత్సని సజెస్ట్ చేస్తుంటారు. అలాగే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో అంటే అటు యాక్సిడెంట్ కావడం కానీ లేదంటే అపెండిక్స్ లాంటి సమస్య రావడం కానీ కొన్ని ఆపత్కాల సమయాల్లో కూడా శస్త్రచికిత్సని సజెస్ట్ చేస్తుంటారు.
1: రైట్.
0: అయితే ఈ శస్త్రచికిత్స ఏ సందర్భాల్లో సెకండ్ ఒపీనియన్ అవసరం ఏర్పడుతుంది?
1: ఇందులో ముఖ్యంగా మనము సెకండ్ ఒపీనియన్ ఏ కేసెస్లో వెళ్తూ ఉంటామంటే, ఒకటేమో ప్లాన్డ్ కేసెస్ సార్. మనకి ఎక్కువ ఇంపార్టెంట్ సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలంటే ప్లాన్డ్ కేసెస్లో వెళ్ళాలి. ఎమర్జెన్సీ కేసెస్లో ఎందుకు వెళ్ళకూడదు అంటే అక్కడ మనకి ఎప్పుడు కూడా టైం ఇంపార్టెంట్ సార్. ఆ టైం ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మనము టైం ఉండదు కాబట్టి మనకు అవైలబిలిటీ ఉన్న హాస్పిటల్స్ కానీ అవైలబిలిటీ ఉన్న డాక్టర్ దగ్గర కానీ ఇమ్మీడియట్ వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ ఎక్కడైతే మనము నార్మల్ మోడ్లో ఉన్నాము, నీ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, దానికి అడ్వైజ్ చేయొచ్చు డాక్టర్స్, మీకు నీ రీప్లేస్మెంట్ అవసరపడుతుంది, గాల్ బార్డర్లో స్టోన్స్ ఉన్నాయి, మీకు గాల్ బార్డర్ రిమూవల్ చేయవలసి వస్తుంది, ఒక యాంజియోగ్రామ్ అయిపోయింది, అయిపోయిన తర్వాత మేబీ

0: డాక్టర్ అడ్వైజ్ చేస్తాడు, ఓపెన్ హార్ట్ సర్జరీనా ఆర్ స్టెంటింగ్ అనేది. ఇలాంటి వాటికి మనకు టైం ఉంటుంది కాబట్టి మనము సెకండ్ ఒపీనియన్ వెళ్తాం. ఇక్కడ ఒక మనకు డౌట్ ఏమొస్తుంది అంటే, డాక్టర్ సర్జరీ అనగానే మనకి ఒక గుండెలో ఒక భయం స్టార్ట్ అయిపోతుంది. మేబీ డాక్టర్ చెప్పింది 99.9% రైట్ ఉండొచ్చు, కానీ స్టిల్ మనకు ఒక 1% డౌట్ ఉంది. ఆ డౌట్ ఉన్నప్పుడు ఏం చేస్తామనంటే, మనం ఇంకొక సెకండ్ ఒపీనియన్కి వెళ్దాము అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఇండియాలో మోర్ దెన్ 55% వెళ్తున్నారు సార్. వాళ్ళు ఫస్ట్ డాక్టర్ మీద నమ్మకం లేక అని కాదు, ఆ ఫస్ట్ డాక్టర్ చెప్పేది రాంగు అని కాదు, ఫస్ట్ డాక్టర్ని ఇగ్నోర్ చేస్తామని కాదు. కాబట్టి వీళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్. ప్లస్ ఇంకోటి ఏమవుతుందని అంటే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో డిస్కషన్ చేస్తూ ఉంటారు, పక్క వాళ్ళతో కూడా డిస్కషన్ చేస్తూ ఉంటారు, పక్క వాళ్ళు సజెషన్స్ ఇస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ సజెషన్ ఇస్తారు. మేబీ ఫ్యామిలీ మెంబర్స్లో కొందరు డాక్టర్స్ ఉండొచ్చు. ఓకే, మీరు వెళ్ళే ముందు జస్ట్ ఒక ఒపీనియన్ తీసుకోండి, మనం సర్జరీ ఎక్కడ చేయించుకున్నాం అనేది అల్టిమేట్గా మన ఛాయిస్ ఉంటుంది. కానీ ఆ ఛాయిస్ కన్నా ముందు ఒక సెకండ్ ఒపీనియన్ మన సాటిస్ఫాక్షన్కి వెళ్ళవలసి వస్తుంది. ఓకే, సెకండ్ ఒపీనియన్కి వెళ్ళే ముందు మనము సెకండ్ డాక్టర్కి వెళ్ళే ముందు చాలామంది సింపుల్గా ఒక వాట్సాప్ మెసేజో కానీ ఫోన్ కాల్లో కానీ సింపుల్గా తీసుకుంటారు. కానీ ఎప్పుడు కూడా మనం సెకండ్ ఒపీనియన్కి వెళ్ళేది ఒక స్ట్రాంగ్ డిసిషన్ వరకు వెళ్తున్నాం. స్ట్రాంగ్ డిసిషన్ వెళ్ళే ముందు అది మన హెల్త్ ప్రోగ్నోసిస్ కానీ అవుట్కమ్ మీద కానీ డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవాలి. డిసిషన్ తీసుకునే ముందు వాట్సాప్లో కానీ కాల్లో వెళ్లకుండా మనము డైరెక్ట్గా ఫిజికల్గా పేషెంట్ తీసుకొని వెళ్ళాలి.
1: డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగా ఆపత్కాల పరిస్థితుల్లో అంటే యాక్సిడెంట్ కానీ ఎమర్జెన్సీ కండిషన్ క్రియేట్ అయినప్పుడు ఖచ్చితంగా నిష్ణాతులైన వైద్యులు సజెషన్ మేరకి సరైన శస్త్రచికిత్స సర్జరీ చేయించుకోవడం అవసరం. కానీ కాలానుగుణంగా క్రానిక్గా బాధ పెడుతూ రోజు రోజుకు ఆరోగ్య పరిస్థితి దిగజారుతూ, అంటే మీరు అన్నట్టుగా మోకాల నొప్పులు కానీ లేదంటే గాల్ బ్యాడర్ స్టోన్స్ కానీ ఇలాంటి సమస్యలు ఇమీడియట్గా ప్రాణాంతకంగా మారకపోవచ్చు, కానీ నిత్య జీవన విధానాన్ని చాలా
0: డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి.
1: అలాంటప్పుడు ఎవరైనా శస్త్రచికిత్సని సజెస్ట్ చేసినప్పుడు, సర్జరీకి వెళ్ళాలనుకున్నప్పుడు సమయం ఉంటుంది కాబట్టి ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకుని
0: రైట్
1: సర్జరీకి వెళ్ళడం ఎంతవరకు ఉపయుక్తం అంటారు?
0: మనకి ఒక క్లారిటీ వస్తుంది సార్. క్లారిటీ వస్తుంది అంటే, మేబీ ఫస్ట్ డాక్టర్కి టైం ఉండొచ్చు, టైం ఉండకపోవచ్చు. ఎక్స్ప్లెయిన్ చేసే అంత దాంట్లో ఒక్కొక్కసారి ఏదైనా మైనర్గా కొన్ని ఇగ్నోర్ చేయవచ్చు. అంటే ఇంటెన్షనల్గా ఇగ్నోర్ చేయాలని ఉండదు, సమయాభావం వల్ల కొంచెము ఇగ్నోర్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్లస్ రెండో డాక్టర్కి వెళ్ళినప్పుడు మేబీ ఆయన టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు, మోర్ క్లారిటీ మనకి ఎక్కువ అవగాహన ఇవ్వచ్చు. దాంతోపాటు మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా ప్రైజింగ్ అండి. దీని ప్యాకేజెస్ అన్నట్టు ఎక్కడ కూడా ఎంఆర్పి రేట్స్ అనేటట్టు సర్జరీ మీద ఉండవు. అందుగురించి ఏంటంటే కంపేర్ చేసుకుంటారు, ఫస్ట్ డాక్టర్ చెప్పిన ప్యాకేజీ, సెకండ్ డాక్టర్ చెప్పిన ప్యాకేజీ. ప్యాకేజీతో పాటు ఫస్ట్ డాక్టర్ చెప్పిన అవగాహన ఆ పర్టికులర్ సర్జరీ గురించి, సర్జరీ అవుట్కమ్ గురించి కంపేర్ చేస్తారు. సెకండ్ డాక్టర్ చెప్పిన సర్జరీ అవగాహన చేసుకుంటారు, ప్రైజెస్ చూసుకుంటారు. ఈ రెండింటితో పాటు హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉన్నాయా, మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా. సౌకర్యం అంటే లగ్జరీ అని కాదు, అట్లీస్ట్ ఒక మినిమం ఎక్విప్మెంట్స్ ఉందా, మా అక్కడ ఉన్న మత్తు డాక్టర్ కరెక్ట్ ఉన్నారా, లేదు అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ బాగున్నారా, మనకి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా, ఇవన్నీ కంపేర్ చేసుకోవడం వల్ల మనం ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం సార్. ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతామో భయాలు అనేటివి పోతూ ఉంటాయి. 50% మన మీద మనకు నమ్మకం ఉండాలి, దాంతోపాటు డాక్టర్ మీద సగం నమ్మకం ఉండాలి, అప్పుడే 100% సర్జరీ సక్సెస్ అవుతుంది సార్.
1: ఒక విధంగా చెప్పాలంటే అనుమానం పెనుభూతం అంటారు.
0: రైట్ సార్.
1: మనము శస్త్రచికిత్సకు సన్నద్ధమయ్యే ముందు మానసికంగా మనము ప్రిపేర్ అవ్వాలి, ఈ పరిస్థితి నాకు ఇబ్బందికరంగా ఉంది, ఈ శస్త్రచికిత్స ద్వారా నేను బాగుపడతాను, నాకు మేలవుతుందన్న ఒక భావన పూర్తిగా మనకు అవగతమైతే, అండర్స్టాండింగ్ వస్తే శస్త్రచికిత్స పోయేటప్పుడు కూడా ఏ రకమైన భయాందోళన లేకుండా, అపోహలు లేకుండా, అనుమానాలు లేకుండా పోతాం. యాక్చువల్గా చాలామంది అంటుంటారు జబ్బు కంటే ఎక్కువ భయమే మనల్ని బాధ పెడుతుందని.
0: దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే సార్, ఎప్పుడే కానీ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ సర్జరీ అయిపోయింది సార్. సర్జరీ అయిపోయినప్పుడు ఏ డాక్టర్ కూడా మనకు మంచి చేయాలని చూస్తూ ఉంటాడు. మేబీ 1-2% మేబీ డిఫరెంట్ రీజన్స్తో కూడా ఏదన్నా ఒక లోపం రావచ్చు, లేదంటే సమ్ కాంప్లికేషన్స్ రావచ్చు, దానివల్ల కొంచెం ఇంకా క్రానిక్గా సఫర్ కావచ్చు. అలా అయినప్పుడు ఎవరో ఒకరు మనకి మా ఇంటికి వచ్చి కన్సోల్ చేసే ఫ్రెండ్స్ సర్కిల్ కానీ రిలేటివ్స్ కానీ వస్తారు, లేదు మా వేరే డాక్టర్ దగ్గర చేయించుకుంటే బాగుండేదేమో, ఇంకో డాక్టర్ దగ్గర అవుట్కమ్ బాగుండేదేమో కానీ, మా ఫాదర్ని ఇంకో డాక్టర్ దగ్గర చేయించిన సేమ్ సర్జరీ కానీ చాలా బాగా చేశాడు, ఇవన్నీ చెప్తుండేసరికి మనం రిగ్రెట్ అనిపిస్తుంది యాక్చువల్లీ. కానీ వాళ్ళ ప్రాబ్లం వేరుండొచ్చు, మన ప్రాబ్లం వేరుండొచ్చు.
1: కాబట్టి ఖచ్చితంగా మనం ఏ కండిషన్స్లో ఉన్నాము, ఏ పరిస్థితికి సర్జరీ చేయించుకోబోతున్నాము, ఆ సర్జరీకి ఏర్పడిన పరిస్థితులేంటి, మన ఆరోగ్య పరిస్థితులేంటి అన్ని

0: బేరేజ్ వేసుకొని ఒకటికి రెండు సార్లు సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకున్నట్లయితే అప్పుడు మనము మానసికంగా సన్నద్ధమై మన మేలు కోసం మనం ముందుకు వెళ్ళి సర్జరీ చేసుకోవడానికి వీలవుతుంది.
1: రైట్ సార్, మనం సెకండ్ ఒపీనియన్కి వెళ్ళే ముందు ఏమనుకుంటారంటే అందరూ ఫస్ట్ డాక్టర్ మొహమాటానికి ఫస్ట్ డాక్టర్ ఏమనుకుంటాడో అని ఫస్ట్ డాక్టర్కి చెప్పము, ప్లస్ సెకండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ సెకండ్ డాక్టర్ ఏమనుకుంటాడో అని ఫస్ట్ డాక్టర్ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గర హైడ్ చేసి పెట్టుకుంటాం. ఇలాంటివి ఎప్పుడు కూడా చేయొద్దండి. మనము ఎప్పుడు కూడా సెకండ్ ఒపీనియన్కి వెళ్ళే ముందు ఫస్ట్ డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే ఫస్ట్ డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ డాక్టర్ కూడా అర్థం చేసుకుంటారు వీళ్ళు సెకండ్ డాక్టర్కి వెళ్తున్నారు కాబట్టి, ఆయన ఇంకా మీకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు, ప్లస్ ఆయన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, ఇది మెడికల్గా కొద్ది రోజులు వెయిట్ చేయొచ్చా, ఒక టాబ్లెట్స్ ఇచ్చి వెయిట్ చేయొచ్చా, లేదు సింపుల్ ఓపెన్ సర్జరీ చేయొచ్చా, లేదు ఇంకా కొంచెము అమౌంట్ ఎక్కువ అయినా కానీ లాప్రోస్కోపిక్ సర్జరీ చేయొచ్చా, ఇంకా దానికన్నా ఇప్పుడు ఉన్న అడ్వాన్స్లో మేబీ రోబోటిక్ సర్జరీ చేయొచ్చా, ఈ ఫెసిలిటీస్ అన్నీ మనం సెకండ్ ఒపీనియన్ వెళ్తున్నామని చెప్తే అతను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు మీరు ఎందుకు వెళ్తున్నారు సెకండ్ ఒపీనియన్, మెడికల్ ప్రాబ్లం కా ఫైనాన్షియల్ ప్రాబ్లమా అనేది. ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు సార్, మాకు ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఆర్ బెటర్ క్వాలిటీ అడ్వాన్స్ ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు మేబీ ఆయన దగ్గర ఉండొచ్చు అలాంటివి, మన దాన్ని బట్టి ఆయన అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు. కానీ మనం ఓపెన్ అప్ అయినప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు ఆయన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఆయన్నే చేస్తాడు. లేదు ఒక్కొక్కసారి మేబీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోనే ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఆయన్నే రిఫర్ చేయొచ్చు, అలా కూడా అడ్వాంటేజ్ వస్తుంది.
0: మొత్తానికి ఏదేమైనా కానీ మామూలుగా పెద్దలు అంటుంటారు డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర ఏ విషయం దాచకూడదు,
1: అబద్ధాలు చెప్పొద్దు, హైడ్ చేయొద్దు,
0: హైడ్ చేయకూడదు, దాచకూడదని. అట్లాంటప్పుడే వాళ్ళు మన పట్ల సరైన నిర్ణయం తీసుకోవడానికి
1: రైట్
0: అవకాశం ఉంటుంది. కాబట్టి మన సంబంధించిన హెల్త్ సిచ్యువేషను, ఫైనాన్షియల్ సిచ్యువేషను, ఫ్యామిలీ సిచ్యువేషను కూడా చూపించి డాక్టర్తో సరైన అభిప్రాయం తీసుకోవడం కరెక్ట్.
1: సార్, మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు, డాక్టర్ దగ్గర పేషెంట్స్ అండ్ లాయర్ దగ్గర కూడా మనము ఏ ఇన్ఫర్మేషన్ హైడ్ చేయొద్దు. కానీ హైడ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మన కోర్స్ ఉంది కదా హాస్పిటలైజేషన్ పీరియడ్లో ట్రీట్మెంట్ ఇచ్చే క్రమంలో ఏమవుతాయంటే మేబీ మెడికేషన్ ఇంపాక్ట్ కావచ్చు, ప్రీవియస్ సర్జరీస్ వల్ల మేబీ ఏదైనా ట్రీట్మెంట్లో చేంజెస్ ఉన్నా కానీ డాక్టర్కి ఐడియా ఉండదు కాబట్టి తను ఒక వేలో వెళ్తుంటాడు, మీకు ఏ ప్రాబ్లం లేదు అనే వేలో వెళ్తుంటాడు. కానీ లాస్ట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ మనం డాక్టర్ని బ్లేమ్ చేస్తాం. అందుగురించి మనం ఏది కూడా ఓపెన్గా ప్రీవియస్ మెడికల్ హిస్టరీ కానీ ప్రీవియస్ సర్జికల్ హిస్టరీ కానీ క్లియర్గా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ డాక్టర్కి పాస్ చేయాలి సార్.
0: ఒక పేషెంట్, ఒక వ్యక్తి సర్జరీ చేసుకున్నాడంటే కేవలం ఆ వ్యక్తి ఒకటే కాదు, అతనికి సంబంధించిన ఆర్థిక అంశాలు, కుటుంబ అంశాలు అన్నీ కలగలిసి ఉంటాయి. ఒక చోట కాకుండా రెండో చోట కూడా అభిప్రాయం తీసుకున్నంత మాత్రాన ఏ డాక్టరు ఫీల్ కాడు.
1: రైట్ సార్,
0: వీళ్ళు పూర్తి అవగాహనతో సర్జరీకి వస్తున్నారన్న ఒక నమ్మిక కూడా డాక్టర్కి ఏర్పడుతుంది. అయితే డాక్టర్ గారు సోషల్ మీడియా రీల్స్లో చిన్న చిన్న చిట్కాలు 1 మినిట్ 2 మినిట్స్ రీల్స్ చూసేసి క్వాలిఫికేషన్ లేకుండా చెప్పే కొన్ని సలహాలు కూడా సోషల్ మీడియా రీల్స్లో కనబడుతుంటాయి. వీటిని ఆధారం చేసుకొని శస్త్రచికిత్సను పోస్ట్పోన్ చేయడము లేదంటే నిరాకరించడము ఇలాంటివి చేయడం వల్ల జరిగే నష్టాలు ఏంటి?
1: ఇప్పుడేమో సోషల్ మీడియాలో చూస్తున్నారు, ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్పింది నమ్మేది ఏం చేస్తామనంటే కొద్ది రోజులు పోస్ట్పోన్ చేసుకుంటూ ఉందాం, అంటే ఫస్ట్ ఇనిషియల్గా కొంచెమే డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏం చేస్తామనంటే వాళ్ళు రీల్స్లో చూపెట్టినే కానీ వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి దీన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నదాన్ని ఫస్ట్ ఒక 50% డ్యామేజ్ అయిన దాన్ని 70% డ్యామేజ్ అయ్యి 80% డ్యామేజ్ అయ్యి ఇంకా లాస్ట్ మూమెంట్లోకి డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు సార్. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుందనంటే మనం 50% వెళ్ళినప్పుడు మన అవుట్కమ్ బాగుంటుంది, అదే 70-80% వెళ్ళినప్పుడు బాగుండదు అని కాదు కానీ డాక్టర్ చాలా ఎఫర్ట్ పెడతాడు, ఎఫర్ట్ పెట్టినా కానీ మన బాడీ సహకరించదు సార్, ఆ టైంలో కొంచెం ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
0: ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఆ డౌట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకుని నిష్ణాతుడైన వైద్యుడి దగ్గరికి వెళ్ళి క్లారిటీ తీసుకోవడం బెటర్.
1: రైట్ సార్,
0: స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నేనని తొలినాళ్ళల్లోనే కనుక గుర్తించి సరైన శస్త్రచికిత్స చేసినట్లయితే రికవరీ ఎక్కువ శాతం బాగుంటుంది. పూర్తిగా నష్టమైన తర్వాత వెళ్తే రికవరీ కూడా దానికి తగ్గట్టుగానే కొంచెం తక్కువలో ఉంటుంది.
1: ఇంకొకటి ఏంటంటే సార్, ఎప్పుడు కూడా మనము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక ఫైల్ని ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి, అన్ని డాక్యుమెంట్స్ని ప్రీవియస్గా ఉన్న డాక్యుమెంట్స్ కానీ మెడికల్ రికార్డ్స్ కానీ ఆర్డర్లో పెట్టుకొని, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హరీలో కొన్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి, వీలున్నప్పుడు మీరు ఒక పాయింట్స్ రాసుకోవాలి పేపర్ మీద, ఎందుకంటే ఇవన్నీ ప్లాన్ కేసెస్ కాబట్టి. పాయింట్స్ రాసుకున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా డాక్టర్ ఏమనుకోడు, మీరు పేపర్ ముందు పెట్టుకోండి, మీ డౌట్స్ అన్ని డాక్టర్ని అడుగుతూ ఉంటే పేషెంట్స్గా తను కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. అందరికీ టైం ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయొద్దు అని ఉండదు. ఇంకొకటి ఏమనుకుంటామంటే సార్, మనము డాక్టర్ని ఓకే ఈ ఏజ్ చూసి ఎక్స్పీరియన్స్ చూసి ఈ డాక్టర్ చిన్నగా ఉన్నాడు, ఈ డాక్టర్ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది, ఇంకో డాక్టర్ ఎక్కువ ఏజ్ ఉంది ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మ్యాటర్ సార్. ఎక్స్పీరియన్స్ కన్నా ముందు వాళ్ళ స్కిల్ చూసుకోవాలి సార్. మనం మన డాక్టర్తో ఒక 10 మినిట్స్ మాట్లాడండి, మనం మాట్లాడితే 10 మినిట్స్లో మనకి డాక్టర్ గురించి తెలుస్తుంది. ఎందుకంటే మీరు డాక్టర్ని కలిసిన తర్వాతనే ఫైనల్ డిసిషన్ తీసుకోండి. కానీ డోంట్ ట్రస్ట్ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, లైక్స్ ఎక్కువ ఉన్నాయి, ఈయన అవేర్నెస్ ఎక్కువ ఇస్తున్నాడు అనే వేలో వెళ్ళొద్దు.
0: డెఫినెట్గా సెకండ్ ఒపీనియన్ అనేది తీసుకోవడము ఉత్తమము. అలా సెకండ్ ఒపీనియన్ తీసుకునేటప్పుడు ముందు డాక్టర్ దగ్గర చెప్పిన విషయాలు మన ఫుల్ కేస్ హిస్టరీ కూడా రెండవ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాలి. అలాగే రెండవ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఇలా చెప్పారని చెప్పి కూడా వాళ్ళకి చెప్పాలి. ఏ డాక్టర్ కూడా ఈ విషయంలో అవమానపడడం కానీ అనుమానపడడం కానీ చేయరు.
1: రైట్ సార్,
0: అది ప్రొఫెషనల్ ఎథిక్స్.
1: ఇంకొకటి ఏంటంటే, మీరు అన్నట్టు సార్ సెకండ్ ఒపీనియన్కి వెళ్ళినప్పుడు మేబీ సటన్ సినారియాలో ఆ సర్జరీ పోస్ట్పోన్ చేయొచ్చు, లేదు అంటే సర్జరీ అవసరం పడకపోవచ్చు. అంటే ఒక్కొక్కరి అభిప్రాయం వేరుగా ఉంటుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళది కేసెస్ చూడడం బట్టి కానీ వచ్చి మేబీ ఈ సర్జరీ నీకు ఇప్పుడు అవసరం లేదు. అవసరం ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఫాలోఅప్ చేసుకోండి, నేను మానిటర్ చేస్తూ ఉంటాను, మీకు ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అప్పుడు సర్జరీ చేస్తామంటారు.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ మల్లేష్ గారు. నమస్కారం అండి.
1: నమస్కారం సార్.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం నటి కార్యక్రమంలో శస్త్రచికిత్సకు వెళ్లే ముందు సెకండ్ ఒపీనియన్ గురించి డాక్టర్ ఏ మల్లేష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. శ్రోతలు ఉదయ తరగని వింటున్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలు ఉదయ తరంగిణి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం. ముందుగా దశావతారం చిత్రం కోసం కమల్ హాసన్ సాధనా సరగమ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. బేటూరి రచన.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15

0: నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు భువనచంద్ర రచనకు కేజేఎస్ దాస్ గానం అందించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు చిత్రం భారతీయుడు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు రాజశ్రీ రచనకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించగా మనో చిత్ర ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం దొంగ దొంగ.

0: శ్రోతలు సినీ గీతాలు విన్నారు. ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8 గంటలకు వస్తోంది. కొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं जया भारती. प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली के भारत मंडपम में यूपीएससी के शताब्दी समारोह में शामिल होंगे. केंद्रीय मंत्रिमंडल ने 2027-28 विपणन सत्र के लिए रबी फसलों के न्यूनतम समर्थन मूल्य में वृद्धि की. भारत की अपतटीय खनिज क्षमता को उजागर

మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి పశుపతి గారి గాత్రం విన్నారు. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 9 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో సంభాషించారు. వర్తకం, రక్షణ, ఇంధనం, సాంకేతిక రంగాలలో ద్వైపాక్షిక పురోగతిని సమీక్షించారు. ప్రపంచ శాంతి, భద్రతతో పాటు ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకుంటూ రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు కలిసి పనిచేయాలని ఇరువురు నిర్ణయించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో తమ పార్టీ పొత్తు పెట్టుకోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు కొచ్చిన్ సదస్సులో స్పష్టం చేశారు. తమ భావజాలం బీజేపీకి వ్యతిరేకమని, గతంలోలాగే ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. ప్రజల్లో శారీరక ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు మంత్రి వాకిటి శ్రీహరి ఖేలో తెలంగాణ బంధన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎల్బీ స్టేడియంలో క్రీడలు సాధన చేసిన అనంతరం వాకిటి శ్రీహరి, సీఎం రేవంత్ రెడ్డి, పివి సింధు, నిఖత్ జరీన్ సహా 9 మంది ప్రముఖులకు ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్టంలో కరువు వచ్చిందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు విమర్శించారు. నల్గొండ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన రామచంద్రరావు, కృష్ణా, గోదావరి నదుల్లో నీరున్నా ప్రభుత్వం పంటలకు సరిగ్గా నీటిని విడుదల చేయడం లేదని రైతులతో పేర్కొన్నారు. సంఘ్ పరివార్ లేని భారత్ను ఊహించుకోలేమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ లేని భారత్ కోసమే ప్రజలు చూస్తున్నారని, అందుకే ఆ పార్టీ కొన్ని రాష్ట్రాలకే పరిమితమైందని విమర్శించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ కూటమి ఘన విజయం సాధించింది. కీలక

కీలకమైన 6 పదవుల్లో 4 ఎస్ఎఫ్ఐ కైవసం చేసుకోగా 1 ఏబీవీపీ కూటమి దక్కించుకుంది. అరబిందో ఫార్మా తన అనుబంధ సంస్థ ఆక్రోటెక్ బయోఫార్మా ద్వారా అమెరికా చర్మ వ్యాధుల విపణిలోకి ప్రవేశించింది. ఒట్సుకా ఫార్మా అభివృద్ది చేసిన ఈ స్టెరాయిడ్ రహిత ఔషధం ఆటోపిక్ డెర్మటైటిస్ చికిత్సకు ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది. ఆసియా క్రీడల్లో సలీమా టెటే సారథ్యంలోని భారత మహిళల హాకీ జట్టు 2-0 దక్షిణ కొరియాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. మరోవైపు పురుషుల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ చిరకాల ప్రత్యర్థితో సమరానికి సిద్దమైంది. ఇవాళ మధ్యాహ్నం 1 నుంచి జరిగే సెమీస్లో పాకిస్తాన్ను ఢీకొనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 10 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ముందుగా ఒక సినీ గీతం విందాం. కార్యక్రమంలో ముందుగా సిరివెన్నెల రచనకు కళ్యాణ్ మాలిక్ సంగీతం అందించగా హేమచంద్ర ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం గోల్కొండ హై స్కూల్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
3: చిక్కుకున్నాడు.
4: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
5: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే. గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి న్యూఢిల్లీ వార్తా విభాగం వారి ఆధ్వర్యంలో 30 రోజుల ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో భాగంగా ప్రసారమవుతున్న కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా జనతా గ్యారేజ్ చిత్రం కోసం సుఖ్వీందర్ సింగ్ విజయ్ ప్రకాష్ ఆలపిస్తున్న గీతం విందాం. రామజోగేశాస్త్రి రచన, దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: కార్యక్రమంలో ఇప్పుడు ఊపిరి చిత్రం కోసం కార్తీక్ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. గోపీ సుందర సంగీత సారథ్యం, శ్రీవెన్నెల రచన.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా

0: ఆఫ్లైన్లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నెలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
2: ఈరోజు సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో కుసుమ పంట సాగు, ఇంకా యాజమాన్యం గురించి తాండూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య గారు రైతులు, శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు అందిస్తారు. ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085852, మరొక నెంబర్ 2324085853, ఈ నెంబర్లకి ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2027-28 రబీ సీజన్కు గాను గోధుమలు, శనగలు సహా 6 రకాల పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా క్వింటాలు గోధుమల ధర 2,610 రూపాయలు, శనగల ధర 5,958 రూపాయలకు పెరిగింది. కుసుమల ఎంఎస్పీని అత్యధికంగా 675 రూపాయల మేర పెంచారు. దేశంలో 135 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సరఫరాకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3 నిర్మించేందుకు పీఎం ధారా కింద 1,86,405 కోట్ల రూపాయలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 50 గిగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ను ఏర్పాటు చేయనుండగా 2032-33 నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే 2029 చివరి నాటికి పంజాబ్ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నషముక్త్ పంజాబ్ లక్ష్యంతోనే పోటీ చేస్తామని ప్రకటించారు. ప్రసిద్ధ దర్శకుడు, నిర్మాత బి నరసింహరావుకు బిఆర్ అంబేద్కర్ వర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించినట్లు విసి ఘంటా చక్రపాణి తెలిపారు. అక్టోబర్ 7 జరగనున్న స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా దీనిని అందజేస్తారు. రాష్టంలో కరెంటు కోతలు లేవని, అక్కడక్కడా సాంకేతిక సమస్యలతో ట్రిప్ అయి సరఫరా నిలిచిపోతే వెంటనే పునరుద్దరిస్తామని దక్షిణ డిస్కమ్ సీఎండీ జితేష్వి పాటిల్ తెలిపారు. విద్యుత్ డిమాండ్ ఏటా సగటున 6-7% అదనంగా పెరుగుతోందని, రాబోయే వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. పరిశ్రమల వార్షిక సర్వే 2024-25 ప్రకారం దేశంలో తయారీ రంగం ఉత్పత్తి, ఉపాధి, పెట్టుబడులలో విశేష వృద్ధి సాధించింది. కొత్తగా 14 లక్షల మందికి ఉద్యోగాలు లభించడంతో మొత్తం కార్మికుల సంఖ్య 2 కోట్లకు పైగా పెరిగింది. తెలంగాణలోని 13,937 కర్మాగారాల్లో 9.87 లక్షల మంది పనిచేస్తున్నారు. జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో చైనా 151 స్వర్ణాలు, మొత్తం 277 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జపాన్ 2, దక్షిణ కొరియా 3 స్థానాల్లో ఉన్నాయి. భారత్ 10 స్వర్ణాలతో మొత్తం 60 పతకాలు సాధించి 8వ స్థానంలో నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ఏఐఆర్ న్యూస్_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా 100% లవ్ చిత్రం కోసం టిప్పు ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చంద్రబోస్ రచన

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వింటున్న పాట మహాత్మా చిత్రం కోసం కార్తీక్ సంగీత ఆలపిస్తున్న గీతం శ్రీవెన్నెల రచన.

కార్యక్రమంలో ఇప్పుడు సిరివెన్నెల రచనకు చిరంజీవి భట్ సంగీతం అందించగా అభయ్ జోధ్పుర్కర్ శ్రేయా ఘోషల్ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం కంచే.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చంద్రబోస్ రచనకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా శ్రేయా ఘోషల్ ఆలపిస్తున్న గీతం వింటాం. చిత్రం ఒకరికొకరు.

శ్రోతల సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అనంత శ్రీరామ్ రచనకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా హేషాం అబ్దుల్ వాహబ్ సాధిక కేఆర్ ఆలపిస్తున్న గీతం విందాం, చిత్రం ఇరుముడి.

0: జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు. వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: వింటున్న పాట జర్నీ చిత్రం కోసం సాహితీ రచనకు సత్యాంజన సంగీతం, సత్యహరిణి ఆలపిస్తున్న గీతం.

కలవర మాయ మదిలో చిత్రం నుండి పాట విన్నారు. గానం చిత్ర, గీతరచన వనమాలి, సంగీతం శరత్ వాసుదేవన్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. హనుమాన్ చిత్రం కోసం గౌరహరి గానం చేసిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం గౌరహరి.

చిత్రసీమలు చివరిగా వినండి. రామజోగయ్య శాస్త్రి సంగీత సారథ్యంలో సుబ్లాక్షిణి గానం చేసిన రామజోగయ్య శాస్త్రి గీతం విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం నుండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీలో ఈరోజు యూపీఎస్సీ శతాబ్ది వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్బంగా స్మారక నాణ్యం, పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. అలాగే యూపీఎస్సీ ప్రస్థానంపై రూపొందించిన ఒక ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు మంత్రివర్గ సమావేశం జరగనుంది. గ్లోబల్ సమ్మిట్ 2027, మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, మెట్రో ఫేజ్ 2 విస్తరణపై చర్చించనున్నారు. మూసీ ప్రాజెక్టు ఫేజ్ 1 భూసేకరణ, రీజనల్ రింగ్ రోడ్డు, ఉద్యోగుల డీఏ, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సైబర్ మోసాలపై అవగాహన పెంచేందుకు టీజీసీఎస్బి ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన మాసం ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ పాజ్ ఫర్ సేఫ్టీ పేరుతో 2 కిలోమీటర్ల నైట్ వాక్ నిర్వహిస్తారు. అన్ని వర్గాల ప్రజలు ఇందులో భాగస్వాములు కావాలని బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను 62.50 రూపాయలకు పెంచింది. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 2,810 రూపాయలకు చేరింది. పండగల సీజన్లో పెరిగిన ఈ ధరలు హోటళ్లు, వ్యాపార వర్గాలపై అదనపు భారాన్ని మోపనున్నాయి. ఆసియా క్రీడల సెయిలింగ్ విభాగంలో భారత్ అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. తీవ్ర పోటీ నడుమ రేసు ఆరంభం నుంచే భారత అథ్లెట్లు నిలకడగా రాణించి పతకాన్ని సాధించారు. స్క్వాష్ మహిళల టీం విభాగంలో భారత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. సెమీఫైనల్లో హాంకాంగ్ చేతిలో 1-2 తేడాతో ఓటమితో భారత్ రన్నరప్గా నిలిచి కాంస్యాన్ని కైవసం చేసుకుంది. ఏషియన్ గేమ్స్లో భారత్తో జరుగుతున్న 2వ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడుతుంది. రాష్ట్రంలో 2 రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఖమ్మంలో గరిష్టంగా 37.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా చాలా ప్రాంతాల్లో 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ నెల 4-5 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి యువవాణి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి టి రుక్మిణి గారి గాత్రం వింటారు. వాద్య సహకారం తబలా శ్రీ ఆర్ అజయ్బాబు, కీబోర్డ్ శ్రీ ఆర్ శ్రీనివాస్. కార్యక్రమంలో ముందుగా మనసాయిరా మాధవ, శారదా అశోకవర్ధన్ గారి రచన.

0: యువవాణి లలిత సంగీత కార్యక్రమంలో ఇంతవరకు శ్రీమతి టి రుక్మిణి గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం తబలా శ్రీ ఆర్ అజయ్బాబు, కీబోర్డ్ శ్రీ ఆర్ శ్రీనివాస్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల

0: అధికారి తెలంగాణ.
1: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కుసుమ పంట సాగు మరియు యాజమాన్యం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శ్రీమతి సి మాణిక్య గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలిస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా టెలిఫోన్ నెంబర్లు ఎస్టీడి కోడ్ 040 జత చేసి 232408052 మరొక నెంబర్ 232408053 నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. గమనిక విన్నారు. ఇప్పుడు వినండి చిత్రగీతాలు. కార్యక్రమంలో ముందుగా ఏప్రిల్ 1 విడుదల చిత్రం కోసం మనో చిత్ర గానం చేసిన సిరివెన్నెల గీతం, సంగీతం ఇళయరాజా.

0: చిత్ర గీతాలు విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి సుగమ్ సంగీత్ ఈనాటి కార్యక్రమంలో శ్రీ జాఫర్ హుస్సేన్ ఖాన్ బడాయిని బృందం వారిచే కవ్వాలి వింటారు.

0: Welcome back. You were listening to Counting Stars by One Republic.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: Now, dear listeners, let's talk about music. Unlike coffee, you don't have to drink it. You don't even have to understand the language. And yet, somehow a few seconds of music can change the entire atmosphere around us. And that's part of what makes music so powerful. Today is International Music Day, observed on October 1st. To celebrate music and its ability to bring people together. And if you think about it, music has been part of almost every important stage of human life. We sing at celebrations, we play music during festivals, we hear songs at weddings, we have lullabies for children, we have devotional music, we have songs for protests, celebrations, heartbreak, friendship, and love. And then there are those completely ordinary moments. Like you're traveling home after a long day. You put on your headphones, a song starts playing. And suddenly, the traffic doesn't seem quite as irritating. Or you're cleaning your room. A favorite song comes on. And somehow, the task becomes easier. Or perhaps you're having a terrible day. You don't necessarily need advice. You just need that one song. The one you've heard 100 times. The one that somehow says exactly what you couldn't put into words. And that's the strange thing about music. We can forget a conversation. We can forget what we were doing on a particular afternoon. But hear a song from years ago and suddenly we're back there. Maybe it's a school memory. Maybe it's a college friendship. Maybe it's a journey. Maybe it's someone we haven't spoken to in years. Music doesn't just accompany memories. Sometimes it stores them. And in a city as diverse as Hyderabad, music is everywhere. Telugu songs, Hindi songs, Urdu poetry, classical music, folk traditions, indie artists, film music, devotional music, street performances. And of course, the songs coming through your radio right now. Different languages, different instruments, different generations. But the same basic idea. People listening, people feeling, and people connecting. So today, dear listeners, perhaps don't think of music simply as entertainment. Think about what it does to you. What song makes you feel calm? What song reminds you of home? What song makes you want to get up and move? And what song would you choose? What song would you choose if you had to describe this particular chapter of your life? Sometimes the answer tells us more about ourselves than we realize.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: Now, dear listeners, here's where coffee and music come together. Because both of them are examples of how something we often underestimate, a ritual. And a ritual doesn't have to be complicated. For some people, it's making coffee every morning. For me, obviously, that's not happening. But ఇట్ కుడ్ బి పుటింగ్ ఆన్ ద సేమ్ ప్లేలిస్ట్ వైల్ ట్రావెలింగ్, లిసనింగ్ టు ద రేడియో డ్యూరింగ్ లంచ్, హ్యావింగ్ అన్ ఈవినింగ్ కాఫీ విత్ యువర్ పేరెంట్స్, ప్లేయింగ్ మ్యూజిక్ వైల్ స్టడీయింగ్, ఆర్ సిట్టింగ్ క్వైట్లీ విత్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఆఫ్టర్ ఎ డిఫికల్ట్ డే. యు నో, దీస్ స్మాల్ థింగ్స్ మే నాట్ అపియర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది అవుట్ సైడ్, బట్ ది గివ్ స్ట్రక్చర్ టు అవర్ లైఫ్స్. జస్ట్ థింక్ అబౌట్ హౌ డిఫరెంట్ యువర్ డే కెన్ ఫీల్ వన్ వన్ ఫెమిలియర్ థింగ్ ఇస్ మిస్సింగ్. మేబీ యూ డెంట్ హ్యావ్ యువర్ యూజువల్ కాఫీ, మేబీ యువర్ హెడ్ ఫోన్స్ వర్ ఇన్ఛార్జ్డ్, మేబీ యూ డెంట్ గెట్ దోస్ 10 క్వైట్ మినిట్స్ యూ నార్మలీ గివ్ యువర్ సెల్ఫ్. నథింగ్ మేజర్ హ్యాపెన్ హియర్, అండ్ యట్ సంథింగ్ ఫీల్స్ స్లైట్లీ ఆఫ్. దట్స్ బికాస్ రొటీన్స్ గివ్ అస్ లిటిల్ యాంకర్స్. దే టెల్ అవర్ మైండ్ దిస్ ఇస్ ఫెమిలియర్, దిస్ ఇస్ మై టైమ్, దిస్ ఇస్ సంథింగ్ ఐ కెన్ లుక్ ఫార్వర్డ్ టు. అండ్ పర్హాప్స్ దట్స్ ఎస్పెషలీ వాల్యుబుల్ వెన్ లైఫ్ బికమ్స్ ఓవర్వెల్మింగ్. యు నో, వీ ఆఫన్ థింక్ సెల్ఫ్ కేర్ హ్యాస్ టు ఇన్వాల్వ్ సంథింగ్ బిగ్, అ హాలిడే, అ కంప్లీట్ లైఫ్ స్టైల్ చేంజ్, అ పర్ఫెక్ట్ మార్నింగ్ రొటీన్. బట్ సమ్టైమ్స్ ఇట్స్ మచ్ సింప్లర్. అ కప్ ఆఫ్ కాఫీ, అ ఫేవరెట్ సాంగ్, అ కాన్వర్సేషన్, అ ఫ్యూ మినిట్స్ వితౌట్ నోటిఫికేషన్స్, అ వాక్ అరౌండ్ ద నేబర్హుడ్, సింపుల్ థింగ్స్ రిపీటెడ్ రెగ్యులర్లీ. And just like that, dear listeners, we have reached the end of today's conversation. On this first day of October, we celebrated two things that are probably already part of many of our lives. Coffee and music. One wakes up the body, the other can wake up the mind, the memory, and even the mood. So thank you for spending this afternoon with me. It's been a pleasure having you here. This is Satvik, signing off from Akashvani, Hyderabad. Here's to a new month, a good cup of coffee, and a song worth listening to. Take care and keep the music playing.

0: ఆకాశవాణి సమయం 12:30 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఇక వార్తలు వివరంగా. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 100 ఏళ్ల ప్రయాణంలో తరాలు సాంకేతికత మారినా యూపీఎస్సీపై ప్రజల్లో ఉన్న నమ్మకం చెక్కుచెదరలేదని అన్నారు. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 21వ శతాబ్దపు భారత్ ప్రజానుకూల క్రియాశీల సుపరిపాలన అనే ప్రధాన సూత్రంతో సరికొత్త పని సంస్కృతి వైపు వేగంగా అడుగులు వేస్తోంది.
2: ये उत्सव उस विश्वास का है जो हर भारतवासी का इस संस्था पर है. 100 वर्ष की इस यात्रा में पीढ़ियां बदली, सरकारें बदली, लेकिन यूपीएससी पर भरोसा आज भी उतना ही अटूट है. 100 वर्षों की इस यात्रा पर स्मारक डाक टिकट और सिक्का जारी किया गया है. 100 महत्वपूर्ण केस लॉज का संकलन भी जारी हुआ है.
1: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ గత 12 ఏళ్లలో నియామకాల సంఖ్య, పారదర్శకత గణనీయంగా పెరిగాయన్నారు. 1926లో ప్రారంభమైన యూపీఎస్సీ 100 ఏళ్ల ప్రయాణానికి గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మారక నాణ్యం, తపాల బిళ్ల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ భవిష్యత్ తరాలకు విలువైన వారసత్వాన్ని అందించేందుకు అడవులు, వన్యప్రాణులను పరిరక్షించడం అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2026 వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి వన్యప్రాణులను, వాటి ఆవాసాలను రక్షించడంలో ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. వన్యప్రాణి కారిడార్లను గుర్తించి పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సహకారంతో నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ప్రాజెక్టు చీతా విజయాన్ని ఉదహరిస్తూ గత దశాబ్ద కాలంలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ సాధించిన విజయాలను గుర్తు చేశారు. అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ ద్వారా పెద్ద పులుల పరిరక్షణలో భారత్ పోషిస్తున్న పాత్రను కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈరోజు న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ సమాధి వద్ద జరిగిన స్వచ్ఛతా హి సేవ 2026 ప్రచార కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని అన్నారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పంతో పరిశుభ్రత ఇంటి నుంచే ప్రారంభమై కార్యాలయాలు, పరిసరాలు, బహిరంగ ప్రదేశాల వరకు విస్తరించాలని పేర్కొన్నారు. 2014 నుంచి రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాలు తో సహా దేశవ్యాప్తంగా పరిశుభ్రత గణనీయంగా మెరుగుపడిందని అన్నారు. తాము సృష్టించే వ్యర్థాల పరిశుభ్రతకు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని మహాత్మాగాంధీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు. పరిశుభ్రత సందేశాన్ని వ్యాప్తి చేయడంలో పిల్లలు, యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ప్లై దుబాయ్ విమానంలో ప్రాణాలకు తెగించి వందలాది మంది ప్రయాణికులను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ కుటుంబంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో సంభాషించారు. స్మిత్ భార్య, ఆయన తల్లిదండ్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి కెప్టెన్ స్మిత్ చూపించిన సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని మెచ్చుకున్నారు. గాయాలైనా సరే వెనక్కి తగ్గకుండా ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది ప్రయాణికులను కాపాడి నిజమైన భారతీయుడి వీరత్వాన్ని చాటారని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ తొందరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.
2: जिस प्रकार से धैर्य, सूझबूझ और साहस का परिचय करवाया, और जैसे आज इजराइल के प्रधानमंत्री ने कहा कि इस हिंदुस्तानी ने 9/11 होने से बचा लिया, हर देशवासी के लिए स्मिथ का ये पराक्रम हमें गौरव से भर देता है.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్భంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షమ్ వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డీఏడీకి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 7 నష్టానికి 169 పరుగులు చేసింది. కొరోగి స్పోర్ట్స్ పార్క్లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ చేసింది. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 5 సిక్సర్లు 4 ఫోర్లతో అజేయంగా 80 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. శ్రీలంక బౌలర్లలో తరిందు రత్నాయకే, సహన్ అరాచిగే 2 వికెట్లు తీశారు. శ్రీలంక ఫైనల్ చేరాలంటే 170 పరుగులు చేయాల్సి ఉంది. కాగా ఈ మ్యాచ్ విజేత శనివారం జరిగే ఫైనల్లో స్వర్ణ పతకం కోసం పాకిస్తాన్తో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు పురుషుల స్కిఫ్ ఈవెంట్లో మను ఫ్రాన్సిస్, ప్రిన్స్ కురిసింకల్ నోబుల్ రజత పతకాన్ని కైవసం చేసుకోవడంతో 2026 ఆసియా క్రీడల్లో భారత్ తన తొలి సెయిలింగ్ పతకాన్ని కైవసం చేసుకుంది. స్క్వాష్లో మహిళల టీం సెమీఫైనల్లో భారత్ కాంస్య పతకం సాధించింది. సెపక్ తక్రాలో పురుషుల క్వాడ్రంట్ ఈవెంట్లో వియత్నాంను 2-0 తేడాతో ఓడించి సెమీఫైనల్స్కు దూసుకెళ్లిన భారత్ కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల హాకీ సెమీఫైనల్స్లో భారత్ పాకిస్తాన్తో తలపడనుంది. భారత జట్టు ఫైనల్లో తన స్థానాన్ని ఖాయం చేసుకునే లక్ష్యంతో ఉంది. ఇదిలా ఉండగా భారత మహిళల హాకీ జట్టు ఇప్పటికే చైనాతో జరిగే ఫైనల్ పోరులో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. 10 స్వర్ణాలు, 22 రజతాలు, 30 కాంస్యాలతో సహా భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 62 చేరింది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సైనిక నర్సింగ్ సేవల 101వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 100 పైగా సైనికులు వారి కుటుంబాల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సింగ్ సిబ్బందికి రక్షణ మంత్రిత్వ శాఖ గౌరవ వందనం సమర్పించింది. చిరునవ్వుతో సేవ అనే స్ఫూర్తితో, అంకిత భావంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవ చేస్తూ నర్సింగ్ సిబ్బంది మానవత్వానికి ఉదాహరణగా నిలుస్తున్నారని మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. దీపావళికి ముందు బాణసంచాపై పూర్తి నిషేధాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీపావళి సమయంలో కొన్ని రకాల బాణసంచ వాడకాన్ని అనుమతిస్తామని, నిర్దిష్ట సమయ పరిమితులను విధిస్తామని జస్టిస్ ఎంఎం సుందరేష్, పిబి వరళిలతో కూడిన ధర్మాసనం సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ రాష్టపతి తన సుదీర్ఘ ప్రజా జీవితంలో రాజ్యాంగ విలువలకి కట్టుబడి దేశాభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారని కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి

0: నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికి పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: अजीत को उमंग कार्यक्रम की तकनीकी टीम यानी कुसुमलता,
1: जगबंधु,
0: चेतना,
1: अर्षद,
0: सौम्या,
1: प्रसून
0: और हमारे आज के विशेषज्ञ प्रोफेसर सरयुग यादव के साथ
1: विमलेश को आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग, उमंग,
3: उमंग। एनसीईआरटी वारी प्रायोजित कार्यक्रमं विन्नारु। ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వేములవాడ అభివృద్దికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల బహిరంగ సభలో వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి మత సంబంధ అంశాలపై మాట్లాడకుండా ఇచ్చిన హామీలు అమలు చేస్తే ప్రజల మద్దతు కాంగ్రెస్కు లభిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పొత్తు ఉండదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారకరామారావు స్పష్టం చేశారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట అభివృద్ది, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కేటీఆర్తో పాటు కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిరిసిల్ల బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సభకు ముందు మంత్రులు, కార్యకర్తలతో కలిసి 3 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించిన సీఎం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. కేసీఆర్ గతంలో చేనేత, గీత కార్మికులను ఆదుకుంటామని, వేములవాడ అభివృద్దికి 100 కోట్ల రూపాయలిస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 2234 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తమ ప్రజాప్రభుత్వం 2.5 ఏళ్లలోనే 1730 కోట్ల రూపాయల నిధులిచ్చిందని తెలిపారు. ఆలయాల అభివృద్ది, యంగ్ ఇండియా స్కూళ్లు, పోలీస్ స్టేషన్ల నిర్మాణం, రైతు రుణమాఫీ వంటి కార్యక్రమాలను చేపడుతున్నామని సీఎం స్పష్టం చేశారు.
1: నేత కార్మికుల కోసం 1731 కోట్ల రూపాయలు నేత కార్మికుల కోసము ఇవాళ ప్రజా పాలనలో మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ జిల్లాకు 350 కోట్ల నిధులు కలిపితే 2.5 ఏళ్ల 1700 కోట్ల రూపాయలు వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రజా పాలనలో మేము నిధులు ఇచ్చినాం.
0: సిరిసిల్ల సభలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ప్రతి ఎన్నికకు సిరిసిల్ల ప్రజా ప్రతినిధి ఆస్తులు పెరగడంపై ప్రశ్నిస్తూ, రాష్ట్రంలో ప్రజాపాలన 2 తప్పక వస్తుందన్నారు. గత ప్రభుత్వం పెట్టిన 500 కోట్ల రూపాయల చేనేత బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బాధ్యతారాహిత్యంగా ప్రతిపక్షాలు సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే కరీంనగర్ ప్రాజెక్టులు నిర్మితమయ్యాయని మంత్రి శ్రీధర్బాబు పేర్కొనగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను దాదాపు 200 కోట్ల రూపాయలతో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నేరెళ్ల బాధితులకు 10 లక్షల రూపాయల చెక్కులను అందజేయగా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల్లో విభేదాలు సృష్టించేలా మాట్లాడవలసిన అవసరం రేవంత్ రెడ్డికేం వచ్చిందని ప్రశ్నించారు. హామీల గురించి అడిగితే కొత్త వివాదాలు తెరపైకి తెస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ మెప్పు కోసమే రేవంత్ రెడ్డి అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మత సంబంధ అంశాలపై మాట్లాడితే ప్రజల మద్దతు రాదని, హామీలు అమలు చేసి మంచి పాలన అందిస్తేనే ప్రజల సపోర్టు కాంగ్రెస్కు వస్తుందన్నారు. మతం, కులం, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం కాంగ్రెస్కు అలవాటేనన్న కిషన్ రెడ్డి, రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా దిగజారుతుందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా ప్రతినిధిగా, ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచందర్రావు తెలిపారు. తార్నాకలో మొక్కలు నాటిన రామచందర్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు రక్తదానం, స్వచ్ఛత డ్రైవ్లు కొనసాగుతాయని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు సంరక్షించాలని కోరారు. రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ చేపట్టిన 18వ పెయింట్ ది సిటీ పింక్ ప్రచారానికి

0: సందేశాన్ని చాటడమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ప్రపంచంలో వరుసగా 18 ఏళ్లుగా ఇలా భవనాలను గులాబీ రంగులోకి మారుస్తున్న ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమేనని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ పి రఘురామ్ తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో పొత్తు ఉండబోదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు స్పష్టం చేశారు. సైద్దాంతికంగా వ్యతిరేకమైన భాజపాతో గతంలోనూ పొత్తు పెట్టుకోలేదని, భవిష్యత్తులోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. కొచ్చిన్లో జరిగిన ఒక ప్రైవేటు మీడియా సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ విధానంతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన 420కి పైగా హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేకపోయిందని, రేవంత్ రెడ్డి ఢిల్లీకి మాత్రమే విధేయుడిగా ఉన్నారని విమర్శించారు. ప్రజల్లో కాంగ్రెస్పై తీవ్ర అసంతృప్తి ఉందని, తెలంగాణలో మళ్లీ కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 4 అక్టోబర్ తెలంగాణలో పర్యటిస్తారు. 3న రాత్రికి హైదరాబాద్ చేరుకుని హోటల్ కాకతీయలో బస చేస్తారు. పర్యటనలో భాగంగా 4వ తేదీన మెదక్ జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సంస్థ నిర్మించే మిల్క్ యూనిట్ కు భూమి పూజ చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కరీంనగర్ లోని ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఉద్యాన పంటల సాగుతో రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని మంచిర్యాల జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి అనిత అన్నారు. బెల్లంపల్లిలో రైతులతో మాట్లాడుతూ, జిల్లాలో 22,645 ఎకరాల్లో ఉద్యాన పంటలు విస్తరించి ఉన్నాయన్నారు. ఉద్యాన పంటల విస్తరణ చేపట్టడానికి ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా వివిధ పథకాలను అమలు చేస్తుందని, రైతులు వీటిని వినియోగించుకోవాలని అన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ప్రతి ఒక్క గృహ యజమాని తమ ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పరచుకుని ఆర్థికంగా లబ్ది పొందాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెడ్కో సంస్థ మేనేజర్ దురిశెట్టి మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 1 కోటి మంది గృహాలకు పీఎం సూర్యఘర్ పథకాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నట్టు తెలిపారు.
1: ఎవరైతే ఇంటి పైకప్పులపై సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవాల్సిన వాళ్ళు వివిధ ఆఫీసులకు తిరగకుండా ఒకటే వేదిక మీద రేపటి నుంచి అన్ని డివిజన్ కార్యాలయాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసేసి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుని లబ్ది పొందవచ్చు. బ్యాంకర్స్ గాని, రెడ్కో ఆఫీసర్స్, ఎన్పీడీసీఎల్ ఆఫీసర్స్ మిగతా అందరూ ఒకటే వేదిక మీద, వెండర్స్ సహా అక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళ డౌట్స్ కూడా వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. వినియోగదారులు లబ్ది పొందవలసిందిగా జిల్లా రెడ్కో తరఫున నేను కోరుతున్నాను.
0: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట అభివృద్ది, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్ 2027 నిర్వహణలో మెట్రోఫేజ్ 1 స్వాధీనంతో పాటు మెట్రోఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ వ్యయంపై మంత్రిమండలి కీలక చర్చ జరపనుంది. మరోవైపు మూసీ రివర్ ఫేజ్ 1 భూసేకరణ ప్రక్రియతో పాటు రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, నిధుల సమీకరణ, అనుమతులపై స్పష్టత రానుంది. ఉద్యోగులకు సంబంధించిన డీఏ, పీఆర్సీ, పెండింగ్ బిల్లుల పరిష్కారంతో పాటు రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలు, ప్రారంభ తేదీని నేటి కేబినెట్ భేటీలో ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో తాత్కాలికంగా నిలిపివేసిన జంగల్ సఫారీ సేవలు ఈ రోజు నుంచి పునః ప్రారంభం కానున్నట్టు నాగర్ కర్నూల్ జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర తెలిపారు. వర్షాకాలం వల్ల అటవీ జంతువుల సంతానోత్పత్తి ఉంటుందని, అందుకే గత 3 నెలల నుంచి సఫారీ సేవలు నిలిపివేయడం జరిగిందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వేములవాడ అభివృద్దికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల బహిరంగ సభలో వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి మత సంబంధ అంశాలపై మాట్లాడకుండా ఇచ్చిన హామీలు అమలు చేస్తే ప్రజల మద్దతు కాంగ్రెస్ కు లభిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండబోదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు స్పష్టం చేశారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట అభివృద్ది, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన ప్రముఖ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారి జాజిపూల పందిరి పుస్తక పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి సత్యగౌరి మోగంటి.
1: ఈరోజు నేను మీ ముందుకు ఒక పుస్తకాన్ని కాదు, ఒక పరిమళాన్ని, ఒక పందిరిని, ఒక అనుభూతిని తీసుకొచ్చాను. ఆ పుస్తకం పేరే జాజిపూల పందిరి. రచయిత్రి గురించి, ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వానికి, చెరగని చిరునవ్వుకు, చక్కని క్రమశిక్షణకు చిరునామా. శ్రోతలారా, పుస్తకం గురించి చెప్పే ముందు పుస్తకాన్ని సృష్టించిన చేతుల గురించి, ఆ మనసు గురించి 4 మాటలు చెప్పుకోవాలి. ఎందుకంటే రచయిత వ్యక్తిత్వం తెలిస్తేనే రచన పరిమళం పూర్తిగా ఆస్వాదించగలుగుతాం, మనకి అర్థం అవుతుంది. వీరలక్ష్మీదేవి గారు జన్మించింది విశాఖపట్నం జిల్లాలో కృష్ణదేవిపేటలో, పెరిగింది తూర్పుగోదావరి జిల్లా శరభం అనే అందమైన పల్లెటూరిలో. తల్లిదండ్రులు వాడ్రేవు విశ్వేశ్వర వెంకట చలపతి, సత్యవతీదేవి గారు. ఈమె విద్యార్హతలు భాషాప్రవీణ, ఎంఏ పిహెచ్డి, కాకినాడలోని సుప్రసిద్ధ సంస్కృత కళాశాలలో 16 సంవత్సరాలు, ఆ తర్వాత డిగ్రీ కళాశాలలో 22 సంవత్సరాలు, మొత్తం 38 సంవత్సరాల పాటు ఆంధ్ర భాష ఉపన్యాసకురాలిగా ఎందరో విద్యార్థుల హృదయాలలో భాషాభిమానాన్ని, సాహిత్యాభిమానాన్ని నాటారు. ఈమె తరగతి అంటే కేవలం పాఠం కాదు, ఒక సంస్కారం. ఆమె రచనా ప్రపంచం ఎంత విశాలమైనదో చూడండి. కథా సంకలనాలు చూద్దాం. ఉత్సవ సౌరభం, కొండఫలం, కిటికీ బయట వెన్నెల, శీర్షిక రచనలు ఆకులో ఆకునే, మా ఊళ్ళో కురిసిన వాన, మనం మాట్లాడుకుంటున్న జాజిపూల పందిరి, కొన్ని శేఫాలికలు. ఇక సాహిత్య విమర్శలు. సాహిత్యానుభవం అనే వ్యాస సంకలనం, సత్యాన్వేష చలం అనే పరిశోధనా గ్రంథం, నండూరి సుబ్బారావు గారి మీద కేంద్ర సాహిత్య అకాడమీకి మోనోగ్రాఫ్, భారతీయ నవలా దర్శనం, శతపత్ర సమీక్షణం, మధురవాణి నుంచి నళిని జమీలా దాకా మనసున పూచిన మల్లెలు, అలాగే వెల్లువ అనే నవళిక, కాళిదాసు మహాకవి విక్రమోర్వశీయం నాటకానికి నవలానువాదం. ఇన్ని రచనలు చేసినందుకు ఆమెకు లభించిన పురస్కారాలు కూడా అన్నీ ఇన్నీ కావు. జ్యేష్ఠ లిటరరీ ట్రస్ట్ అవార్డ్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం, అదే యూనివర్సిటీ నుంచి ఆకులో ఆకునైకి, కొండఫలానికి 2 సార్లు ప్రతిభా పురస్కారం, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పరిశోధనకు స్వర్ణ పథకం, సుశీల నారాయణరెడ్డి రచయిత పురస్కారం, సామాన్య కిరణ్ కథా పురస్కారం, పోలవరపు కోటేశ్వరరావు సాహితీ పురస్కారం, అమృతలత అపురూప అవార్డ్, మాలతీ చందూర్ పురస్కారం, రాయసం ఫౌండేషన్ పురస్కారం, పెద్దిబొట్ల బ్రహ్మయ్య గారి పురస్కారం, బలివాడ కాంతారావు గారి జీవన సాఫల్య పురస్కారం. ఇది కేవలం జాబితా కాదు, ఒక జీవితానికి దక్కిన గౌరవ చిహ్నాలు. ఇక పుస్తకంలోకి వద్దాం. ఈ పుస్తకం వింటే మీరెవ్వరూ జీవితంలో మర్చిపోలేరు. దీన్ని జాజిపూల పందిరి అని పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? తెల్లని పూలు, వాటి మధ్య నుంచి వచ్చే చల్లని గాలి, సాయంత్రం పూట ఆ పందిరి కింద కూర్చుని చేసే కబుర్లు. ఈ పుస్తకం కూడా అంతే. ఇది పుస్తకం కాదు, మనం మర్చిపోయే

0: సున్నితత్వాల అనుభవాల అనుభూతుల పందిరి. ఈ పుస్తకం గురించి మాట్లాడే ముందు నాకు అనిపించిన మొదటి మాట, తనొక అద్భుతమైన మంచి ఉపన్యాసకురాలు, ఎందరో విద్యార్థులను ప్రభావితం చేసింది, మా వంటి వారికి తనే రోల్ మోడల్. ఆమె మాట్లాడుతుంటే మృదుత్వం, స్పష్టత, నిబద్ధత కనబడతాయి. అదే మృదుత్వం ఈ పుస్తకం నిండా కనబడుతుంది. ఇది ఆలోచింపవలసిన రచన. ఇందులో సమాజం పట్ల ఆమె ఆలోచన అత్యంత ఉపయుక్తమైందని చెప్పాలి. అందుకే యువతకు, సమాజానికి కూడా అంతర్లీనంగా ఆమె చేసిన బాధ్యతాయుతమైన హెచ్చరిక ఇందులో కనబడుతుంది. మనం పుస్తకాన్ని చదువుతుంటే మనకు తెలిసిందే అయినా ఓ కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టు, అప్పుడే దాన్ని మనం గమనించినట్టు, మనం ఏదో ఇంతవరకు ఏదో సౌందర్యాన్ని మిస్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఈ పారిజాత పరిమళాలు మన హృదయాన్ని స్పర్శిస్తాయి, కాదు కాదు ఊపేస్తాయని చెప్పాలి. పుస్తకం చదువుతున్నంతసేపు ఏదో అనిర్వచనీయమైన అనుభూతి, ఏదో తెలియని ఉద్వేగంతో మనసు బరువెక్కుతుంది, గొంతు గుండెకు దగ్గరవుతుంది ఈ రచనతో. శ్రోతలారా, ఈ పుస్తకం చదువుతుంటే నాకు ఒకప్పటి అద్భుత రచయిత్రి మాలతీ చందూర్, మనందరికీ సుపరిచితురాలు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆమె ప్రమదావనం శీర్షిక గుర్తొచ్చాయి. నేను ఆమెకు, ఈ రచయిత్రికి కూడా వీరాభిమానిని. ఆమెలా ఇటువంటి రచనలతో ప్రమదావనం లాంటి శీర్షిక అన్ని వయసుల వారికి ఈ రచయిత్రి రాస్తే బాగుంటుందనిపించింది. ఈ పుస్తకం చదువుతుంటే శ్రీశ్రీ కవితల, దేవులపల్లి కవితల మనకి అనిపిస్తాయి. ప్రస్తుతం పరిస్థితి ఏమిటి, మనం పోగొట్టుకుంటున్న విలువలు మనం ఆలోచించేలా చేస్తుంది పుస్తకం. అందుకే ఆమె రచనలు మనం అభ్యసించేటట్లు ఉంటాయి. ఆ అనుభూతులను మళ్ళీ తిరిగి మనకి అందించే ప్రయత్నం ఇందులో జరుగుతుంది. వాటిని మళ్ళీ తిరిగి మనం ఎలా పొందాలా అనే ఒక ఆలోచన కూడా మనలో వస్తుంది. మొట్టమొదటిది మానవ విలువల గురించి. మనం మనుషులమనే మాట మర్చిపోతున్నాం, యంత్రాల్లా పరిగెడుతున్నాం, దేని వెనక పరిగెడుతున్నామో కూడా ఒక్కోసారి తెలియదు. ఆధునిక జీవనశైలిలో పడి సంప్రదాయాలకు, విలువలకు, సున్నితమైనటువంటి అనుభూతులకు దూరమైపోతున్నామనే సత్యాన్ని మనకి ఇందులో రచయిత్రి చూపించారు. రచయిత్రి మాటలు మన మనసు పొరల మాటను దాగి ఉన్నటువంటి సున్నితత్వాన్ని వెలికి తీసే ప్రయత్నం కనబడుతుంది. మనిషి మనిషిగా బ్రతకాలని, ప్రకృతి అందాలను ఆస్వాదించాలని, సున్నితమైనటువంటి అనుభూతులను మనం పొందాలి, అదే మన జీవితమని చెప్తారు. రెండోది పూల పట్ల మన విధానం. ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం. పూల పట్ల మన విధానం బావులేదంటారు. ఏంటంటే స్పర్శానుభవానికి ఎంత సున్నితమైన నిర్వచనమో ఇది. దానికి ఆవిడ చాలా చక్కటి ఉదాహరణ ఇచ్చారు. అది చాలా సౌందర్యభరితంగా కూడా ఉంది. పువ్వులు, పిల్లలు రెండూ ఎంతో పరవశం కదా. పువ్వుల్ని చూసినా మనం అంతే ముచ్చట పడిపోతాం, పసిపిల్లల్ని చూసినా మనం అంతే ముచ్చట పడిపోతాం. వాళ్లే సున్నితత్వాన్ని మనకి తిరిగి ఇవ్వగలిగేవారని అంటారు. ఇది పరమసత్యం. నేను చదువుతుంటే నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. అమ్మమ్మగారి ఊరి పెరట్లో వెన్నెలలో నులక మంచంపై పడుకుని మల్లెల సౌరభాలను ఆస్వాదించిన తీయటి రోజులు. ఈరోజు మన పిల్లలకు ఎవరికైనా ఆ అనుభవం ఉందా? మూడోది మన పెళ్ళిళ్ళు ఆర్భాటాలు చూస్తుంటే ఒక్కోసారి అసహనం కలుగుతుంది, ఒక్కోసారి విరక్తి వస్తుంది. ఈ ఆర్భాటాలు అవి చూస్తుంటే కొంచెం జుగుప్స కూడా కలుగుతుంది. ఇవి వెర్రితలలు అనవచ్చేమో మనం, నిజమే కదా. ఒకప్పుడు అందరం కూర్చుని చమత్కారాలతో, ఆప్యాయత అనురాగాలతో అక్క అంటూ, చెల్లాయ అంటూ, అన్నయ్య అంటూ, బావా అంటూ, ఇలా రకరకాల వరసలతో కొసరి కొసరి వడ్డించే వడ్డనలతో, నవ్వులతో, తుళ్ళింతలతో ఆ పంక్తిలో కూర్చుని అందరం తింటూ ఉంటే అది ఎంత బాగుండేది. ఇప్పుడు బఫేల పేరుతో హడావిడి నిలబడ్డం, మన ప్లేట్ పట్టుకుపోవడం, వెళ్ళామా, అక్షంతలేసామా, వచ్చామా, ఇలా అయిపోతుంది. దీనివల్ల మనం ఒక చక్కటి వసంతాన్నే పోగొట్టుకుంటున్నాం. నాలుగోది వస్తు వ్యామోహం. వస్తుజాలంలోంచి, వస్తుమోహంలోంచి, మాయలోంచి బయటికి రావడం అనేది మొదలెడితే మనకి దారి అంత సుగమమే. ఆ దారి మనకు చూపించారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన వస్తువులు, విపరీతమైన బట్టలు, వీటిని ఏం చెయ్యాలో, ఎలా డంప్ చెయ్యాలో కూడా అర్థం కాని పరిస్థితి మనకి ఎదురవుతోంది. ఇవన్నీ నిర్మూలించిన్నాడు ప్రకృతి అందాలు మన మనసుకు అందుతాయి. ఈ భావాన్ని ఆవిడ చాలా సున్నితంగా చెప్పారు. తప్పనిసరి అయి అపార్ట్మెంట్ సంస్కృతిలోకి వెళ్ళిపోతున్నామని, ఇరుకు గోళ్లల్లో సౌకర్యాలకు విలాసాలకు బంధీలమైపోతున్నామని, నిజమైన జావిలిని, నిజమైన చందమామను, వెన్నెలను, మలయానిలయాన్ని ఇవన్నీ కూడా మర్చిపోతున్నామని ఒకంత ఆవేదన కూడా ఆవిడ వ్యక్తం చేశారు. నిజమే, ఒక వెన్నెల రాత్రిలో డాబాక్కర్లేదు, ఓ ఇంటి ముందు జస్ట్ ఒక కుర్చీయో ఓ చిన్న మంచమో వేసుకుని కూర్చుని వెనక్కి పడుకుని ఆ నీలాకాశాన్ని చూస్తుంటే ఆ వెన్నెల, ఆ చందమామ వీటన్నింటిలో మనకి ఎంత ఉపశమనం అండి, ఎంత వర్క్ ప్రెషర్ తగ్గుతుందండి. ఈ పుస్తకంలో నన్ను బాగా కదిలించిన మరికొన్ని అంశాలు, సన్నని వానజల్లును అవిరామంగా కురిసే ముసురు వర్షాలలో కూడా చైతన్యాన్ని చూడమనడం అనేది తన మనసును తెలుపుతుంది. వర్షాన్ని కూడా ప్రేమించాలంటారు. నిజమే, వర్షం కాదు, వాన కాదు, లేకపోతే వెన్నెల, అన్నింటినీ ప్రకృతిలో ప్రతీదీ కూడా మనం ఆస్వాదించదగ్గది, మన మనసుకి ఎంతో హాయినిచ్చేది. ఈనాటి తల్లిదండ్రులు, పెద్దలందరూ కూడా తమ ఉద్యోగాల పరుగులలో, తమ ఒత్తిళ్లలో పిల్లల పట్ల మనం మరిచిపోతున్నటువంటి బాధ్యతలను ఎత్తి చూపించారు. ఇది ప్రతి ఇంట్లోనూ ఆచరించవలసినటువంటి అంశం. అక్షరాలతో పాటు పాటలతోటి కవిత్వంతో ఎవరిని మనం వశపరుచుకోలేము. మృదువైన మాటే ఒక మంచి మాట వశీకరణ మంత్రం అని ఎంత సమ్మోహనంగా చెప్పారు. ఇది చాలామంది గ్రహించాల్సినటువంటి విషయం. మనం ఈరోజు బాగా మాట్లాడుకోవడం, పలకరించుకోవడం కూడా మర్చిపోయాం. అది కానీ ఒక మనిషిని చూస్తే, పలకరింపును చూస్తే, వారి పలకరింపును చూస్తే మళ్ళీ వారిని పలకరించాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనే భావం మనకి కలగాలి. అలా పూర్వం కలిగేలా ఉండేది. మనం ఎంతో ఆప్యాయతతో, అనురాగంతో స్నేహితులైన, బంధువులైన, దూరపు వాళ్ళు ఎవరు వచ్చినా సరే చక్కగా పలకరించేవాళ్ళం. ఈరోజు ఆ అనుభూతులను దూరం చేసుకుంటున్నాం. ప్రేమనే పువ్వు చాలా సున్నితమైంది. అది మొళ్ళకంపగా ఎప్పుడు ఎలా మారిపోయిందో దానికి బాధ్యులు ఎవరో తెలుసుకోవలసినటువంటి అవసరాన్ని ఎత్తి చూపించారు. ఎక్కడెక్కడో పర్యటనలు కాదు, విదేశాలు, స్విట్జర్లాండును, లేకపోతే ఊటీ, కొడైకెనాల్, ఇవి అక్కర్లేదు. మన చుట్టూ ఉన్నటువంటి చక్కటి ప్రకృతి బోలెడుంది. మన దగ్గరలో బోలెడు ప్రాంతాలు ఉన్నాయి, మన దేశంలో ఉన్నాయి, మన రాష్ట్రంలో ఉన్నాయి, మన ఇంటి పక్కన ఉన్నాయి, మన ఊళ్ళో ఉన్నాయి. ముందు వీటిని ఆస్వాదించి తమ అనుభవాన్ని మనకు అందించారు. మనం కూడా అంతే, ముందు వీటిని ఆస్వాదించాలి. ఆస్వాదించితే అప్పుడు మనకే అర్థమవుతుంది అందము ప్రకృతి అనేది ఎక్కడుంటుందో, ఉపశమనం, ప్రశాంతత ఎక్కడుంటుందో. ఇందులో దమయంతి కూతురు కథా విశ్లేషణ చాలా బాగుంది. లింగ వివక్షత పైన ఈ కథ, విదేశాలకు మనకు గల తేడా చూపించారు. టీవీలో ఈరోజు చాలా ప్రోగ్రామ్స్, వరస్ట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటున్నాయి. వాటిని బాగా ఈవిడ ఎండగట్టారని చెప్పాలి. ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ అయినా మన భారతీయతను, మన తెలుగుతనాన్ని, విలువలను, మన సంప్రదాయాలను వదులుకోకుండా వాటిని బేస్ చేసుకుని ఉండాలి. అది ప్రపంచంలో చాలామంది, భారతదేశం ఎంతో గొప్పదని మన సంప్రదాయాలను వాళ్ళు అనుసరిస్తున్నారు. మన సంతోషం కోసం, మన గొప్పతనం కోసం, కీర్తి కండూతి కోసం మన ఆత్మగౌరవాలను, ఆత్మాభిమానాలను ఎంత మాత్రం వదులుకోరాదని, అందులోనే నిజమైన స్వేచ్ఛ ఉందని ఆమె ఉటంకించారు. నిజమైన మహిళా సాధికారత అంటే ఏమిటో చెప్పారు. ఎస్, నిజమైన మహిళా సాధికారత అంటే ఇదే. ఎప్పటికైనా మనం మేల్కోవలసిన ఆవశ్యకత ఆమె చెప్పారు. స్త్రీ వస్త్రధారణ ప్రకటనలు చాలా సున్నితంగా దుయ్యబట్టారనే చెప్పాలి. అంటే మనం మన వాతావరణానికి, మన ప్రపంచానికి, మనకు కంఫర్టబుల్గా ఉండాలి, కానీ తగినట్టుగా ఉంటే చాలా బాగుంటుంది. అవి మన విలువలను, మన డిగ్నిటీని మరింత పెంపొందిస్తాయి. ఒక చిన్న సంఘటన చెప్పారు రచయిత్రి. ఇదే సంఘటన నా జీవితంలో కూడా నేను ఫేస్ చేశాను. ట్రైన్లో వెళ్ళిపోతున్నాం. ఆ రోజుల్లో ఫోన్లు ఈ సేవ్ చేసుకోవడాలు లేవు కదా. ఒక టిక్కెట్టు తేలేదు, ఎక్కడో ఉండిపోయింది. లేదని చెప్పాం. ఎస్, అతను కూడా చాలా యంగెస్ట్ టీసీ. ఏముందండి టికెట్ పర్వాలేదులేండి, టికెట్ కొనుక్కుంటే మీకు 1000 రూపాయలు అలా పైన అవుతుంది, అంతెందుకు, మీరు ఒక 200-300 ఇచ్చేయండి, మీరు కూర్చుని వెళ్ళిపోవచ్చు. మేము ఒప్పుకోలేదు, మాకు రిసీట్ కావాలన్నాం. మాకు రిసీట్ ఇస్తే మేము 1000 రూపాయలైన ఫైన్ కడతామన్నాం. అటు ఇసి వెర్రేళ్లాగే చూశాడు మమ్మల్ని. అలాగే ఇందులో కూడా ఈమె యొక్క అనుభవం చెప్తున్నారు. ఈసారి ఒక ప్రయాణంలో వారు ఒక టికెట్ మిస్ అయిందిట. అక్కడికి ఒక చిన్న కుర్రాడు టీసీగా వచ్చాడు. ఇదే సలహా ఇస్తే మీరు ఎంతైతే అంత చెప్పండి, ఫైన్ కట్టేస్తాం అని అన్నారు. అనగానే ఆ కుర్రాడు వెర్రివాడిని చూసినట్టు చూశారు. ఇదేంటి అయ్యా డబ్బు వదులుకోవడం, నేనేదో తక్కువలు మోక్షం చెప్తుంటాను అన్నట్టు అనమాట. కానీ అది పద్ధతి కాదు. మనం తప్పు చేస్తే ఆ తప్పుకి తగిన ఫలితం ఫైను కట్టాలి, రిసీట్ తీసుకోవాలి. ఈ డబ్బు ఏ సంస్థకి వెళ్ళాలో ఆ సంస్థకి వెళ్ళాలి. ఇది ఈ తరహా తెలివిని మనం మొట్టమొదట ఖండించాలి. మనం వాళ్ళకి లొంగిపోకూడదు. ఈ చిన్న సంఘటనలో ఎంత పెద్ద నీతి ఉందో చూడండి, ఎంత క్రమశిక్షణ ఉందో చూడండి, ఎంత బాధ్యత ఉందో చూడండి. ఇలా చెప్పుకుంటూ పోతే పుస్తకంలో ప్రతి వాక్యము కూడా రాయాలి, ప్రతి వాక్యము చదవాలి. చివరగా నాకు అనిపించింది ఏంటంటే, ఈ పుస్తకాన్ని వయోభేదం లేకుండా అందరూ చదవాలి, ముఖ్యంగా యువత చదవాలి. ఎందుకంటే ఇది కేవలం సాహిత్యం కాదు, ఒక కథ కాదు, జీవన విధానం, మనిషి జీవన విధానం. జాజిపందిరి హాయిగా మత్తైన సువాసనలు వెదజల్లింది. చదివిన వాళ్ళందరూ కూడా ఆ హాయిని అనుభవించడంతో పాటు తన హెచ్చరికను గమనించి తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే ఆ సౌరభాలు మరింత దివ్యమవుతాయి, మరింత ప్రకాశవంతమవుతాయి. ప్రమదావనం వంటి శీర్షికకు కొంతకాలం పాటు మంచి మంచి ఇటువంటి ఉపయుక్తకరమైనటువంటి విషయాలను, ప్రశ్నలకు జవాబులు వంటివి రాస్తే యువతలోనూ చాలామందిలో మార్పు వస్తుందని నా ఆశ. ఈ అందమైన పుస్తకాన్ని మనకు అందించిన డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారికి మనస్ఫూర్తిగా అభినందన వందనాలు.
1: మీరింతవరకు సాహిత్యంతో దోస్తీ శీర్షికన ప్రముఖ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారి జాజిపూల పందిరి పుస్తక పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి సత్యగౌరి మోగంటి. కార్యక్రమంలో ఇప్పుడు అమృతవల్లి గారు పాడిన లలిత గీతాలు.

0: లలిత గీతాలు విన్నారు.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కుసుమ పంట సాగు మరియు యాజమాన్యం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయాల్సిన టెలిఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852 లేదా 23240853 నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈరోజు సాయంత్రం 7:15. గమనిక విన్నారు.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

0: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో కుసుమ పంట సాగు మరియు యాజమాన్యం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా టెలిఫోన్ నంబర్లు STD కోడ్ 0400 జత చేసి 2324085 2324085 నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ రోజు సాయంత్రం 7:15. గమనిక విన్నారు.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా

0: డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు మరో గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 5వ తేదీ సోమవారం సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మేలుజాతి చేపల ఉత్పత్తి ద్వారా చేపల వినియోగాన్ని పెంపొందించడం, ఈ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు రైతులు, శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలిస్తారు. రైతులు, శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852 23240845 నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. గమనిక విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం అమరణ చిత్రం నుండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఫ్లై దుబాయ్ విమానంలో ప్రాణాలకు తెగించి వందలాది మంది ప్రయాణికులను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ కుటుంబంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో మాట్లాడారు. స్మిత్ భార్య, ఆయన తల్లిదండ్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి కెప్టెన్ స్మిత్ చూపించిన సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని మెచ్చుకున్నారు. న్యూఢిల్లీలోని భారత మంటపంలో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, వందేళ్ల ప్రయాణంలో తరాలు, సాంకేతికత మారినా యూపీఎస్సీపై ప్రజల్లో ఉన్న నమ్మకం చెక్కు చెదరలేదన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ

4న తెలంగాణలో పర్యటిస్తారు. 3వ తేదీ రాత్రి హైదరాబాద్ చేరుకుని హోటల్ కాకతీయలో బస చేస్తారు. పర్యటనలో భాగంగా 4వ తేదీన మెదక్ జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సంస్థ నిర్మించే మిల్క్ యూనిట్ కు భూమి పూజ చేస్తారు. మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా రేవంత్ మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజల్లో విభేదాలు సృష్టించేలా మాట్లాడవలసిన అవసరం రేవంత్ రెడ్డికి ఏమొచ్చిందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మెప్పు కోసమే రేవంత్ రెడ్డి అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఉషాలక్ష్మి బెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ చేపట్టిన 18వ పెయింట్ ది సిటీ పింక్ ప్రచారానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా మద్దతు ప్రకటించారు. పెయింట్ ది సిటీ పింక్ కేవలం భవనాలను వెలిగించడం కాదని, ఆశ ధైర్యాన్ని నింపుతూ రొమ్ము క్యాన్సర్పై మౌనాన్ని వీడి ముందస్తు గుర్తింపుతో ప్రాణాలు కాపాడాలనే సందేశాన్ని చాటడమని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో పొత్తు ఉండబోదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు స్పష్టం చేశారు. సైద్ధాంతికంగా వ్యతిరేకమైన భాజపాతో గతంలోనూ పొత్తు పెట్టుకోలేదని, భవిష్యత్తులోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు రక్తదానం, స్వచ్ఛత డ్రైవ్లు కొనసాగుతాయని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను సంరక్షించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాప్రతినిధిగా, ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీపావళికి ముందు బాణాసంచాపై పూర్తి నిషేధాన్ని సుప్రీంకోర్టు త్రోసిపుచ్చింది. దీపావళి సమయంలో కొన్ని రకాల బాణాసంచ వాడకాన్ని అనుమతిస్తామని, నిర్దిష్ట సమయ పరిమితులను విధిస్తామని జస్టిస్లు ఎంఎం సుందరేష్, పిబి వర్లేకర్లతో కూడిన ధర్మాసనం సూచించింది. ఆసియా క్రీడల పురుషుల క్రికెట్లో భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో శ్రీలంకను 124 పరుగుల భారీ తేడాతో ఓడించి స్వర్ణ పతకం పోరుకు సిద్దమైంది. ఈ విజయంతో ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:04 దాటి 20 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై తర్వాతి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి సాయంకాలం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట కేబినెట్ సమాపేశం కొద్దిసేపటి క్రితం రాష్ట సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమాపేశంలో రాష్ట అభివృద్ది, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలను రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. యుఆర్ ఏ ట్రూ హీరో, నిన్ను చూసి దేశం, ప్రపంచం గర్విస్తుంది అన్నారు. దుబాయ్ టెల్అవీవ్ విమాన ఘటనలో తీవ్రంగా గాయపడినప్పటికీ ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు కెప్టెన్ చూపించిన ధైర్యం, సమయస్ఫూర్తి, కర్తవ్య నిష్ట అసమానమని గవర్నర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని, ప్రయాణికుల భద్రత పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్దతను ప్రశంసించారు. క్లిష్ట పరిస్థితుల్లో స్మిత్ చూపించిన ధైర్యం, సమయస్ఫూర్తి, పోరాట స్ఫూర్తిని అందరూ గుర్తుంచుకుంటారని, అభినందిస్తారని ఆయన అన్నారు. స్మిత్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాముడు వేరు, శివుడు వేరన్న వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ సమాజాన్ని కించపరిచారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఈ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. 2023లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా రాహుల్ గాంధీ మెప్పు కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. చదువుతో పాటు విద్యార్థులు సమాజం పట్ల బాధ్యత, సేవాభావం, వినయాన్ని పెంపొందించుకోవాలని హైదరాబాద్ విశ్వవిద్యాలయ 26వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారిస్ శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో ఈరోజు స్నాతకోత్సవం జరిగింది. విశ్వవిద్యాలయ చీఫ్ రెక్టర్ హోదాలో హాజరైనటువంటి గవర్నర్ అతిథులతో కలిసి విద్యార్థులకు డిగ్రీలు, పతకాలు ప్రదానం చేశారు. వర్షాభావ, ఎల్నినో పరిస్థితులపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఉదయం సమీక్ష నిర్వహించారు. కరువు మండలాల ప్రతిపాదనలను రెవెన్యూ అధికారులతో సమ

అన్వయం చేసుకుని సిద్దం చేయాలని ఆదేశించారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా మహాత్మాగాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిల జీవితాలు స్ఫూర్తిదాయకమన్నారు. రేపు వారి జయంతి సందర్భంగా ఇద్దరికీ నివాళులర్పించారు. సత్యం, అహింస, కరుణ వంటి గాంధీజీ ఆదర్శాలు నేటికీ మానవాళికి స్ఫూర్తినిస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. నిరాడంబరత, నిజాయితీ, నిస్వార్థ సేవకు శాస్త్రిజీ జీవితం ప్రతీకగా నిలిచిందన్నారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని శాంతి, ఐక్యత, దేశభక్తి, సేవాభావాన్ని పెంపొందించుకోవాలని ప్రజలకు గవర్నర్ పిలుపునిచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో సంధ్యారాణి కథ ఒగ్గు కథ ఒకటో భాగం వినిపిస్తారు శ్రీ ఎల్ భూమగౌడ్ బృందం. వినే ముందు ఈ వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ప్రభుని పట్ల మేల్తుడు సురేంద్ర మహారాజు అతని ధర్మ పత్ని సుశీల రాణి. దేశం పెద్దగుంది, రాజ్యం పెద్దగుండదట. కసిమేగుసం రాజా కరాజు సురేంద్ర మహారాజు ఎడమయ్యండి ఓసి కుడిన బంగారం పోసి దాన ధర్మాలు ఎత్తుండు సురేంద్ర మహారాజు. అందుకే అంటారు దానమే చెడని పదార్థం, ధర్మమే చెడని పదార్థం. రాజుల కసిరికాడ రాజు సంగతి ఉండని.

అగో ఒక కొడుకు కోడలతో ఏనన్నైతే ఆనంద భోగాలతో ఉన్నారు. అట్లా అట్లా కొన్ని రోజులు గడుతుంటే దినమంటే ఒక్క రోజు, వారం అంటే 7 రోజులు, పక్షం అంటే 15 రోజులు, మాసం అంటే 30 రోజులు, మండలం అంటే 41 రోజు. వారానికి ఒక్క అంగడి, నెలకు ఒక్క పండుగ. నా పెద్దల కత్తుంది పెత్తన, మాస బరల కత్తుంది బతుకమ్మ పండుగనమ్మా. ఆడిల్లకొచ్చే పండుగ, రానువారున్న పండుగ, రాఖీల పుణ్యము కాదు కొడుకో. కోడలు రమాదేవి పుట్టినింటికి పోతుంటే అత్త సుశీలమ్మ కన్న చూసింది. కొడుకున్నాడు గాని కొడుకు తోడ నాకొక్క బిడ్డ లేకపాయే. నా కొడుకు తోడ నాకొక్క బిడ్డ ఉంటే ఎలా గిట్ల రాఖీలు తీసుకొచ్చి కట్టునేమో.

రాధా ప్రాణేశ్వర, అమలకు ఒక కొడుకు ఉన్నాడు, ఒక కొడుకు కాదు ఒక కన్ను కన్ను కాదంటారయ్యా. ఈ లోకం మీద ఒక పిల్లగన్న తల్లి చేత బుచ్చం తీసుకుంటది, అగ్గి లెక్కల మెడతదాట. మొత్తమే పిల్లలు కన్నీ తల్లి చేత బుచ్చం తీసుకుంటే పువ్వు లెక్కల మెడతదాట. కొడుకు బిడ్డ పొలమైతే బతుక లేకపోతే నీ కాళ్ళ కాడ పానము తీసుకుంటాను అంటున్నది సుశీల రాణి. చిన్నక్కడని బతుకుంటా అనిపించిదానా? నీకెంత బుద్ధి ఉందో పెసరు బద్దంతా ఓదంపా అని చెప్పి పిల్లల సొమ్మంత బల్లల్లో వస్తున్నారు. మేము చెల్ల పొలాన్ని కోతనమని చెప్పలేడు, ఎందుకంటే వాళ్ళకనుకునే ఈడున్నది. వాడెంత చిన్నవతున్నా కోడలు ఎంత

ఇదిగో తిరుపతి యాత్రలో కోతున్నాం రా కొడుక అని చెప్పి ఆ భార్య భర్తలు ఇళ్ళల్లో సొమ్మంత బల్లల్లో మోసుకొని ఎట్లా బయల్లి పోతున్నారు భార్య భర్తలు.

0: అంటే త్రివేణి సంగమం కనిపిస్తున్నది. త్రివేణి సంగమం అంట చిన్నది కాదు, మూడు గంగలు ఒక్క జాల కలిసింది త్రివేణి సంగమం అట. మూడు గంగలు కలిసి అక్కడ స్నానం చేస్తే 30 ఏళ్ల కింద చేసిన పాపాలన్నీ పటా పంచలైపోతాయట. గంగా యమున సరస్వతి మూడు నదుల కాడ ఇద్దరాలు మమ్మల్ని తడివేడి తడివేడి స్నానం చేసి గడ్డకెక్కుతుంటే ఆయన పాడువడ్డ గుడి గోపురం కనిపిస్తుంది. పాడువడ్డ గుడిని బయటకు తీసుకొచ్చి దోడువడ్డ గుడి దూరం లోపల దొరతాన మేళాలని కౌసు నీసం తెత్తి పోసి ఎట్లా పూజలు కడుతున్నారయ్యా ఇద్దరాలు మొగలు.
1: అగో భార్య భర్తలు గుడిలోన పూజలు ఎత్తమని అమలాల చూడండి, భార్య భర్తలైన గాని నీళ్ళతో నీలాభిషేకం ఎత్తున్నారు, బాలతో బాలాభిషేకం ఎత్తున్నారు, బత్తిరితోటి బత్తిరాభిషేకం ఎత్తున్నారు. ఉన్నవా తండ్రి లేకున్నవా భార్య భర్తలు కళ్ళు మూసుకున్నారు.

చేసి చూసిరా, నీ అన్నం తింటలేదు, నీళ్లు తాగుతలేదు, ఓం నమ శివాయ ఓం నమ శివాయ పంచాక్షర మంత్రం పఠించుతుంటే, వెనుకటి కాలము సత్యకాలము, అన్ని శోకము ఎక్కడ.

సీత సత్యసంధుడవలు. ఆమె కైలాసం కదులుతుంది, వైకుంఠ మల్లల్లాడుతుంది, నాగలోకం నాట్యం చేస్తుంది, అరచేతి అంచన మీద సొత్తుండు ఆ బోల శంకరుడు. ఇక్కడికి దగ్గర భూలోక నగరం సురేంద్రపురి పట్నం వెళ్తుంది సురేంద్ర మహారాజు, అతని ధర్మ పత్ని సుశీల రాణి అంతకు ముందుకే ఇచ్చిన కొడుకు బిడ్డను. మరి ఎందుకు తపస్సు పట్టే బిడ్డ పొలానికి? ఆడోళ్ళ గురంగిది ఒక్కడి గాలిపోతుంది.

0: కొడుకులు పుట్టినోళ్ళకేమో బిడ్డలు కావాలని కోరుకుంటది, బిడ్డలు పుట్టినోళ్ళకేమో కొడుకులు కావాలని కోరుకుంటది. అందుకే ఆడోళ్లకు 3 సార్లు రాసిండు దేవుడు.
1: ఏడు సార్లు వరి సార్లా మక్క సార్లా పత్తి సార్లు.

0: సంపదకి ముందు నడుస్తులకు. కొంతమంది ఆడవాళ్ళు చూడరు బోర్కడ పుట్టడు పని ఉండని, ఆ పక్కిన టాపట అయింది అనుకో పాసల పని ఇలాగకపోతే రేపు అవుతుంది అని చెప్పి ఆకిట్ నచ్చుకోసుంటది. గసంట ఆడోళ్లకు కొడుకు బిడ్డ కలిపి పుడతారు. ఇక మూడోసారి వీరశెట్టి పెట్టినట్టు అన్ని బిడ్డలే,
1: అన్ని బిడ్డలే కాదయ్యో అందరు బిడ్డలే అనాలి,
0: అన్ని అన్నగవే అందరు అన్నగవే. మావానికి మూడాడియేనే,
1: మూడాడియే కాదయ్యో ముగ్గురు ఆడోళ్ళే అనాలి.
0: ముగ్గురు ముగ్గురు అన్న కాదే, మూడు అన్న కాదే, తీరు అన్న కాదే, త్రీ అన్న కాదే.
1: అయ్యో ముగ్గురు ఎందుకయ్యా డజన్ గాని,
0: కోళ్ళ ఫారం పిల్లల ఫారం అనుకుంటా నువ్వు
1: ఏ పారం అయితే నడవని
0: నడవనా? గప్పుడు చూడు ఇళ్ళ మంత్రం బిడ్డ పొలం ఉన్నదా లేదని చూసేవరకే, నా బిడ్డ పొలం ఉన్నది కానీ నాయన బిడ్డ పుట్టినక ఏ రోజుల 12 గంటలకు తల్లి పానం పోయేది ఉన్నది. నా బిడ్డ నీ బిడ్డను కనుక నువ్వేం పేరు కత్తవు బిడ్డో, గప్పుడు శంకరుడు అనుకుంటుండు. అందుకే అంటారు నా తల్లులారా, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లి పానం పోవద్దాట. నాకో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తండ్రి పానం పోవద్దు. భగవంతా నువ్వు భక్తురాల ఉన్నవే బిడ్డ, నా కోసం తపస్సు పెట్టిన నీ బుద్ధి మెచ్చినా నాకు జరిగబోయేది ఎవరు చెప్పరు బిడ్డ. నీతులు చెప్పే దాతలు ఉంటారు కానీ గాతలు చెప్పే దాతలు ఎవరు ఉండరు. నాకు వత్తున్న బిడ్డాకి కట్టమని చెప్తా, ఈ బాధ అని చెప్తా, ఈమంటే ఇచ్చత లేకపోతే మరి రత్తనని చెప్పి అడివి తవలు పట్టుకొని శంకరుడు జంగమేషం కట్టుకొని

0: నీ భర్త పేరు సురేంద్ర మహారాజు, నీ పేరు సుశీలరాణి, కొడుకున్నాడు గాని కొడుకుతోడ బిడ్డ ఫలం,
1: కొడుకుతోడ బిడ్డ ఫలం కోరకంట మునుగని గుండం లేదు, కొట్టని కొబ్బరికాయ లేదు, మొక్కని దేవుడు లేడయ్యా.
0: బిడ్డ బిడ్డ ఫలము బిడ్డ ఫలం అని రామచిలక జామకాయ వరుసక తిన్నట్టు నా గుండెకాయ వరుసక తింటున్నావు. తప్పక నీకు బిడ్డ ఫలం ఉన్నది గాని సుశీల, బిడ్డ పుట్టినక 7 రోజుల 12 గంటలకు నీ పానం పోతుంది బిడ్డో. పానము ప్రీతంటవ బిడ్డ, పానము ప్రీతంటవ బిడ్డ, ఇయ్యమంటే ఇత్తా లేకపోతే అద్దని చెప్పవరికే. కా కన్న తల్లి సుశీలరామి ఏమనుకుంటుంది, తండ్రి కన్నది కడుపు కావాలి, కట్టింది బట్ట కావాలి, కాళ్ళ మీద పడ్డ మురికి కావాలి, 9 తొర్రల తోలు తిత్తిది తుస్సుమనుడే కాయమే, ఎప్పటికైనా అపాయమేనయ్యా, నేను చచ్చిపోతాను, ఆ పేరమ్ముడు పోతుంది, పెరిగి పెద్దయినా బిడ్డతో వంటి పోతుంటే వాళ్ళ పేరంటే పలానా సుశీలరాణి పేరొత్తదట, నా భర్త పేరొత్తది, అయినా నా భర్త ఉండరా, నా కొడుకుంటారు, నా కోడలు ఉంటారు తప్పకుండా.

ఇంతకీ నా బిడ్డ తప్పకుండా నీకు ఇత్తా అని చెప్పి చేతుల చేయించుకున్నాడు. శంకరుల చేత పెట్టిండు, కజర పొలం పెట్టిండు, బిడ్డ కాయకొల కళ్ళ మేము అన్నాడు. పిట్టుల నోడదరు మన లోకాల శంకరుడు, ఇద్దరు మేములు తెలిసిన యములవాడ రాజన్న మేమ తెలియదట.

0: ఉన్న వరకు ఆ తల్లి అక్కడ చూసే వరకు అన్నమాట ఆ మా అమ్మాయి కైలాసపురి పట్టణంలో ఎప్పుడైతే చేయలేండో ఆ కన్న తల్లి పుట్టాడు సంబరపడుకుంటా అసంటి యొక్క బిడ్డ పొలం తీసుకొని అగో భర్తందో అనుకొని చిన్నంగా మెల్లంగా సురేంద్రపురి పట్టణం వస్తుంది నా తల్లులలో సురేంద్రపురి పట్టణానికి వచ్చే వరకు ఈనాటి వాళ్లకు నిరలాట ఆనాటి వాళ్లకు గడియలాట అగో గుంట తొమ్మిది నెలలు ఎట్లా నిండుతున్నాయమ్మా ఓ పెద్దలలో
1: కన్న తల్లికైనా గాని అన్నములో

0: చూడే కొడుకో బిడ్డలో, చూడే అక్క ఒక్కసారి పెద్ద అక్క.
1: అయ్యో బిడ్డ పుట్టింది కదరా, లైసెన్స్ లేదు, బిడ్డనే పుట్టింది.
0: మరోసారికి అనుకున్నట్టు పుట్టింది, బిడ్డ కోరుకున్నట్టు పుట్టింది.
1: లక్ష్మి దినము శుక్రవారం నాడు కరకరకరకర పొద్దు గొడవంగ కర్రావు లెంకలయ్యంగ అగో బిడ్డకు జన్మనిచ్చింది సుశీల రాణి. అందుకే అంటారు పొద్దు పొడవంగ ఎవరైతే ఉడతారు వాళ్ళ ముఖం తేజస్సు ఉంటదట. అగో నాయన తెల్లందాక ఉట్టల ముఖం చేర మబ్బమబ్బగా అలిపోతుందట. బిడ్డను పక్కన వండ పెట్టుకుని రొమ్ము నోట్ల పెట్టి పాలిస్తున్నది రాజుల కసిరి కాడ. అగో రాజాక రాజు సురేంద్ర మహారాజు నా కొడుకు తోడ బిడ్డ పుట్టిందా అని అగో అన్నదానాలు పెడుతున్నాడట ఆ చక్రవర్తి. సంగతి కోడలు రమాదేవికి తెలిసింది. అమ్మవారు రమాదేవి బగ్గు బగ్గు మండబెట్టడం జగ్గు జగ్గు మిరమబెట్టే తెల్లని ఒక్క గుడ్లాకుర తెచ్చినది కోపంపుర 61 గుడ్లాకుర తెచ్చినది కోపంపుర గడగడరా కథలు పెట్టేరా. వీడికి మొదటి భాగం సంధ్యారాణి కథ సంపూర్ణము మంగ.

0: రాజనం దీపన వేద్యం సమర్పయ అమిదనము ధాన్యము లాభం పశుపత పుత్ర లాభం సత సంవత్సరం సువర్ణ కలిసి దీర్ఘ వాయువు పార్వతీ జల కోటి.
1: మీరింతవరకు సంధ్యారాణి కథ ఒగ్గు కథ ఒకటో భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీఎల్, భూమ, గౌడు బృందం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వినే ముందు,
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రౌడీ బాయ్స్ ఈ చిత్రం కోసం మంగ్లీ గానం చేసిన సుద్దాల అశోక్ తేజ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. శ్రోతలకు ప్రకటన, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అంటే ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో

ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో కుసుమ పంట సాగు మరియు యాజమాన్యం, ఈ అంశం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య మిన్ను గారు రైతులు మరియు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. మరి రైతులు సోదరులు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 ఈ నెంబర్ను జత చేసి 2324-0852, మరొక నెంబర్ 2324-0853 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అంశం మరొకసారి కుసుమ పంట సాగు మరియు యాజమాన్యం. ప్రకటన విన్నారు. చిత్రగీతాల్లో తర్వాత శ్రీరామదాసు చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట, రచన రామదాసు, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: చివరిగా ఇరుముడి చిత్రం కోసం అనంతు పడిన కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని శివ నిర్మాణ గారి కీర్తన, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.
4: స్వామి శరణమయ్యప్ప.

0: మీరు ఇంతవరకు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:45. ఇప్పుడు ఈ పూట రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారంలో ఈ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయశ్చిత్త కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు అంశం, వివిధ పంటలలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు వింటారు. 7:00 మార్కెట్ ధరలు, 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. అంశం కుసుమ పంట సాగు యాజమాన్యం. ఈ అంశం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య మిన్ను గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. ఈ కార్యక్రమంలో అనుసంధానకర్తగా శ్రీమతి తూమాటి అనురాధ గారు వ్యవహరిస్తారు. ఇక 7:45 వికసిత భారత్ కార్యక్రమం, 8:30 కరెంట్ అఫైర్స్, 8:45 సమాచార సంధ్య, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం ప్రసారమవుతాయి. రాత్రి 9:30 కరెంట్ కంట్రీ వైడ్ ఇన్సైట్స్ ప్రసారమవుతాయి. 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఏషియన్ క్రీడల ముఖ్యాంశాలు రోజువారి సంచిక ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 10:20 మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాలు. రేపు ఉదయం 6:10 భావన, గాంధీజీ ఆలోచన ఆచరణ ఈ అంశం గురించి శ్రీ అయ్యగారి శ్రీనివాసరావు గారి లఘు ప్రసంగం తెలుగులో వినవచ్చు. భక్తిరంజన కార్యక్రమం రేపు ఉదయం 6:10 లలిత పంచరత్నం, అనంతరం దేవీ కీర్తనలు వినవచ్చు. 6:30 పొలం పనులు, రైతులు బెట్ట పొలాల్లో చేపట్టవలసిన వ్యవసాయ పనులు ఈ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ టి లక్ష్మణ్ గారు అందించే వివరాలు వినవచ్చు. 7:00 రంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ బి రమేష్ గారు. 7:25 మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా ప్రసార కార్యక్రమాలు ఉంటాయి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి పద్మావతి గారి గాత్రం. 9:15 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రంలో రిలీ అవుతుంది. 11:03 నాటిక, 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయశ్చిత్త కార్యక్రమం. వనితాలోకం స్త్రీల కార్యక్రమం రేపు 1:20, ఇందులో సత్యశోధన గాంధీ జయంతి సందర్భంగా డాక్టర్ జి అనిత గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్స్ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ గ్రామర్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించు ఆంగ్ల కదంబ కార్యక్రమం వినవచ్చు. ఇక రేపు సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమం.

కార్యక్రమంలో సంధ్యారాణి కథ ఒగ్గు కథ రెండవ భాగం వినిపిస్తారు శ్రీ ఎల్ భూమాగౌడ్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. అక్టోబర్ మాసంలో నూనె గింజల పంటల్లో వ్యవసాయ పనులు. ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు వినవచ్చు. 7:00 మార్కెట్ ధరలు, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. అనంతరం మిరప పంటల్లో సమగ్ర సస్య రక్షణ. ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్ గారితో పరిచయం వింటారు. వికసిత్ భారత్ కార్యక్రమం రేపు రాత్రి 7:45. ఇందులో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ గురించి శాసనమండలి సభ్యులు శ్రీ మల్క కొమరయ్య గారితో పరిచయం ప్రసారం అవుతుంది. పరిచయం చేస్తున్నవారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో. 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమంలో అహింస పరమోధర్మ శ్రీ మేడూరి సూర్యనారాయణ శర్మ గారి ప్రసంగం వినవచ్చు. రేపు రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్. రేపు రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఏషియన్ క్రీడల ముఖ్యాంశాల రోజువారి సమీక్ష ఢిల్లీ కేంద్రం రిలీ అవుతాయి. రేపు రాత్రి 10:20 మధుర గీతాలు, పాత సినిమా పాటలు వినవచ్చు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 5:50. ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ నెల 4వ తేదీన కరీంనగర్లో మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. పలువురి ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలను రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. రాష్టంలో వచ్చే 4 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. మంత్రివర్గ సభ్యులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీన కరీంనగర్ ప్రతిమా మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతున్నారని ఆ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో కళాశాలలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ,
1: కాలేజీలో డ్రీమ్ యూనివర్సిటీ ఒక బిల్డింగ్ యొక్క ఫౌండేషన్ స్టోన్ పైలాండ్ ఆవిష్కరణ, దాంతో పాటు ఫోటో ఎగ్జిబిషన్, స్టేజ్ ప్రోగ్రామ్, వీటి కోసమని వారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. దానికి సంబంధించి ఈ రోజు సంబంధిత అధికారులతో పాఠశాల శివ అంబేడ్కర్ గారి యాజమాన్యం ఒకసారి పనులను పర్యవేక్షించడం జరిగింది.
0: ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలను రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. యుఆర్ ఎ ట్రూ హీరో, నిన్ను చూసి దేశం, ప్రపంచం గర్విస్తుంది అని అన్నారు. దుబాయ్ టెలవీవ్ విమాన ఘటనలో తీవ్రంగా గాయపడినప్పటికీ ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు కెప్టెన్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, కర్తవ్య నిష్ట అసమానమని గవర్నర్ పేర్కొన్నారు. ఆయన సాహసం వల్ల మరింత పెద్ద విషాదం తప్పిందని తెలిపారు. కెప్టెన్ మచ్చర్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని గవర్నర్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని, ప్రయాణికుల భద్రత పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్దతను ప్రశంసించారు. క్లిష్ట పరిస్థితుల్లో స్మిత్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, పోరాట స్ఫూర్తిని అందరూ గుర్తుంచుకుంటారని, అభినందిస్తారని అన్నారు. స్మిత్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. చేయూత పింఛన్ ద్వారా 15.60 లక్షల మంది వృద్ధులకు నెలకు 2016

0: రూపాయలు అందుతోందని తెలిపారు. 33 జిల్లాల్లో దశల వారీగా వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తామని, ప్రతి జిల్లాలో వృద్ధుల కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు గత 34 నెలల్లో 205 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తరుణి హాట్లో డివిజన్ ఈఆర్ఓ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. రాముడు వేరు శివుడు వేరన్న వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ సమాజాన్ని కించపరిచారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఈ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. 2023లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా రాహుల్ గాంధీ మెప్పు కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాలు న్యూఢిల్లీ భారత్ మంటపంలో మంథన్ పేరుతో ప్రారంభమయ్యాయి. 2 రోజుల ఈ ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, పదవి కోసం కాకుండా ప్రజాసేవే లక్ష్యంగా ఉన్న యువతను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకురావాలన్నారు. ఇదే కార్యక్రమంలో హైదరాబాద్లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం యూపీఎస్సీ సహకారంతో రూపొందించిన 100 ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ దట్ షేప్డ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ మరొక కీలకమైన మైలురాయిని సాధించింది. పీఎం కుసుమ్ ఏ పథకం కింద 18 సర్కిళ్లలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడం గొప్ప విజయమని విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. సౌర విద్యుత్కు ప్రాధాన్యతనిస్తూ పునరుత్పాదక విద్యుత్తు దిశగా టీజీ ఎన్పీడీసీఎల్ చేపడుతున్న చర్యలకు ఈ మైలురాయి నిదర్శనమని సీఎండి పేర్కొన్నారు. రైతుల భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తితో పాటు రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు కల్పించడమే పీఎం కుసుమ్ ఏ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు ప్రభుత్వం అందించిన సహాయక పరికరాలు, వాహనాలను ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ పంపిణీ చేశారు. సుమారు 8 లక్షల రూపాయల విలువైన ట్రైసైకిళ్లు, ట్రై గూడ్స్ ఆటోలు, అంధులకు ల్యాప్టాప్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే,
1: ఒక ట్రైసైకిల్ ధర దాదాపు 70,000 రూపాయలతోటి మన ప్రభుత్వం 6 ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఒకటి బ్యాటరీ ఆటో కూడా ఒకటి ఇవ్వడం జరుగుతా ఉంది. దాదాపు 2,50,000 రూపాయలతోటి ఈ బ్యాటరీ ఆటోలో మనం టిఫిన్ సెంటర్ ను ఏర్పాటు చేసుకుని అందులో ఉన్నటువంటి ముడి సరుకులు అన్నిటినీ పెట్టుకుని గ్రామ గ్రామాన తిరుక్కుంటూ ఎవరైతే ఫోన్ల ద్వారా టిఫిన్ కావాలని చెప్తే అక్కడికక్కడే తయారు చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా ఒక నూతన బ్యాటరీ ఆటోను కూడా ఇవ్వడం జరిగింది.
0: వయోవృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక చట్టాల ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ శాఖాధికారి లక్ష్మీరాజమన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన,
2: వయోవృద్ధులు వారి యొక్క హక్కులను కాపాడుకోవడానికి వారు అవగాహన కలిగి ఉండాలి. చట్టబద్దమైన వారసులు, వారి యొక్క తల్లిదండ్రులు వయోవృద్ధుల పట్ల, వారి యొక్క సంక్షేమం పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతోంది.
0: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమాలు పలు జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, వారికి గౌరవప్రదమైన జీవనం అందించేందుకు సమిష్టి కృషి అవసరమని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. తల్లిదండ్రుల త్యాగాలను గుర్తించి వృద్ధాప్యంలో వారికి అండగా నిలవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని మంచిర్యాల అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి డి రామ్మోహన్ రెడ్డి అన్నారు. లక్సటిపేట కోర్టు ఆవరణలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. వృద్ధాప్య వయసులో తమ తల్లిదండ్రుల ఆలన, పాలన, సంరక్షణకు ప్రతి ఒక్కరూ నైతిక బాధ్యత వహించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. మనకు జీవితాన్ని, విలువలను నేర్పిన పెద్దల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు వారిని కంటికి రెప్పలా చూసుకోవాలని నిజామాబాద్ డిఎల్ఎస్సీఏ సెక్రటరీ నీలిమ అన్నారు. వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈరోజు జరిగిన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ వేడుకల్లో అన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల

జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వచ్చే 4 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ

0: ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ హరిత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్ కుమార్ హాజరయ్యారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి స్వరూపరాణి అధ్యక్షతన పోషణ మాసంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట కేబినెట్ సమాపేశం జరుగుతోంది. ఈ నెల 4వ తేదీన కరీంనగర్ లో మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. పలువురు ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలను రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. రాష్టంలో వచ్చే 4 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
2: Janasahabhagitayah samvardhanaya shwah deshavyapi vishesha grama sabhaah samahuyante. रक्षामन्त्रिणा राजनाथसिंहेन रक्षाप्रबन्धाय एकीकृतवित्तीयव्यवस्थायाः आवश्यकता प्रोदीरिता. नागरिकविमानयनमन्त्रिणा वैमानिकस्य कैप्टन स्मित मच्छारस्य शौर्यस्य भूरिशः प्रशंसा विहिता. अपि च क्रीडावार्तासु, एशियाई क्रीडासु भारतपुरुष हॉकीदलेन पाकिस्तानं पराभूय अन्तिमस्पर्धायां प्रवेशः समधिगतः. अथ वार्ताः विशदीकृत्य. अद्य नवदिल्ल्याः भारतमण्डपे संघ लोकसेवा आयोगस्य शताब्दी समारोहं सम्बोध्य प्रधानमन्त्री नरेन्द्रमोदी व्यजिज्ञापत् यत् राष्ट्रं परिष्कारार्थं द्रुतगत्या त्वरितम् अग्रे सरति. अतः परीक्षा सञ्चालिकाः संस्थाः अपि राष्ट्रानुकूल परिष्कृत कार्याणि कुर्युः. प्रधानमन्त्रिणा प्रोक्तं यत् लोकसेवासु तादृशः एव युवानः समागच्छेयुः येषां लक्ष्यं न तु केवलं पदप्राप्तिः प्रत्युत निष्कामभावेन लोकसेवा वर्तते. असौ व्याहरत् यत् एकविंशतिशतकस्य भारतं नवीनकार्यसंस्कृत्या सह अग्रे याति. श्रीमोदिना प्रतिपादितं यत् परीक्षा न तु काचित् सामान्यम् अनुष्ठानम् अपितु यूनां भावि जीवन प्रवाहेन सह सम्बद्धा अस्ति. परीक्षासु कतिपयानां मासानाम् अपि विलम्बः यूनां कृते अतीव कष्टकरो भवति. अतः परीक्षा व्यवस्था समय निश्चयता सिद्धान्तं दृढतया अनुसरेत.
3: ये उत्सव उस विश्वास का है जो हर भारतवासी का इस संस्था पर है. 100 वर्ष की इस यात्रा में पीढ़ियां बदली, सरकारें बदली, लेकिन यूपीएससी पर भरोसा आज भी उतना ही अटूट है. 100 वर्षों की इस यात्रा पर स्मारक डाक टिकट और सिक्का जारी किया गया है. 100 महत्वपूर्ण केस लॉज का संकलन भी जारी हुआ है.
2: श्रीमोदिना प्रतिपादितं यत् संघ लोकसेवा आयोगस्य शतवर्षीयायां यात्रायां युगानि प्रशासनानि तन्त्राणि पाठ्यक्रमाः च परिवर्तिताः. तथापि अस्यां संस्थायां जनसाधारणानां श्रद्धा विश्वासः अद्य यावत् तथैव अविचलः अक्षुण्णश्च वर्तते. श्वः गान्धी जयन्त्यावसरे अशेषे हि देशे विशेष ग्राम सभाः समाहूयन्ते. पञ्चायतानां सुदृढीकरणाय सार्वजनिक सेवानां परिष्कारार्थं ग्रामीण भारते जीवनस्य गुणवत्तां परिष्कारार्थं च लक्ष्यीकृतानां परिवर्तनशील शासन परिष्काराणां तथा उपक्रमाणां विषये च ते चर्चां विधास्यन्ति. ग्रामीणाभिवृद्धि मन्त्रालयः अवोचत् यत् एताः विशेष ग्राम सभाः 26,000-27,000 वर्षयोः पीपल्स प्लान कैंपेन पीपीसी सबकी योजना सबका विकास इत्यस्यापि आरंभं विधास्यन्ति. अद्य नवदिल्ल्यां रक्षालेखा दिवस समारोहम् अधिकृत्य भाषमाणः रक्षामन्त्री

0: मूल उद्देश्य है। दूसरा प्रकार रचना के मर्म का उद्घाटन और उसे पाठक तक पहुंचाना है, क्योंकि रचना क्या है, कैसी है, रचना का उद्देश्य व लक्ष्य क्या है आदि प्रश्न आलोचना को रचना की संवेदनात्मक गहराई में ले जाता है। दूसरा प्रश्न रचना और जीवन के साथ उसके संबंधों के विवेचन से आलोचना के प्रकार को जोड़ देता है।
1: आलोचना की परिभाषा और प्रकार। द टॉपिक वॉज ब्रॉट टू यू फ्रॉम हिंदी सब्जेक्ट।
2: మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రగీతం.

0: చిత్రగీతమిన్నారు. ఆకాశవాణి సమయం 6:50. వ్యవసాయ సూచనలు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: వివిధ పంటలలో రైతన్నలు ప్రస్తుతం తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పత్తి పంటను చూసినట్లయితే మన రాష్ట్రంలో 46 లక్షల ఎకరాలలో సాగు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం పత్తి పంటను మనం చూసుకున్నట్లయితే పూత మరియు కాయ దశలో గమనించడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో ఉన్నటువంటి బెట్ట పరిస్థితులను మనం చూసుకున్నట్లయితే నేల లోపల తేమ తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే మొక్క నేల నుంచి నీటిని కానీ పోషకాలను కానీ గ్రహించలేనటువంటి స్థితిలో ఉండడం ద్వారా ఏమవుతుందంటే పూతకాయ దశలో ఉన్నటువంటి పూత మరియు పిందెలు రాలిపోవడం అనేది మనం గమనించవచ్చు. అధిక వర్షాల వలన పారావిల్ట్ రావడం కానీ బెట్ట పరిస్థితుల వలన వడలిపోయినట్లుగా తయారవడం కానీ జరుగుతుంటుంది, పోషకాలు అందకపోవడం. సో దీన్ని నివారించడం కోసం రైతన్నలు ఏం చేయాలంటే యూరియాను కానీ లేదంటే పొటాషియం నైట్రేట్ 13:48 కానీ, యూరియా అయినట్లయితే 2% అంటే లీటర్ నీటికి 20 గ్రాముల చొప్పున, అదే పొటాషియం నైట్రేట్ అయితే లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున ద్రావణాన్ని తీసుకొని పిచికారీ చేసినట్లయితే మనము బెట్ట పరిస్థితుల నుంచి మొక్కను కాపాడుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని కూడా ఎప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నట్లయితే గాలి లోపల వాతావరణం లోపల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం పూట గానీ సాయంత్రం పూట గానీ ఈ పైపాటుగా ఎరువులను పిచికారీ చేసినట్లయితే మొక్కకు కావలసినటువంటి పోషకాలు అంది పూత పింద రాలడాన్ని తగ్గించేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఒకవేళ రైతన్నలకు నీటి తడులను ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి వారు అంటే బోర్లు ఉన్నటువంటి వారు ఒక తడినిచ్చినట్లయితే తద్వారా పూత పింద రాలడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో మొక్కకు కావలసినటువంటి పోషకాలను అందించడం కోసం పైపాటుగా ఎకరాకు 25 కేజీల యూరియాను 10 కేజీల పొటాషియంను రెండింటినీ కలిపి మొక్కకు కొద్ది దూరంలో ఇచ్చినట్లయితే మొక్కలు పోషకాలను గ్రహించి తద్వారా కాయ బలంగా తయారవడానికి పూత కూడా రాలకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎరువులకు సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతులను తీసుకోవడం ద్వారా బలవంతమైనటువంటి కాయలు తయారవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది, కాయలు నిలిచే ఆవశ్యకత కూడా కలదు. సస్యరక్షణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి లోపల పచ్చదోమ లేదంటే తామర పురుగులు లాంటి గమనించినట్లయితే రైతన్నలు లీటర్ నీటికి 2 ml చొప్పున ఫిప్రోనిల్ గాని డైఫెంతురాన్ లీటర్ నీటికి 1.25 గ్రాములు లేదా సల్ఫాక్సిఫ్లోర్ దాంతోపాటుగా నీమాయిల్ 1500 ppm ను లీటర్ నీటికి 5 ml చొప్పున తీసుకుని పిచికారీ చేసినట్లయితే మనము పచ్చదోమ లేదా తామర పులుగుల నివారణను అరికట్టడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సో దానికి సంబంధించినటువంటి సస్యరక్షణ చర్యలను కూడా రైతన్నలు తీసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించేందుకు ఆస్కారం అనేది

ఎక్కువగా ఉంటుంది. సో దీని నివారణకు రైతన్నులు ఏం చేయాలి? ఎకరాకు 4 చొప్పున లింగాకర్షక బుట్టలను పెట్టి వాటిని గమనించినట్లయితే, ఎప్పుడైతే 2 నుంచి 3 రోజుల లోపల మీరు 7 నుంచి 8 పురుగులను గమనించినట్లయితే, దాంట్లో అడల్ట్స్ను గమనించినప్పుడు, అంటే మన పొలం లోపల గులాబీ రంగు ఉధృతి అనేది ఉందనేది మనం తెలుసుకోవాలి. తద్వారా అప్పుడు ఏం చేయాలి? పైపాటుగా ప్రొఫినోఫాస్ ప్లస్ నీమ్ ఆయిల్. ప్రొఫినోఫాస్ ఎంత తీసుకోవాలి? 2 ml. అదే నీమ్ ఆయిల్ 1500 ppm ఉన్నటువంటి దానిని 5 ml చొప్పున తీసుకొని మనం ఉధృతిని ఆధారంగా చేసుకొని 1 నుంచి 2 సార్లు వారం 15 రోజుల వ్యవధి లోపల 1 నుంచి 2 సార్లు పిచికారీ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది కూడా ఉదయం 10 గంటల లోపు కానీ లేదంటే సాయంత్రం 5 గంటల తర్వాత కానీ పిచికారీ చేసినట్లయితే మనం ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించడానికి ఆస్కారంగా ఉంది. ఈ విధంగా పత్తి పంట లోపల ఎరువుల యాజమాన్యాన్ని సస్యరక్షణ చర్యలను చేపట్టడం ద్వారా అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారం అనేది ఎక్కువగా కలదు. నెక్స్ట్ పంటకు వచ్చినట్లయితే, ఎక్కువగా ఉన్నటువంటి పంట చూసుకున్నట్లయితే వరి పంట. వరి పంట మన రాష్ట్రం లోపల ముఖ్యంగా 130 లక్షల ఎకరాల లోపల సాగు చేయడం అనేది మనం గమనించడం అనేది జరుగుతుంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిలక దశ నుంచి పొట్టబోసుకునేటటువంటి దశల్లో వరి పంటను అనేది మనం గమనించడం అనేది జరుగుతుంటుంది. సో దీనిలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వాతావరణంలో ఉన్నటువంటి ఈ విధమైనటువంటి పరిస్థితులకు కాండం కుళ్ళు తెగులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సో దానికి ఏం చేయాలి అంటే ప్రోపికోనజోల్ అనేటటువంటి మందుని 1 ml చొప్పున తీసుకొని పిచికారీ చేసినట్లయితే మనము కాండం కుళ్ళు తెగులును నివారించడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా కాండం తొలుచు పురుగు స్టెమ్ బోరర్ మనం చూస్తాం కదా, పిలక దశలో కంకి వచ్చినప్పుడు తెల్ల కంకులు ఏవైతే వస్తుంటాయో అది ఎందుకు వస్తుంటాయి? కాండం తొలుచు పురుగు వలన రావడం అనేది. అంటే గంట వేసేటటువంటి దశలోపట మనము కాండం తొలుచు పురుగును మొదటి దశలో నివారించినట్లయితే ఈ తెల్ల కంకులు రావడానికి ఆవశ్యకత అనేది ఉంటుంది కాబట్టి. సో అవి గమనించినప్పుడు తగినటువంటి రసాయనాలను పిచికారీ చేయడం ద్వారా కూడా మనం నివారించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఇది వరి పంట లోపల ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలుగా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్న పంట మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దరిదాపుగా 6.5 లక్షల ఎకరాల లోపల సాగు చేయడం అనేది మనం గమనించడం అనేది చూడొచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి మొక్కజొన్న అనేది పూత దశలో ఉంది. సో బెట్ట పరిస్థితులు అనేవి ఎప్పుడైతే మనం గమనించినట్లయితే నేల లోపల తేమ లేకపోవడము, మొక్క తనకు కావలసినటువంటి నీటిని గాని పోషకాలను గాని గ్రహించలేకపోవడం అనేది మనం గమనించవచ్చు. సో అలాంటి బెట్ట పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో ఏం చేయాలి? మొక్కలను కాపాడుకోవడం కోసము నీటి లభ్యత ఉన్నవాళ్ళు 1 నుంచి 2 తడులను ఇవ్వడం కానీ, లేదంటే పైపాటుగా ఎరువులను పిచికారీ చేయాలి. ఎంతవరకు ఏమేం పిచికారీ చేయొచ్చు? 2% యూరియా లేదంటే 1% పొటాషియం నైట్రేట్. అంటే 1 లీటర్ నీటికి 20 గ్రాముల యూరియాను కరిగించేసి, లేదంటే పొటాషియం నైట్రేట్ 1345 1%, అంటే 1 లీటర్ నీటికి 10 గ్రాములు తీసుకొని మనం పిచికారీ చేసినట్లయితే ఈ బెట్ట పరిస్థితుల నుంచి మొక్క చనిపోకుండా ఉండడానికి కావలసినటువంటి పోషకాలు మనం పైపాటుగా పిచికారీ చేయడం వల్ల ఏమవుతుంది? మొక్కకు నీరు మరియు పోషకాలు అనేవి రెండూ లభ్యమవుతాయి. మొక్క భూమిలో నుంచి నీటితో పాటుగా పోషకాలను గ్రహిస్తూ ఉండడం వల్ల పైకి చేరుకునేటందుకు సమయం పడుతుంది. కానీ ఈ విధంగా పైపాటుగా పిచికారీ చేయడం వల్ల ఏమవుతుంది? మొక్కకు కావలసినటువంటి పోషక పదార్థాలు ఆకులకు కాండానికి డైరెక్ట్గా అందడం ద్వారా, దానికి కావలసినటువంటి పోషకాల ద్వారా మనం మొక్క చనిపోకుండా ఉండడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. నీటి లభ్యత ఉన్నవాళ్ళు ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ బెట్ట పరిస్థితుల్లో 1 లేదా 2 తడులను ఇచ్చినట్లయితే కూడా పంటను కాపాడుకోవడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది. నీటి తడులు ఉన్నటువంటి వారు నీటిని ఇచ్చి లేదా వర్షాభావంగా సాగు చేస్తున్నటువంటి వాళ్ళు వర్షాలు పడ్డప్పుడు నేల లోపల తేమ ఉన్నట్లయితే మనము పైపాటుగా ఎకరాకు 50 kg యూరియా మరియు దానితో పాటుగా 20 kg పొటాషియంను అందించినట్లయితే మొక్కకు ఈ పూత దశలో కావలసినటువంటి పోషకాలు అంది మొక్క కండెలు మంచిగా రావడానికి ఆస్కారం అనేది ఉంది. సో ఫస్ట్ చెప్పినట్లు మొక్కజొన్న పంట వివిధ దశల్లో ఉంది. ఎక్కడైతే
కత్తెర పురుగునైతే గమనించారో కత్తెర పురుగు ఉధృతి ఉన్నటువంటి వాళ్ళు, సో దాని యొక్క నివారణ కోసం సున్నము ప్లస్ ఇసుక 1:9 పాలలు, ఒక పాలు సున్నం తీసుకున్నట్లయితే 9 పాలు ఇసుక తీసుకుని మిశ్రమాన్ని తయారు చేసుకుని మొక్కజొన్న యొక్క సుడిలో వేసినట్లయితే ఈ కత్తెర పురుగును నివారించుకోవడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ

0: విధమైనటువంటి సూచనలు పాటించడం ద్వారా మొక్కజొన్న పంటను మంచిగా పండించుకొని దిగుబడులు పొందేటందుకు ఆస్కారం అనేది ఎక్కువగా కలదు. సో తర్వాత చూసుకున్నట్లయితే సోయా చిక్కుడు పంటను మన రాష్ట్రం లోపల ముఖ్యంగా 3 నుంచి 6 లక్షల ఎకరాలలో సాగు చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఈ సోయా పంట కాత దశలో ఉంది. సోయా పంటకు కూడా వర్షాలు ఎక్కువగా ఉన్నట్లయితే, బెట్ట పరిస్థితులు ఉంటే, నీటి లభ్యత ఉన్న వాళ్ళు ఒక తడులను ఇచ్చినట్లయితే కాయను మంచిగా సైజు వచ్చి దిగుబడి రావడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది. వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ సోయా చిక్కుల్లో చూసుకున్నట్లయితే పాడ్ బ్లైట్ అనేటటువంటి రోగం రావడానికి, ఏంటంటే మురుగు నీరు నిలిచి ఉండడం ద్వారా కాయలకు పాడైపోవడం అనేది జరుగుతుంటుంది. దాన్నే పాడ్ బ్లైట్ అని అంటారు. సో దీనికి నివారణ కోసం మనం ఏం చేయాలంటే టాబికొనజోల్ ప్లస్ సల్ఫర్ను లీటర్ నీటికి 2.5 గ్రాముల చొప్పున తీసుకుని మనం పిచికారి చేసినట్లయితే ఈ పాడ్ బ్లైట్ రోగాన్ని నివారించుకోవడానికి ఆస్కారం అనేది కలదు. తద్వారా కాయలు మంచిగా సైజు వచ్చేసి దిగుబడి రావడానికి ఆవశ్యకత అనేది కలదు.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం.

మీరు విన్న పాట దత్తపుత్రుడు చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట. సాహిత్యం కొసరాజు, సంగీతం టి చలపతిరావు. ఆకాశవాణి సమయం 7:05. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశం సంస్కరణల విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రక్షణ శాఖ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో సమైక్యతను అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశం సంస్కరణ విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని, పరీక్షలు నిర్వహించే సంస్థలు కూడా దేశ అవసరాలకు తగినట్టుగా సంస్కరణలపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, పరీక్షను కేవలం ఒక ఈవెంట్గా చూడకూడదని, అది యువత భవితకు సంబంధించిన విషయమని అన్నారు. కొన్ని నెలల ఆలస్యం కూడా యువతకు ఇబ్బందులు కలిగిస్తుందని, అందుకే పరీక్షల నిర్వహణ వ్యవస్థ సమయపాలన సూత్రాన్ని పాటించాలని మోదీ సూచించారు.
1: హమే ఐసే యువాఓ కో పబ్లిక్ సర్వీస్ మే లానా హోగా జో పబ్లిక్ ఆఫీస్ సే నహీ పబ్లిక్ సర్వీస్ సే ఆకర్షిత హో. ఇస్లియే జరూరీ హై కి రిక్రూట్మెంట్ కి పరీక్షా సిర్ఫ్ యహ నా పర్ఖే కేండిడేట్ కితనా జాన్తా హై బల్కి వో యహ భీ దేఖే కి వహ యువా సివిల్ సర్వీసెస్ మే ఆనా క్యూ చాహతా హై.
0: యూపీఎస్సీ వందేళ్ల ప్రయాణంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, సిలబస్లు మారినప్పటికీ ఈ సంస్థపై ఉన్న నమ్మకం మాత్రం చెక్కు చెదరలేదని కొనియాడారు. కేవలం పదవి కోసం కాకుండా ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న యువతను ప్రభుత్వ సేవల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. నేటి 21వ శతాబ్దపు భారతదేశం సరికొత్త పని సంస్కృతితో ముందుకు సాగుతోందని, దాని మూల సూత్రం ప్రో పీపుల్, ప్రోయాక్టివ్, గుడ్ గవర్నెన్స్ అని ఆయన అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్లో స్వచ్ఛతా హీ సేవ ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా సేవ ద్వారా తోడ్పాటునందించాలని కోరారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని ఆయన అన్నారు. అలాగే ఐఐఎంసీ ప్రాంగణంలో మొక్కనాటి ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని నిరంతరం సంరక్షించాలని విద్యార్థులను కోరారు. త్రివిధ దళాల మధ్య ప్రస్తుతం ఏ రకంగానైతే సమన్వయం, సమైక్యతను పాటిస్తున్నారో అదే స్ఫూర్తిని రక్షణ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో కూడా అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన రక్షణ గణాంక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థలు కూడా అనుసంధానమైతే మొత్తం రక్షణ నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని చెప్పారు. రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తాన్ని కలిపి ఉంచే అనుసంధానంగా ఈ విభాగం పనిచేస్తుందని, ఇది రక్షణ వ్యవస్థకు వెన్నెముక లాంటిదని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడిటింగ్లో ఉత్తమ పద్ధతులను అవలంబించి వాటిని తమ విధుల్లో అంతర్

0: భాగం చేసుకోవాలని, అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ప్రమాణాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని మంత్రి వారిని కోరారు.
1: డిఫెన్స్ సెక్టర్ మే బి హమ్ సెల్ఫ్ రిలయన్స్ పర్ విశేష్ బల్ దే రహే హమ్ చాహతే హై కి హమారే డిఫెన్స్ ఈక్విప్మెంట్ హమారే వెపన్స్ యే సబ్ దేశ్ మే హీ ఔర్ దేశ్ కే లోగో కే హాథోం సే హీ బనే ఔర్ ఇస్ ప్రాసెస్ మే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కి భూమికా మే మాన్తా హూం కి బహుత్ హీ మహత్వపూర్ణ హై. జబ్ హమ్ డొమెస్టిక్ డిఫెన్స్ ఇండస్ట్రీ కో సపోర్ట్ కర్తే హై, జబ్ హమ్ మేక్ ఇన్ ఇండియా కో ప్రమోట్ కర్తే హై, తో హమారే ఫైనాన్షియల్ సిస్టమ్స్ కో భీ ఉసీ తరఫ్ ఫ్లెక్సిబుల్ ఔర్ ఎఫిషియెంట్ హోనా చాహియే. యే తభీ సంభవ హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారతం కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన హరిత ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒకచోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గీ కళాశాలలో శ్రమదాన్ స్వచ్ఛత అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. విద్యా సంస్థల్లోనే కాకుండా తమ ఇళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని కోరారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన రాజకీయాల కోసం అబద్దాలు, తప్పుడు సమాచారంపై ఆధారపడుతున్నారని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశంలో కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యకులు రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ కట్టుకథలు సృష్టించడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడాన్ని ఒక అలవాటుగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారని, అయితే అది తప్పని తర్వాత రుజువైందని మాజీ కేంద్ర మంత్రి పేర్కొన్నారు. క్రమబద్దమైన స్వచ్ఛంద రక్తదాన సంస్కృతిని మరింత బలపరిచే లక్ష్యంతో న్యూఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కళాశాలలో ఈరోజు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం 2026 నిర్వహించారు. నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో సేకరిస్తున్న రక్తంలో దాదాపు 75% స్వచ్ఛంద దానాల ద్వారానే లభిస్తోందన్నారు. దేశవ్యాప్త మెగా స్వచ్ఛంద రక్తదాన ప్రచారంలో భాగంగా ఈ జాతీయ దినోత్సవాన్ని నిర్వహించినట్టు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. సాధారణ స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించడం, స్వచ్ఛంద దాతల సంఖ్యను పెంచడం, పౌరులు, సంస్థలు, కమ్యూనిటీల భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడం ఈ ప్రచార ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గాంధీ జయంతి సందర్భంగా రేపు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలందించడం, గ్రామీణ భారత్లో జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్న పరివర్తనాత్మక పాలనా సంస్కరణలు కార్యక్రమాలపై ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామసభలు పీపుల్స్ ప్లాన్ క్యాంపెయినింగ్ 2026-27 సబ్కీ యోజన సబ్కా వికాస్ ప్రారంభానికి కూడా వేదికలవుతాయని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ పంచాయతీలు ప్రణాళిక విధానం ద్వారా 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళికలు రూపొందిస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఎన్ఎస్ఆర్ఎస్ పోర్టల్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఈ కార్యక్రమం ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులను శక్తివంతం చేస్తుందని, కొత్త ఛాంపియన్లను తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ నిపుణులందరూ ఈ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి కోరారు. కేరళం మాహేల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్,

0: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్టలోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ పరిస్థితులు రాబోయే 48 గంటల్లో అనుకూలంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశం సంస్కరణల విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రక్షణ శాఖ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో సమైక్యతను అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

కిసాన్ వాణి ప్రత్యక్ష ప్రాయోజిత ఫోనిన్ కార్యక్రమం. ఈనాటి కిసాన్ వాణి ప్రత్యక్ష ప్రాయోజిత ఫోనిన్ కార్యక్రమంలో కుసుమ పంట సాగు యాజమాన్యం ఈ అంశం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య మిన్ని గారు రైతులు మరియు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 040 ఈ ఎస్టీడీ కోడ్ నెంబర్ను దయచేసి 2324 0852 మరొక నెంబర్ 2324 0853 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో అనుసంధానకర్తగా శ్రీమతి తూమాటి అనురాధ గారు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం వినే ముందు

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
7: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
8: ఆర్బీఐ అంటుంది.
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
9: శ్రోతలకి నమస్కారం. ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. కుసుమ పంట సాగు యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి శ్రోతలకు సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్యమెన్ను గారు. వారిని అడిగి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
10: నమస్తే అండి.
9: మేడం, కుసుమ పంట సాగులో మన దేశంలో ఇంకా మన రాష్ట్రంలో ఈ సాగు యొక్క ప్రాధాన్యత ఏమిటంటారు?
10: కుసుమ సాగులో మన భారతదేశం ప్రపంచంలోనే మొదటి 3 స్థానాల్లో ఉంటుంది. గత ఏడాది చూసుకున్నట్లయితే సుమారు 53,000 హెక్టార్ల సాగు విస్తీర్ణంతో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. అలాగే మన దేశం నుంచి సుమారుగా 0.4 లక్షల టన్నుల కుసుమ ఉత్పత్తి అవుతూ మన దేశం 3వ స్థానంలో ఉంది. దీనిలో మన దేశంలో గనక చూసుకున్నట్లయితే కుసుమ సగటు ఉత్పాదకత హెక్టారుకు 756 కిలోలు మనకి వస్తుంది. మన దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కుసుమ అత్యధికంగా

0: సాగు చేయబడుతుంది.
1: తెలుసు. ఒక శ్రోత లైన్లో ఉన్నారు. నమస్కారం అండి. హలో,
2: డాక్టర్ మాంటి మేడం నమస్తే.
0: నమస్తే అండి.
2: బాబురావు బంజారా హిల్స్.
0: చెప్పండి.
2: మా చిన్న డీవియేషన్, మీరు వికారాబాద్ అని విన్నాను ప్రోగ్రామ్ లో.

0: కుసుమ గుంజల్లో మనము అత్యధికంగా ముఖ్యంగా నూనె కోసం మనం కుసుమను సాగు చేస్తున్నాము. చాలా మన పూర్వీకుల కాలం నుండి కూడా కుసుమ పంట సాగు చేయబడుతుంది. మన పూర్వకాలంలో కుసుమ గానుగు నూనె వాడుతుండేవాళ్ళు. అండ్ మనం కుసుమను చూసుకున్నట్లయితే ఇది బహుళ ఉపయోగాల పంట అని మనం చెప్పచ్చు. దీనిలో ప్రతి భాగం ఉపయోగకరమైనదే. ఎలా అంటే, మనం కుసుమ గింజల్లో 25 నుంచి 30% వరకు నూనె ఉంటుంది. మనకు మార్కెట్లో అందుబాటులో ఉండే నూనెల్లో కుసుమ నూనెను ఆరోగ్యపరంగా శ్రేష్టమైనదిగా భావిస్తారు. దీనిలో 75 నుంచి 80% వరకు లినోలిక్ ఆమ్లం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరంలోని క్రొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది, మరియు గుండె జబ్బులు మరియు శ్వాస సంబంధిత సమస్యల నియంత్రణకు ఈ కుసుమ నూనె బాగా ఉపయోగపడుతుంది.
1: అంటే ఇది వంటలో కూడా వాడొచ్చు అంటారు?
0: వంటలో మనకు బాగా వాడుకోవచ్చు. మనకు వంటల్లో నూనె వాడితే, ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే మిశ్రమ నూనెలు ఉన్నాయి కదా, ఆ వాటి వల్ల చాలా రోగాల బారిన పడుతున్నాము. అదే మనం ఈ కుసుమ నూనెలు వాడటం వల్ల హృదయం గుండె జబ్బులకి మనకు తగ్గించడానికి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ కుసుమ పూరేకులతో చేసే హెర్బల్ టీ లో కూడా శరీర పోషణకు అవసరమయ్యే మోతాదులో అమైనో ఆమ్లాలు కానీ, B1, B2, B12 ఇటువంటి ధాతువులు కానీ, సి మరియు ఈ విటమిన్లు కూడా విరివిగా ఉన్నట్లు మనకు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మనం చాలా చికిత్సా పరిశోధనల్లో కుసుమ పూరేకుల్లో ఆడవాళ్ళలో ఋతుక్రమాన్ని క్రమబద్ధీకరించడం కూడా జరుగుతుందని మనకి చాలా పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ కుసుమ పూరేకులకి ఏముంటుందంటే, గుండె నుంచి రక్తాన్ని తీసుకుపోయే ధమనులు వ్యాపింపచేసే గుణం ఉంటుంది. దీనివల్ల రక్త ప్రసరణ సాఫీగా సాగి కణజాలాలకు అవసరమయ్యే మోతాదులో ఆక్సిజన్ అందుతుంది. అంతిమంగా మనకి రక్తపోటు అదుపులో కూడా ఉంటుంది. అలాగే మనం కుసుమ నుంచి నూనె తీసిన తర్వాత కుసుమ గింజల చెక్కను పశువులకు మేతగా లేదా ఎరువుగా కూడా మనం వాడుకోవచ్చు. నూనె వడగట్టిన తర్వాత వచ్చే అవశేషాలతో మన చర్మానికి తేమనిచ్చే గుణాలు, ఇంకా ఎన్నో విటమిన్లు ఉండడం వలన దానిని మాయిశ్చరైజర్గా కూడా మార్కెట్లోకి అందుబాటులో తెచ్చే ప్రయత్నాల్లో మన తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం చేస్తుందండి. అలాగే మన కుసుమ పువ్వుల్ని చూసుకున్నట్లయితే ప్రాచీన కాలం నుంచి కూడా ఆహార పదార్థాల్లో రంగుగా దాన్ని వాడుతూ ఉండేవాళ్ళు. కుసుమ ఆకుల్ని చాలా ప్రాంతాల్లో ఆకుకూరగా వాడుకుంటారు. కుసుమ లేత ఆకుల్ని మనం ఆకుకూరగా వాడుతుండొచ్చు. ముదురుకాండాన్నేమో పశుగ్రాసంగా కూడా పనికొస్తుంది. ఇవే కాకుండా విడిపూల బొకేల్లో ఎండిన పూలు మొక్కలతో పాటు డ్రై ఫ్లవర్ అలంకరణలో కూడా మనకి కుసుమ ఎంతో ఉపయోగపడుతుంది.
1: కాండం నుంచి మొత్తం చెట్టు మొత్తం ఉపయోగపడుతుంది. అదే ఇప్పుడు ఒక శ్రోత లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. హలో,
2: నమస్కారం అండి.
1: నమస్కారం అండి. మేడం లైన్లో ఉన్నారు, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మా పేరు శ్యామ్ సుందర్ అండి, సాగర్ కాంప్లెక్స్ నుంచి మాట్లాడుతున్నాను, రంగారెడ్డి జిల్లా.
1: అడగండి మేడం, ని సందేహం అడగండి.
0: నమస్తే అండి.
2: నమస్కారం మేడం.
0: నమస్తే
2: మేడం. ఈ కుసుమ పంట నారు దొరుకుతుందా, లేకపోతే విత్తనాలు నాటాలా, లేకపోతే దీనికి ఎకరాకు ఎంత వస్తుంది ఈ కుసుమ పంట అని తెలుసుకోవాలి మేడం?
0: మనము కుసుమ పంటని విత్తనాల ద్వారా విత్తుకుంటామండి. మనకి ఒక ఎకరానికి 4 కిలోల విత్తనం మనకు సరిపోతుంది. మనం సరైన యాజమాన్య పద్ధతులు, దానికి నీరు మనం దానికి ఏర్పాటు చేసినట్లయితే మీకు 6 నుంచి 8 క్వింటాల వరకు ఎకరాకి దిగుబడిని ఇస్తుంది.
2: ఒక క్వింటాల్ ద్వారా ఏముంటుంది మేడం?
0: ఇప్పుడు మనకి 2027-28 గాను మన కేంద్ర ప్రభుత్వం మనకి కనీస మద్దతు ధరని 7215 గా ప్రకటించింది.
2: ఈ నీటి శాతం ఎక్కువ కావాలన్నా తక్కువ అయినా పర్లేదా, మెట్టగా ఎంత నీటి శాతం అవసరం మేడం?
0: అంటే మీకు, మీరు నల్లరేగడి నేలలు అయితే మనము దీన్ని వర్షం ఆధారంగా మనము సాగు చేసుకోవచ్చు. ఒకవేళ కొంచెం నీరు తక్కువ ఉండే ఎర్రచలక నేలల్లో అనుకోండి, మీరు అట్లీస్ట్ ఒకటి లేక 2 తడులు ఇచ్చేటట్టు ఉంటే మనకి దిగుబడులు పెరగడానికి అవకాశం ఉంటుంది.
2: నీటి శాతం ఎన్ని తడులు అంటే, నెలకు 2 తడులా, లేకపోతే వారానికి 2 తడులా?
0: అట్లా కాదండి, కాండం సాగే దశలో ఒకసారి, లేకపోతే పూత దశలో ఒకసారి, అలాగా మనకి ఇంపార్టెంట్ దశల్లో మనం తడి కట్టుకునేటట్లు మనకి తడి ఉంటే సరిపోతుంది.
2: ఓకే ఓకే మేడం.
0: ఓకే, మంచిది, థ్యాంక్స్ అండి.
1: ధన్యవాదాలండి మేడం. ఇందాక ఆయన అడిగినట్లే కుసుమ సాగు అసలు అనువైన నేల ఏమన్నా ఉందంటారా? దీనికి వాతావరణ పద్ధతులు ఏంటి అంటే, పలానా వాతావరణంలోనే చల్లగా ఉంటామా, వేడిగా ఉంటామా, ఎలాంటి వాతావరణంలో దీన్ని సాగు చేయొచ్చు అంటారు?
0: మన ఈ కుసుమ పంటకి

0: నీరు నిలవకుండా కొంచెం బరువైన తేమ నిలుపుకునే నల్లరేగడి నేలలు, మరియు ఒకవేళ నీటి వసతి ఉన్నట్టయితే ఎర్రచల్క నేలలు కూడా మనకు ఉష్మ సాగుకు అనుకూలంగా ఉంటాయి. అలాగే కొద్దిపాటి క్షారత్వం కలిగిన నేలల్లో కూడా మనం ఈ కుసుమ పంటను సాగు చేసుకోవచ్చు. కొంచెం శీతాకాలంలో కొంచెం చలిగా ఉండే ప్రదేశాల్లో మనకి కుసుమ బాగా సాగు చేయబడుతుంది.
1: ఓకే, అయితే కుసుమ పంట వేసడానికి అసలు నేలని ఎలా తయారు చేసుకోవాలంటారు? దీనికి విత్తనం నాటుకోవడానికి ఏదైనా సమయం ఉంటుందా? విత్తనం విత్తేటప్పుడు అసలు విత్తనానికి విత్తనానికి మధ్య ఎంత దూరం ఉండాలంటారు?
0: మనం యాసంగిలో నల్లరేగడి నేలల్లో ఏకపంటగా పండించేటప్పుడు ఈ కుసుమను గనక ఖరీఫ్లో 1-3 నుండి 4 సార్లు దుక్కి వేయడం వల్ల తేమను కాపాడటమే కాకుండా కలుపును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ కుసుమ పంటను మనము సెప్టెంబర్ 2వ పక్షం, అంటే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు కూడా మనం ఈ కుసుమ పంటను విత్తుకోవచ్చు. మరి ఆలస్యమైనప్పుడు మనం నవంబర్ వరకు కూడా ఈ కుసుమ పంటను విత్తుకోవడానికి అవకాశం ఉంటుందండి. అలాగే విత్తన దూరం వస్తే గనక మనం ఇందాక చెప్పుకున్నట్టు 1 ఎకరానికి 4 కిలోల విత్తనం మనకి సరిపోతుంది విత్తుకోవడానికి. ఒక సాలుకి సాలుకు మధ్య 45 సెంటీమీటర్లు, ఒక సాలులో మొక్కకి మొక్కకి మధ్య 20 సెంటీమీటర్ల ఎడముండేలాగా చూసుకోవాలి. అలాగే ఎత్తుమడులు కాలువలు పద్ధతిలో సాగు చేసినప్పుడు ఎకరాకి 8 క్వింటాల వరకు దిగుబడిని సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు మార్కెట్లో విత్తనం మరియు ఎరువులు ఒకేసారి వేసే యంత్రం కూడా వచ్చింది కాబట్టి దాని ద్వారా విత్తుకోవడం వలన కేవలం 2 కూలీల సహాయంతో పంటను సులభంగా విత్తుకోవచ్చు.
1: అయితే కుసుమలో విత్తనాలలో రకాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: మనం కుసుమలో మనకి ఇప్పుడు చాలా రకాలు లభ్యమవుతున్నాయి. మనకు కుసుమలో చూసుకున్నట్లయితే ISF 764, ఇది 120 నుంచి 120 రోజుల పంటకాలం కలిగి ఉండి 8 క్వింటాల వరకు మనకు ఎకరానికి దిగుబడినిస్తుంది. ఇది ఎండు తెగుల్ని మరియు పేను బంకను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. దీనిలో మనం చూసుకున్నట్లయితే 30 నుండి 32% వరకు నూనె శాతం కలిగి ఉంటుంది. అలాగే ఇంకొక రకం ISF 300 అంటారు, అది 130 నుంచి 135 రోజుల పంటకాలం కలిగి 7 క్వింటాల వరకు మనకు ఎకరానికి దిగుబడినిస్తుంది. ఇది కూడా మనకి ఎండు తెగుల్ని తట్టుకునే రకం అండి. 38 వరకు కూడా దీనిలో నూనె శాతం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మనకి రిలీజ్ అయినవి కొన్ని రకాలు ఉన్నవి, అవి RVSAF 18-1 అంటారు. ఇది 125 నుంచి 130 రోజుల పంటకాలం కలిగింది, 8 నుంచి 9 క్వింటాల వరకు కూడా మనకు దిగుబడినిస్తే ఇది ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. దీనిలో మనం నూనె శాతం చూసుకున్నట్లయితే 38 నుంచి 40 వరకు కూడా నూనె శాతం కలిగి ఉండే అవకాశం కూడా ఉంది. మనం NARI-6 అని ఒక రకం ఉంటుంది, అది 130 నుంచి 135 రోజుల వరకు పంటకాలం కలిగి ఉంటుంది, 5 నుండి 6 క్వింటాల వరకు దిగుబడిస్తుంది. ఇది ముళ్ళు లేని రకం. ఇది ముళ్ళు లేని రకం వల్ల ఏమవుతుందంటే మనం పంట కోత మరియు నూర్పిడి సులభతరం అవుతుంది. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్లు కుసుమ పూతను కూడా మనం వాడుకోవడానికి, దీని నుంచి పిక్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది.
1: ఈ మొక్క నుంచి ముళ్ళు ఉండవు కాబట్టి ఇది పిక్ చేసుకోవడం తేలిక అంటారు.
0: తేలిక.
1: ఓకే, అయితే మేడం వీళ్ళు సహజంగా మొక్క పెరగడానికి ఎరువు అనేది చాలా అవసరం కదా, ఈ కుసుమ సాగుకి ఎటువంటి ఎరువులు వాడాలి?
0: మనం కుసుమ సాగుకి చూసుకున్నట్లయితే సేంద్రియ ఎరువులు చూసుకున్నట్లయితే ఒకసారి సాగుకి 2-3 వారాల ముందు బాగా కుళ్ళిన పశువుల ఎరువును ఎకరానికి 2 టన్నుల చొప్పున భూమిలో వేసుకోవాలి. అలాగే జీవన ఎరువులు అజోస్పైరిల్లం కానీ అజోటోబ్యాక్టర్ కానీ లేకపోతే PSB కానీ కిలో విత్తనానికి 25 గ్రాముల చొప్పునతో విత్తన శుద్ధి చేసినట్లయితే మనకు అధిక దిగుబడులు కూడా సాధించవచ్చు. మనం ఇప్పుడు మామూలు కుసుమ సాగు చేసేటప్పుడు దీనికి ఎకరానికి 20 కిలోల నత్రజని అలాగే 10 కిలోల భాస్వరాన్ని అందించే ఎరువులు వాడాల్సి ఉంటుంది. మనం యూరియా రకంగా చూసుకుంటే 44 కిలోల యూరియా అలాగే 63 కిలోల SSP వాడతాం. దీనిలో ఈ SSPలో మనకి గంధక మూలం ఉంటుంది, అందుకని గంధకాన్ని మనం SSP రూపంలో వేసుకున్నట్లయితే అధిక గింజ దిగుబడి మళ్ళీ నూనె శాతాన్ని కూడా పొందుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది.
1: శ్రోతలకి ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమ ఫోన్ నెంబర్ మరోమారు గుర్తు చేస్తున్నా, 040 జత చేసి 2324-0852, 2324-0853కి ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. అయితే మేడం మీరు

0: ఎరువుల గురించి మాట్లాడుకున్నాం. మొక్క పెరగాలి అంటే నీరు చాలా అవసరం. దీనికి నీరు ఎంత మోతాదులో ఇవ్వాలి? దీని యాజమాన్యం గురించి కొన్ని వివరాలు.
1: మనం ఇందాక శ్రోతలతో మాట్లాడుకున్నట్టు మనం నల్లరేగడి నేలలు, కొంచెం బరువైన నేలల్లో అయితే మనం నీటి తడి ఇవ్వాల్సిన అవసరం ఉండదు కుసుమకి. అందుకనే మనం దీన్ని ఆరితడి పంటగానే ఎక్కువగా పండిస్తాము. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా, మనం ఇప్పుడు ఎల్నినో మనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ సంవత్సరం. సో నీటి ఎద్దడి చాలా ఉంది కాబట్టి ఈ రబీ సీజన్లో, ఇప్పుడు వస్తున్న యాసంగి సీజన్లో ప్రత్యామ్నాయ పంటల వైపు మనల్ని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అందులో కుసుమ కూడా ఒకటి. ఎందుకంటే తక్కువ నీటి వసతితో మనం వేసుకోవడానికి అనుకూలమైన పంట మనకి కుసుమ పంట.
0: ఎక్కువ దిగుబడి వస్తుంది.
1: ఇప్పుడు నేను చెప్పినట్టు బరువైన నేలల్లో అయితే అసలు తడి ఇవ్వాల్సిన అవసరం ఉండదు మీకు. అదే తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో మాత్రం, నేలలో తేమ లేనప్పుడు కాండం సాగే దశలో, అంటే ఒక 30 నుండి 35 రోజులు విత్తిన తర్వాత 30 నుండి 35 రోజులు, లేకపోతే పూత దశలో అంటే విత్తిన తర్వాత ఒక 65 నుండి 70 రోజుల్లో ఒక తడి కట్టినట్లయితే మనకి దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది.
0: పంట పెరుగుతున్నప్పుడు సహజంగా పురుగులు రావడం జరుగుతుంది, మరి ఈ పురుగుల్ని ఎలా నివారించాలంటారు?
1: మనకి ఈ కుసుమ పంటను ఆశించే కీటకాలలో ముఖ్యమైనవిగా పేనుబంక, అలాగే పెరిజియా ఆకు తినే పురుగు, శనగ పచ్చ పురుగు లేదా గుజియా వీవిల్, వీటిని మనం కొంచెం ముఖ్యమైన కీటకాలుగా చెప్పుకోవచ్చు. ఈ పేనుబంక కుసుమను ఎక్కువగా ఆశిస్తుంది, అంటే కుసుమను ఆశించే పురుగుల్లో పేనుబంక తాకిడి చాలా ప్రమాదకరమైనది. అది చాలా వస్తుంది మనకి, ఆలస్యంగా విత్తిన పంటపై దీని ఉత్తృతి ఎక్కువగా ఉంటుంది. అయితే దీని నివారణకి డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మనం నెక్స్ట్గా తర్వాత చూసుకున్నట్లయితే పెరిజియా ఆకు తినే పురుగు, ఈ పురుగు మొక్క తొలిదశలో ఆశించి ఆకులను తినేస్తుంది. పురుగు ఉధృతి తీవ్రంగా ఉన్నప్పుడు మొత్తం ఆకులను తినేయడం వల్ల పూర్తి పంట నష్టం మనకు జరిగే అవకాశం కూడా ఉంటుంది. దీని నివారణకి ఇండోకాక్సార్ 15 EC 0.3 మిల్లీలీటర్లు లేదా స్పైనోసైడ్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. శనగ పురుగు ఆశించినట్లయితే, ఇప్పుడు మనం ఇందాక మనము అప్పుడప్పుడు మనం ఈ కుసుమ పంటను కంది లేకపోతే శనగ ఆటు పక్కన వేసుకున్నట్లయితే, అలా కంది లేక శనగ పక్కన ఉన్న కుసుమ పంటకు ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. శనగ పచ్చ పురుగు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పురుగు యొక్క లార్వాలు కాయ లోపలి భాగంలో ఉండి అప్పుడే తయారవుతున్న విత్తనాలని తినివేస్తాయి. దీని నివారణకు కూడా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా క్వినోల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా నాలుగవదిగా చూసుకున్నట్లయితే గుజియా వీవిల్, ఇది భూమిలో నుండి పంటను ఆశించే ముక్కు పురుగు. ఇది మొలక దశలో లేత కాండం మరియు మొదటి ఆకుల దశను తినివేయడం వలన మొక్క మొలక దశలోనే చనిపోతుంది. పురుగు ఉధృతి తీవ్రంగా ఉన్నప్పుడు పంటను మరలా విత్తుకోవాల్సిన అవసరము కూడా వస్తుంది మనకి. దీని నివారణకు క్లోర్ పైరిఫాస్ 20 EC 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి ఉధృతిని బట్టి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.
0: అయితే దీనిలో తెగుళ్ళు కూడా వస్తాయి కదండి, ఈ పంటకి తెగుళ్ళు కూడా వస్తూ ఉంటాయంటారు. సో దీని యాజమాన్యం గురించి
1: మనకి ఈ కుసుమలో వచ్చే తెగుళ్ళలో ముఖ్యంగా చెప్పుకోదగినది ఎండు తెగులు, అలాగే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, మాక్రోఫోమినా ఎండు తెగులు, సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు. ఇప్పుడు ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు చూసుకుంటే, ఇది జనరల్గా మనకి కుసుమ సాగు చేసే అన్ని ప్రాంతాల్లో ఈ తెగులు మనకు కనిపిస్తుంది. ఈ తెగులు ఆశించిన మొక్కలపై గోధుమ రంగంలో గుండ్రటి మచ్చలు ఏర్పడి ఆకులు మట్టి రంగుకు మారి ఎండిపోతాయి. ఈ తెగులు నివారణకు మనము మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మచ్చలు కనపడగానే ఒకసారి 7 నుండి 10 రోజుల తర్వాత మరొకసారి పిచికారీ చేసుకుంటే మనకి ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు మనం నివారణ చేసుకోవచ్చు.
0: రెండు సార్లు చేయాలండి,
1: కనపడగానే ఒకసారి, 7 నుండి 10 రోజుల తర్వాత ఒకసారి. అలాగే మనం ఫ్యూజేరియం ఎండు తెగులు, ఇది ఒకే పొలంలో మనము కుసుమను ప్రతిసారి కుసుమ సాగు చేస్తూ ఉంటే భూమిలో ఈ ఎండు తెగులను కలుగచేసే ఫ్యూజేరియం అనే శిలీంద్రం ఒక ఉధృతి పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ తెగులు ఆశించినప్పుడు ఏమవుతుందంటే ఆకులు పాక్షికంగా పసుపు బారుతాయి, వడిలిపోయి చివరకు మొక్కలకు ఎండిపోతాయి. ఈ తెగుళ్ళను తట్టుకునే రకాలు, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఐఎస్ఎఫ్

0: 764 కానీ, ఐఎస్ఎఫ్ 300 కానీ, అలాంటి ఎండు తెగులను తట్టుకునే రకాలను మనము సాగు చేయడం దీనిలో ముఖ్యమైన నివారణ. అలాగే పంట మార్పిడి, ప్రతి సంవత్సరం అదే పొలంలో మనం పంట వేసుకుని కుసుమ పంట వేయకుండా మనం పంట మార్పిడి చేయడం వల్ల ఈ శిలీంధ్రాన్ని మనం నాశనం చేయొచ్చు. అలాగే ఈ తెగులు విత్తనం మరియు నేల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి కార్బన్ డిజిమ్ 1 గ్రాము/కిలో విత్తనానికి లేదా ట్రైకోడర్మా హెర్సియానం 10 గ్రాములు/కిలో విత్తనానితో విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల కూడా ఈ తెగులను కొంతవరకు మనం నివారించుకోవచ్చు. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇంకోటి మాక్రోఫోమినా ఎండు తెగులు. ఇది కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒకే పొలంలో ప్రతిసారి మనం కుసుమను వేస్తున్నట్లయితే ఇది కూడా ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఉంటుంది.
1: ఒకేసారి కాకుండా ఎన్నిసార్లు వేయొచ్చు అంటారు
0: అంటే
1: పొలంలో?
0: ఇప్పుడు మనం గనక ఒకవేళ మీకు ఈ సంవత్సరం తెగులు కనిపించింది అనుకోండి, వచ్చే సంవత్సరమే మీరు పంట మార్పిడి చేసుకోవాలి. వచ్చే సంవత్సరం మీకు కొద్దిగా ఈసారి 1-2 మొక్కలు కనిపించినప్పుడు మీరు నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా అవే వేసుకుంటే దాని ఉధృతి పెరుగుతూ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇంకొకసారి వేసినప్పుడు ఉధృతి పెరిగి మీకు చాలా వరకు అది వ్యాప్తి చెందుతుంది పొలంలో. అందుకని మీరు 1-3 సంవత్సరాలకు ఒకసారి అయినా పంట మార్పిడి చేసుకోవాలి. ఒకవేళ కనుక మీకు ఆల్రెడీ మీకు అక్కడ కనిపిస్తుంది ఎండు తెగులు వస్తున్నట్టు కనిపిస్తుంది అన్నప్పుడు మీరు వెంటనే పంట నెక్స్ట్ సీజన్కే మీరు పంట మార్పిడి చేసుకోవడం వల్ల మనం ఈ తెగులు నివారించుకోవచ్చు.
1: అయితే దీనిలో అంతర పంటలు వేయచ్చు అంటారండి?
0: దీనిలో మనం అంతర్ పంటగా జనరల్గా మనం కుసుమలో శనగ లేదా ధనియాలలో 1:2 నిష్పత్తిలో మనము వేసుకోవచ్చండి. వేసుకోవచ్చు అంటే ఒక సాలు మీరు కుసుమని వేసుకుంటే 2 సార్లు శనగ లేదా ధనియా అంటే కొత్తిమీర కూడా మనం అంతర పంటగా వేసుకోవడానికి అవకాశం ఉంది.
1: ఓకే, అంటే ఆదాయం ఎలా ఉంటుందంటారు?
0: మీకు 2 పంటల మీద ఆదాయం వస్తుంది కాబట్టి కొంతవరకు మీకు ఆదాయం పెరుగుతుందని చెప్పచ్చు.
1: అయితే కుసుమ పంట కోత ఇంకా నూర్పిడి ఎలా అంటారు?
0: ఇందాక మనం రకాలని చెప్పుకున్నప్పుడు ఒక్కొక్క రకం ఒక్కొక్క పంటకాలం గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి అలానే మనం విత్తిన రకాన్ని బట్టి 115 నుంచి 135 రోజుల్లో ఈ పంట మనకి కోతకు వస్తుంది. ఉదయకాలంలో మనం పంట కోయడం వల్ల ఏమవుతుందంటే గింజ తక్కువగా రాలడమే కాకుండా ముళ్ళు కూడా కొంచెం మెత్తగా ఉంటాయి. అప్పుడు మన పంట కోత కూడా ఈజీగా ఉంటుంది. సాధారణంగా ఏం చేస్తారంటే మొక్కలను నేల మట్టం వరకు కోసి కట్టలు కట్టి ఆరబెట్టి కట్టెలతో కొట్టి కానీ ట్రాక్టర్తో తొక్కించి కానీ గింజలను వేరు చేస్తాము. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే కూలీల ఖర్చు చాలా పెరుగుతూ ఉంది. పెరుగుతూ ఉంటే మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తాండూరు పరిశోధన స్థానంలో గత కొన్నేళ్లుగా మన పంటల యాంత్రీకరణ పద్ధతి గురించి కూడా చాలా పరిశోధనలు జరిగి ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటి అంటే వరి కోత యంత్రంతో కూడా మనము కుసుమ పంటను కోసుకోవచ్చు. దీనివల్ల మీకు సాంప్రదాయ పద్ధతిలో కన్నా కూడా ఈ యాంత్రీకరణ పద్ధతిలో మీకు త్వరగా మరి పంట కోత కోసుకోవచ్చు, ఖర్చు కూడా తగ్గుతుంది. అలాగే ఇది చేసిన తర్వాత మీరు మనము తేమ శాతం 5 నుండి 88% ఉండేటట్లు చూసుకొని నిల్వ చేసుకోవాలి.
1: అయితే కుసుమలో రైతు స్థాయిలో విత్తన ఉత్పత్తి ఎలా అంటారు?
0: ప్రతి ఏటా అంటే ప్రతి సంవత్సరం కూడా మనము విత్తనం కొనుక్కుంటున్నట్లయితే మనకు అది ఖర్చుతో కూడిన పని. అదే రైతు సోదరులు కొంతవరకు వారు పెంచుకుంటున్న వారు చేసిన సాగు చేసిన కుసుమ పంటలోనే కొన్ని జాగ్రత్తలు వాళ్ళ స్థాయిలో తీసుకున్నట్లయితే అదే విత్తనాన్ని 1 లేక 2 సంవత్సరాలు కూడా వాడుకోవడానికి వీలుంటుంది. వాళ్ళ పెట్టుబడి ఖర్చు కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విత్తనోత్పత్తిలో అంటే రైతు స్థాయిలో కానీ మన స్థాయిలో కానీ విత్తనోత్పత్తిలో కేలీలు లేక బెరుకులు తీసివేత అనేది ప్రధానమైనది. అంటే మనం వేసినది కాకుండా ఇంకో వేరే ఏదైనా మొక్క మనకు కనిపించినట్లయితే దాన్ని ఎప్పటికప్పుడు తీసివేసుకుంటూ ఉండాలి మనం. ఈ పూత దశ కన్నా ముందు
1: కలుపు మొక్క అంటారా?
0: కలుపు అనే కాదు, కలుపు మొక్కలతో పాటు కూడా ఇప్పుడు మనం వేసిన కుసుమలోనే ఆ రకం కాకుండా ఇంకొక రకం ఏమన్నా కలిసిందనుకోండి దాన్ని కూడా మనం తీసేసుకోగలిగేటట్టు ఉండాలి. ఇప్పుడు చూసినట్లయితే పూత దశ కన్నా ముందు మొక్కల ఎత్తు తీరుల్లో తేడాగా ఉన్న బెరుకులను తీసివేయాలి. ఒకసారి పూత దశలో ఉన్నప్పుడు విచ్చుకున్న పూల రంగులో తేడాగా ఉన్న బెరుకులను కూడా మనం తీసివేయాలి. అలాగే గింజ పరిపక్వ దశలో ఉన్నప్పుడు వాడబారిన పూల రంగుల్లో తేడాగా ఉన్న బెరుకులను తీసివేయాలి.
1: మేడం ఒక శ్రోత లైన్లో ఉన్నారు, హలో.

0: నమస్తే మేడం.
1: నమస్కారం అండి. మేడం అడగండి, ఏ సందేహం ఉందో.
2: నమస్కారం అండి.
0: నమస్తే మేడం. అయితే మాది మేము వరి వేసాం మేడం. ఇప్పుడు అయితే ఏమవుతుందంటే దోమ కొద్దిగా ఎక్కువ ఉంది మేడం ఇప్పుడు. ఈ ఎందుకంటే ఎల్లిన ఎఫెక్ట్ వల్ల పొడతనే వర్షాలు లేకపోతే ఎండ ఉబ్బ ఉడకపోత కారణంగా వరిలో బాగా దోమపోట ఎక్కువ ఉంది. మరి ఎలాంటి మందులు పిచికారీ చేయాలి మేడం?
1: ఇవాళ మనం వరి గురించి మాట్లాడుకోవటం లేదండి, కుసుమ గురించి మాట్లాడుకుంటున్నాం.
0: కుసుమ పంట అంటే మాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లేదు మేడం కుసుమ.
1: ఓకే, తర్వాత కార్యక్రమంలో మళ్ళీ వరి గురించి మళ్ళీ మాట్లాడుకుందామండి. ఓకే. అయితే మేడం, కుసుమలో విలువల జోడింపు గురించి ఒక చిన్న వివరణ.
2: అది మనం ఇందాక చెప్పుకున్నట్టు కుసుమని ముఖ్యంగా మనము నూనెల కోసం, నూనె కోసం పూర్వకాలం నుండి కూడా మనం కుసుమ నూనె గురించి మాట్లాడుకుంటూ మన పూర్వీకులందరూ కూడా దాని గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు మనము మార్కెట్లో వివిధ రకాల నూనెలు వస్తున్నాయి, చాలా మిశ్రమ నూనెల వాడకం పెరిగిపోతుంది, ప్రజల్లో కూడా ఆరోగ్యం శ్రద్ధ పెరిగింది. అండ్ మనం కుసుమలో చూసుకున్నట్లయితే ఎన్నో ఔషధ గుణాలున్నాయి, ఉపయోగాలు ఉన్నాయి, వాటి మీద కూడా అవగాహన పెరిగింది. గత కొద్ది కాలం నుండి కుసుమ నూనె వాడకం మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటుంది. ఈ గింజల్లో మనకి 25-30% వరకు నూనె ఉంటుంది. మనకి అందుబాటులో ఉన్న నూనెల్లో కుసుమ నూనె ఆరోగ్యపరంగా శ్రేష్టమైంది. ఇందాక మీకు చెప్పినట్టు 75-80% వరకు లినోలిక్ ఆమ్లం ఉంటుందని చెప్పుకున్నాం కదా,
1: గుండెకి మంచిది
2: మంచిది అంటున్నాం కదా. ఈ కుసుమ గింజల్ని మనం గానుగ చేసుకున్నట్లయితే, ఇదే పరిశోధనలు మనము మన తాండూరు పరిశోధన స్థానంలో మనం చేసి, మన తాండూరు పరిశోధన స్థానం నుంచి PGTAU కార్తా గోల్డ్ అనే పేరు మీద స్వచ్ఛమైన నాణ్యమైన కుసుమ నూనె గానుగ నూనెను లీటర్కి 400 రూపాయలతో మనము అందుబాటులోకి తీసుకొని వచ్చింది. అది 2020 నుంచి మనము విడుదల చేయడం జరిగింది.
1: ఎక్కడ అందిస్తున్నారు ఇది?
2: ఇది మనకి తాండూరులో అవైలబుల్ గా ఉంటుందండి, లేకపోతే మనకి హైదరాబాద్ లో కూడా మీరు మాకు కాల్ చేసినట్లయితే మేము మీకు ఏ ప్లేస్ లో మీకు దొరుకుతుందో మేము చెప్తాం.
1: ఓకే.
2: అలాగే కుసుమ పూరేకులు, మనం ఇందాక చెప్పుకున్నట్టు కుసుమ పూరేకుల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ కుసుమ పూరేకులతో కూడా మనము హెర్బల్ టీ, అది కూడా మనము మన తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం కూడా ఆ కుసుమ టీ నుంచి, ఆ కుసుమ టీకి హెర్బల్ టీగా, ఆ కుసుమ పూరేకుల్ని హెర్బల్ టీగా చేసి మనము చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: దీని నుంచి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది అంటే
2: చాలా వరకు.
1: అయితే మేడం, కుసుమ సాగులో రైతులను ప్రోత్సహించడానికి కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేపడుతున్న ప్రోత్సాహ పథకాల గురించి ఏమైనా చెప్తారా?
2: మన ఇందాక మనం చెప్పినట్టు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎల్నినో వల్ల మనం నీరు తక్కువగా అవసరమయ్యే పంటల గురించి చాలా ప్రాధాన్యం ఇస్తుంది. వాటిల్లో ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ అంటారు, ఈ పంటల కోసం వాటిల్లో కుసుమ ఎంతో ప్రధానమైనది. మన తెలంగాణ రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ కుసుమ సాగు చేసేందుకు ఎన్నో ప్రోత్సాహాలను వాళ్ళకి ఇస్తుందండి. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది ఏంటంటే కనీస మద్దతు ధర. కనీస మద్దతు ధర, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుసుమ పంటకు ప్రతి ఏటా కనీస మద్దతు ధరని పెంచుతూ వస్తున్నాయి. ఇప్పుడు మార్కెటింగ్ సీజన్ 2027-28కి గాను కుసుమ మద్దతు ధరను 675 రూపాయలు పెంచి 7215 రూపాయల కనీస మద్దతు ధరని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
1: అందజేస్తున్నాయి రైతులకి. చాలా ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయండి. చాలా ధన్యవాదాలు మేడం. కుసుమ పంట సాగు యాజమాన్య పద్ధతుల గురించి చాలా చక్కగా వివరించారు, శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ఈ మేడం తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి శ్రీ మాణిక్యమణి గారు, నమస్కారాలు మేడం.
2: ధన్యవాదాలు. ధన్యవాదాలండి.
3: अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
4: पुतला बोल रहे
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
4: मतलब
3: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहाँ
4: पर हम तो सभी डाले हैं
3: सब नहीं आज भी

0: लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
1: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
1: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
4: మీరింతవరకు కిసాన్ వాణి ప్రత్యక్ష ప్రాయోజిత ఫోనిన్ కార్యక్రమంలో కుసుమ పంట సాగు యాజమాన్యం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య మిన్ని గారు రైతులు అడిగిన ప్రశ్నలకు సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అనుసంధానకర్తగా శ్రీమతి తూమాటి అనురాధ గారు వ్యవహరించారు. ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 7:45. ఇప్పుడు ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
5: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు మాతృభాషల పరిరక్షణ కార్యక్రమాల గురించి టీసీఆర్ అండ్ టీఐ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
6: ఆకాశవాణి శ్రోతలకి నమస్కారం. మన రాష్ట్రంలో ట్రైబల్ డెవలప్మెంట్ కోసం ఒక సంస్థని స్థాపించి మరి మారుమూల ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ట్రైబల్ కల్చర్ ని అలాగే వారి యొక్క జీవన విధానాన్ని పొందుపరుస్తూ ముందు తరాలకు అందించే దిశగా పనిస్తూ ఉంది ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దీని ద్వారా మరి మారుమూల ప్రజలకి కల్చరల్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ రోజు మన రాష్ట్రంలో ఈ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రజలకు ఏ విధంగా సహకారం అందిస్తుంది, ట్రైబల్ యొక్క కల్చర్ ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది ఇత్యాది విషయాలు చర్చించేందుకు ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారిని ఆకాశవాణి కలవడం జరిగింది. నమస్కారం అండి సముజ్వల గారు.
7: నమస్కారం అండి.
6: ముఖ్యంగా ఈ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క మౌలిక అంశం ఏంటండి, దీన్ని ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్తున్నారు?
7: గిరిజన సంస్కృతి అనే దాన్ని మనము ప్రజలకు తెలియజేయాలి, అట్లానే ఏమేమి గిరిజన తెగలు ఉన్నాయి, ఆ గిరిజన తెగలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దాన్ని డాక్యుమెంటేషన్ చేయడము తద్వారా సమాజానికి తెలియడమే కాకుండా ఆయా గిరిజన తెగలకు కూడా వాళ్ళ పూర్వీకులు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వారికి వాళ్ళకి తెలియజేయడం కూడా మా గిరిజన సాంస్కృతిక శిక్షణ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మన రాష్ట్రంలో చూసుకుంటే ప్రధానంగా 32 గిరిజన తెగలు నోటిఫై చేయబడిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా. 32 తెగలలో కూడా మన తెలంగాణ రీజియన్ గా చూసుకుంటే మనకి 10 తెగలు ప్రాముఖ్యమైనవి. అందులో మనకి కోయ, గోండ్, లంబాడి, కోలామి, తోటి, పర్ధాన్ ఈ విధంగా కొన్ని తెగలు ఉన్నాయి. అందులో కూడా మనకి 4 ఆదిమజాతి తెగలు, అంటే అందరూ వింటూనే ఉంటారు, టీవీటీజీ కమ్యూనిటీస్ అంటాము. వీరు అతి వెనుకబడిన తెగల వాళ్ళు, 4 తెగలు ఉన్నారు. వారు కూడా కొలాము, చెంచు, ఇంకా పోటీ కమ్యూనిటీ, కొండారెడ్డి కమ్యూనిటీ, ఇవి 4 కూడా పీవీటీజీలుగా గుర్తింపబడ్డాయి. గిరిజన తెగలని చూస్తే ప్రతి ఒక్క గిరిజన తెగకి కూడా వారి యొక్క సంస్కృతి వైవిధ్యమైనది. ఏ తెగకి ఆ తెగకి వాళ్ళ సంప్రదాయాలు కానివ్వండి, సంస్కృతి కానివ్వండి, వాళ్ళ జీవన స్థితిగతులు అన్ని కూడా వైవిధ్యమైనవి. ప్రత్యేక భాష కూడా వారికి ఉంటుంది. అట్లానే మనకి గోండ్ కమ్యూనిటీ చూసుకుంటే గనక గోండి షెడ్యూల్ తెగ చూస్తే వాళ్ళకి గోండి లాంగ్వేజ్ సెపరేట్ గా ఉంటుంది. కోయ తెగ వారికి కూడా వాళ్ళ కోయతూరు లాంగ్వేజ్ ఉంటుంది. కొలామి తెగ వారికి కొలామి లాంగ్వేజ్ ఉంటుంది. అట్లాగే బంజారా అండ్ ఎరుకల ఈ 5 తెగలు కూడా వారికి సొంత భాష ఉంటుంది. మిగిలిన తెగల వాళ్ళందరూ కూడా తెలుగులోనే మాట్లాడతారు. దాంట్లో కొలాం కానివ్వండి, ఇంకా తోటి కమ్యూనిటీ ఉంటారు, వీళ్ళు మరాఠీ అండ్ గోండ్ మిక్స్డ్ భాష మాట్లాడుతుంటారు, కొంతమంది తెలుగులో కూడా మాట్లాడుతూ ఉంటారు.
6: మేడం, ఇప్పుడు ఈ కల్చరల్ రీసెర్చ్ అనేది సాగుతూ ఉంది కదా, ట్రైబల్ కల్చర్ అనేది, ఈ సంస్కృతిని మనం రీసెర్చ్ చేయాలి అని అంటే దీనికి మూలాలు ఎక్కడి నుంచి మీరు తీసుకోగలుగుతారు?
7: ప్రతి ఒక్క తెగకు కూడా అండి ఒక ట్రెడిషనల్ హ్యాబిటేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోండ్ కమ్యూనిటీ ఉందండి, గోండ్ల సంప్రదాయ స్థలము ఎక్కడ అని అంటే మనకి ఆదిలాబాద్ అని చెప్పుకుంటాము. అలానే కోయ వారు ఎక్కడ ఉంటారు అని అంటే భద్రాద్రి, వరంగల్, ఖమ్మం ఈ జిల్లాలో ఉన్నారని తెలుస్తుంది మనకి. సో గోండ్ తెగ వారు ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు, అశ్వైల్ పాత ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు ఆదిలాబాద్ కు వెళ్తే మనకి గోల్డ్ మూలాలని ఈజీగా గుర్తించగలుగుతాము. వాళ్ళ భాష పరంగా కానివ్వండి, వాళ్ళ వేషధారణని బట్టి కానివ్వండి, వారి ఆచార వ్యవహారాలను బట్టి కానివ్వండి, మీరు వినే ఉంటారు గుర్సాడి డాన్స్ అనే మాట. గుర్సాడి డాన్స్ అనేది గోల్డ్ కమ్యూనిటీ వాళ్ళు చేస్తారండి. సో ఈ గుర్సాడి అనేది వాళ్ళ సాంప్రదాయక నృత్యము. ఈ నృత్యాన్ని వాళ్ళు ప్రతి ఒక్క పండగల కానివ్వండి ఏమున్నా కూడా అటువంటి సందర్భాల్లో వీళ్ళు ఈ నృత్యాన్ని వేస్తూ వాళ్ళ యొక్క సంస్కృతిని చూపుతూ ఉంటారు. అట్లనే కోయ తెగ వాళ్ళు ఉన్నారు. కోయ వాళ్ళు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో ఉన్నారు. వాళ్ళు కోయ భాష మాట్లాడతారు. అలానే వరంగల్ జిల్లా వైపు కూడా కోయ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు తెలుగులో మాట్లాడతారు. ఎక్కువ లాంగ్వేజ్ అనేది వాళ్ళకి కొంచెం కనుమరుగైపోయింది. సో వాళ్ళకు కూడా డోలి అని కానివ్వండి, కొమ్ముకోయ అనేది ఇటువంటివి సాంప్రదాయ నృత్యాలు. అట్లానే డోలి అనేది వాళ్ళ సాంప్రదాయక కథలు పాడుకునే పాట అనమాట, మ్యూజిక్ అంటాము. ఈ విధంగా వాళ్ళకి ఉండే ఇంటి పేర్లు కానివ్వండి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళు చేసుకునే పండుగలు, ఇటువంటివన్నిటిని కూడా మనము స్టడీ చేసి ఆ మూలాలను బట్టి మనము వాళ్ళని ఎథ్నోగ్రఫీ స్టడీస్ అనేసి చేస్తాం మనము. ఆ ఎథ్నోగ్రఫీలో ఈ మూలాలన్నీ కూడా మనము వాళ్ళ వేషధారణ కానివ్వండి, ఇప్పటివరకు నేను ఏమైతే క్యారెక్టరిస్టిక్స్ చెప్పానో అవన్నిటిని బట్టి మనము వాళ్ళ మూలాలను కనుగొగలుగుతాము. అట్లాగే వాళ్ళు ఆయా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అనేది తెలుసుకోగలుగుతాము.
6: మారుతున్న జీవన విధానం, ఆధునిక ప్రపంచంలోకి వాళ్ళు అడుగు పెట్టారు. చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, మరి ఉన్నతంగా వాళ్ళు ఎదగడం అనేది జరుగుతూ ఉంది. దీనికి ప్రభుత్వం కూడా సహకారం అందిస్తూ ఉంది. ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా వాళ్ళని బాగా డెవలప్ చేస్తూ ఉన్నాయి. ఈ భాగంలో పడి వాళ్ళ యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని కొంతమంది మర్చిపోతూ ఉన్నారు. అది ముందు తరాలకు చేరే విధంగా ఈ ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయం కాపాడేందుకు?
7: ప్రప్రథమంగా చూసుకుంటే అండి, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసం అనేసి ముఖ్యంగా వాళ్ళ భాషని మనము ప్రిజర్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మదర్ టంగ్ లాంగ్వేజ్ అనే దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేశామండి. ఇందాక నేను చెప్పినట్లుగా గోండ్, కోయా, కొలామి, బంజారా, ఎరుకలు ఈ ఐదు తెగల వారికి భాష ఉంది. సో ఈ ఐదు తెగల వాళ్ళు కూడా వాళ్ళ భాష మరుగున పడిపోకుండా, కొంతమంది మీరు అన్నట్టుగా ఆశ్రమ స్కూళ్ళల్లో వస్తారు, వాళ్ళు హాస్టల్లలో జాయిన్ అవుతారు, ప్రైవేట్ స్కూళ్ళల్లో వెళ్తారు, వాళ్ళు ఊరి బయటకు వచ్చేస్తారు. ఆ విధంగా తోటి వాళ్ళు కూడా తెలుగు మాట్లాడడం, ఇంగ్లీష్ మాట్లాడడం, దీని ద్వారా వాళ్ళ గోండ్ భాష అనేది మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాము అంటే, మనము ప్రతి ఒక్క ఆశ్రమ స్కూళ్ళల్లో కూడా ఆయా ఏరియాలలో, ఇప్పుడు ఆదిలాబాద్ ఉంది అంటే అక్కడ గోండ్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి గోండ్ లాంగ్వేజెస్ లో మనం ప్రైమర్స్ తయారు చేశామండి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కి. దాంట్లో ప్రతిదీ కూడా మనము తెలుగు ప్రైమర్స్ ఎట్లా ఉంటాయి, ఆల్ఫాబెటిక్ చార్ట్స్, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ ఇట్లా పెడతాము. ఆ విధంగా మనము ఆల్ఫాబెటిక్ చార్ట్స్ అనేది వాళ్ళ భాషలో నిత్యము వాళ్ళు వాళ్ళ పరిసరాలలో చూసే వస్తువులను బేస్ చేసుకుని, ఏ అంటే ఆ అంటే ఆమ, ఆయా ఇట్లా వాళ్ళ అమ్మని పిలవడం కానివ్వండి, వాళ్ళ వస్తువులు ఏమేమి ఉన్నాయి, వాళ్ళ ఇంటి పరిసరాల్లో కనబడే వాటిని గుర్తించుతూ ఆ భాషలో మనము ప్రైమర్స్ తయారు చేశామండి. ఇవి ప్రతి స్కూల్లో కూడా ఫస్ట్, సెకండ్ క్లాసులలో, థర్డ్ క్లాసులలో మొదటి 3 నెలలు అంటే మిగతా సబ్జెక్ట్స్ తో పాటు ఈ సబ్జెక్టులు కూడా గోండి ఏరియాలలో గోండి టీచర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ భాష తెలుసు కాబట్టి ఆ టీచర్ల ద్వారా ఈ గోండ్ లాంగ్వేజ్ అనేది నేర్పించడం జరుగుతుంది. అట్లానే ఇది భాషని ప్రిజర్వ్ చేస్తున్నాము. ప్రతి దానికి కూడా మన పండగలు ఉంటాయి. కోయా వాళ్ళు చూస్తే మనకి మేడారం జాతర జరుగుతుంది, అందరికీ కూడా సమ్మక్క సారలమ్మలు చాలా ఫెమిలియర్, ఇది కోయా పండుగ. వీటిని మనము డాక్యుమెంట్ చేయడము, అట్లానే మనకి బోరాపూర్ జాతర జరుగుతుంది, చెంచు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, అటువంటి వారిని డాక్యుమెంట్ చేయడము, ఆ పండుగలు సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ తరఫున ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కలెక్టర్ల ద్వారా ఇవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతుందండి. తద్వారా వాళ్ళ పండుగలని మనము ఫర్దర్ గా చేసుకోవడానికి సహకారం ఇస్తూ వాటిని డాక్యుమెంట్ చేయడము, ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి కూడా ఈ విధంగా మీ కల్చర్ ఉంటుంది అని చూపే విధంగా డాక్యుమెంట్ చేస్తూ ప్రమోట్ చేస్తూ కన్సర్వ్ చేస్తున్నామండి. ఈ విధంగా మనము సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సహకారాలతోటి మన టీసీఆర్ఎన్టీఐ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళము ఈ కార్యక్రమాలని చేపడుతున్నాము.
6: దీనికి గాను మన ఉభయ రాష్ట్రాల్లో మరి ట్రైబల్ మ్యూజియంస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దీంట్లో ఎలాంటి ఆర్కైవల్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉందంటారు?
7: ఇందులో భాగంగానే మన కల్చర్, ట్రైబల్ కల్చర్ ఏదైతే ఉందో దానిని మనం ఇప్పటివరకు చెప్తున్నట్టు ప్రిజర్వ్ చేయడము, కన్జర్వ్ చేయడము కాకుండా ప్రమోట్ కూడా చేస్తున్నాము మ్యూజియంస్ ద్వారా. మన రాష్ట్రంలో చూస్తే అండి, అన్ని రాష్ట్రాల్లో అంటే కూడా మన దగ్గర 6 గిరిజన

0: మ్యూజియంస్ ఉన్నాయండి. 1993 లో వచ్చిన నెహ్రూ సెంటనరీ ట్రైబల్ మ్యూజియం మన హైదరాబాద్ లో హెడ్ ఆఫీస్ ఆవరణలో ఉందండి. ఇది చాలా ఓల్డ్ మ్యూజియం. మన గిరిజన తెగలన్నిటిని కూడా ఈ మ్యూజియం లో మనము రిఫ్లెక్ట్ చేస్తాము. మ్యూజియంస్ ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకు అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయా గిరిజన ఆవాసాలకు వెళ్ళడము, గిరిజన వాడలకు వెళ్ళడము, అక్కడికి వెళ్లి చూడడం అనేది అందరికి సాధ్యం కాదు. సో అటువంటి హ్యాబిటేషన్స్ ని, ఆవాసాలని మనము మ్యూజియంలలో చూపెట్టగలుగుతాము. మీరు ఎవరైనా చూడగలిగితే అండి, హైదరాబాద్ లో ఉంది మనకి మ్యూజియము, అట్లానే ఆదిలాబాద్ లో కుమరం భీం గారి నేపథ్యంలో ఒక మ్యూజియం పెట్టాము జోడేఘాట్ లో. మేడారం మ్యూజియము మేడారం మండలం ములుగు జిల్లాలో పెట్టాము. కొయ్య మ్యూజియం ఇంకొకటి భద్రాచలంలో పెట్టాము. అట్లానే చెంచు మ్యూజియము మన్ననూరులో ఉందండి. ఇవన్నిటితో పాటు రీసెంట్ గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియంస్ అనే దాని కింద కూడా మన రాష్ట్రాన్ని గుర్తించి మన రాష్ట్రానికి కూడా ఒక మ్యూజియం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే రామ్జీ గోండ్ అనే గోండ్ యోధుడిని దృష్టిలో పెట్టుకుని మనము రామ్జీ గోండ్ మ్యూజియం ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. త్వరలో నవంబర్ 15 రోజున దాన్ని మనము హైదరాబాద్ లో ఇనాగరేట్ కూడా చేసుకుంటున్నాము. ఇవన్నీ మ్యూజియంస్ లో కూడా మన ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, తెలంగాణలో నోటిఫై అయిన ట్రైబల్స్ యొక్క వాళ్ళ స్థితిగతులను చూపెడుతూ, వాళ్ళ ఆవాసాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ గుడిసెలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇండ్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎకనామిక్ సపోర్ట్ కోసం ఏమేం పనులు చేస్తారు. చెంచులను చూసుకుంటే గనక వాళ్ళు హనీ గ్యాదరింగ్, తేనెని కలెక్ట్ చేయడం అనేది వాళ్ళకి ప్రైమరీ ఆక్యుపేషన్ అండి. సో వాళ్ళు ఎట్లా పడతారు, అందరితో పోలిస్తే చెట్టు తేనెని కాకుండా చెంచులు కొండ తేనెని కలెక్ట్ చేస్తారు. సో అది ఎట్లా కలెక్ట్ చేస్తారు అనే ప్రొసీజర్ ని కూడా మనము ఆయా మ్యూజియంలలో కల్చర్స్ ద్వారా, అట్లానే కొన్ని 3D ప్రెజెంటేషన్స్ ద్వారా కూడా మనం ప్రిజర్వ్ చేశాము. అట్లానే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ ని కూడా కియోస్క్ రూపంగా పెట్టాము. అట్లానే కొన్ని పండగలు ఉంటాయి, ఆ పండగలప్పుడు ఆయా మహిళలు కానివ్వండి, అక్కడ ఉన్న ఊరి ప్రజలు గిరిజనులు, వాళ్ళ వేషధారణ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఇంట్లో ఏమేం పనులు చేసుకుంటారు, ఇవన్నీ కూడా కల్చర్స్ రూపంగా మనము ఒక మనిషి అక్కడ ఉన్నట్లుగానే ప్రొజెక్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఒరిజినల్ ఫీలింగ్ అనేది చూపెట్టగలుగుతాం మ్యూజియంస్ లో. సో దట్ ప్రతి ఒక్కళ్ళు ఆ గిరిజన ఆవాసాలకు వెళ్లకుండానే ఈ మ్యూజియంలను చూడడం ద్వారా గిరిజనులు అంటే ఎవరు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ ఏమున్నవి అనేది ఈ మ్యూజియంలలో చూడగలుగుతారండి.
1: మన రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబల్ తెగలకి ముఖ్యంగా లిపిరహిత భాష అనేది ఉంది. వాళ్ళకి భాష అనేది వాక్కు వాళ్ళనే వాళ్ళకి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ నేర్చుకుంటున్నారు తప్ప దానికి ఒక ప్రత్యేకమైన లిపి అంటూ లేదు. ఇప్పుడున్న భాషల్లో, ఇప్పుడున్నటువంటి ఆ ట్రైబల్ తెగల్లో ఎన్ని జాతుల వారికి లిపి ఉందంటారు? మున్ముందు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా?
0: ఇప్పుడు మనకు ఉన్న 32 తెగలల్లో అండి ఓన్లీ 5 తెగలకి మాత్రమే భాష ఉంది. ఈ 5 తెగల వారికి కూడా లిపి లేదండి. తెలుగులో లేదు అంటే ఇంగ్లీష్ లో వాళ్ళ భాషని మనము రాస్తాము,
1: తర్జుమా చేస్తాము.
0: దాన్నే ఇంగ్లీష్ తెలుగు. ఇందాక నేను చెప్పినట్లుగా ప్రైమర్స్ తయారు చేసాము, దాంట్లో తెలుగు భాషలో మరియు ఇంగ్లీష్ భాషలో ఆ వర్డ్స్ ని ఏమని పలుకుతారు అనేది రాస్తాము. అర్థం కూడా తెలుగులో ఇంగ్లీష్ లో పొందుపరుస్తాము. అట్లానే మనకి వేరియస్ IEC మెటీరియల్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్, సికిల్ సెల్ అనీమియా కానివ్వండి, ఇప్పుడు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కానివ్వండి, పెసా యాక్ట్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇంకా ఏమున్నా కూడా ఇవన్నీ కూడా మనము ఆయా లాంగ్వేజెస్ లో తర్జుమా చేసి దాన్ని ఆ విలేజెస్ కి పంపించడం ద్వారా వాళ్ళకి ఈజీగా అవగాహన వస్తుంది. ఆ ఉద్దేశంతో కూడా మనం ట్రాన్స్లేషన్ వర్క్స్ చేపిస్తూ ఉంటాము.
1: మున్ముందు ఈ ట్రైబల్ కమ్యూనిటీ మీద ఉత్సాహవంతులైనటువంటి ఎవరైనా సరే రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి, వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి ముందు?
0: గతంలో అయితే మేము ట్రైబల్ రీసెర్చ్ ఏరియాలో PhD కానివ్వండి, MPhil కానివ్వండి చేసే వాళ్ళకి మా దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా ఇస్తూ వాళ్ళకి ఇంకా గైడ్ చేసేవాళ్ళము. తయారు చేసి సబ్మిట్ చేసిన రిపోర్ట్ ని మేము పబ్లిష్ చేసేవాళ్ళము గవర్నమెంట్ తరఫున. దాని వలన ఆ ట్రైబల్ స్కాలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్యూచర్ లో క్రెడెన్షియల్స్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ప్రింటింగ్ వల్ల పబ్లికేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాము. అట్లానే ఎవరైనా రీసెర్చ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే తప్పకుండా వాళ్ళ రీసెర్చ్ ఏరియా ఏముంది, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఇంకా ఫీల్డ్ నాలెడ్జ్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేయడానికి ఎప్పటికీ కూడా రెడీగా ఉంటామండి. ఇప్పటి వరకు కూడా మనకి రీసెర్చ్ చేయడానికి చాలా మంది విద్యార్థులు పిహెచ్డి చేసే వాళ్ళు కానివ్వండి, పీజీలు చేసే వాళ్ళు కానివ్వండి, సోషల్ వర్క్ విద్యార్థులు, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఇటువంటి చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన సమాచారం ఇస్తూ వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే కూడా మా స్టూడెంట్స్ కూడా వస్తున్నారు.

0: ఫీల్డ్ కూడా పంపించి వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా మేము ఫెసిలిటేట్ చేస్తున్నామండి పీఓల సహకారం తోటి.
1: బాగుందండి. హైదరాబాద్ లో నెలకొని ఉన్న ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ట్రైబల్ కల్చర్ ని, అలాగే వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలని, అలాగే సామాజికంగా ఎలా నిలదొక్కుకోవాలి ఇత్యాది విషయాలన్నీ కూడాను వాళ్ళలో అవగాహన కల్పిస్తూ పూర్తి సమాచారం అందించినందుకు ధన్యవాదాలు అండి. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, మాతృభాషల పరిరక్షణ కార్యక్రమాల గురించి TCRNTI హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నోటీసులు జారీ అయిన ఓటర్ల ఇళ్లకు బూత్ లెవెల్ అధికారులే వెళ్లి పత్రాలు సేకరించి అప్లోడ్ చేయాలని సూచించారు. నిరాశ్రయులు, కార్మికుల కోసం హెల్ప్ డెస్క్లు, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గ సమాపేశం జరుగుతోంది. ఈ సమాపేశంలో రాష్ట పాలనకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. మరి కాసేపట్లో కేబినెట్ సమాపేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు మీడియాకు వెల్లడిస్తారు. చదువుతో పాటు విద్యార్థులు సమాజం పట్ల బాధ్యత, సేవాభావం, వినయం పెంపొందించుకోవాలని హైదరాబాద్ విశ్వవిద్యాలయ 26వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. ఈ నెల 4వ తేదీన కరీంనగర్ ప్రతిమా మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారని ఆ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. వందల మంది ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలను రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడలను తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం వీక్షించింది. క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలోని బృందంలో ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనీ బాలాదేవి ఉన్నారు. గ్రామ పంచాయతీల్లో బిల్లుల చెల్లింపులు నిలిచిపోకుండా పంచాయతీరాజ్ శాఖ జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు కమిషనర్ దివ్యా దేవరాజన్ మెమో జారీ చేశారు. హైదరాబాద్ కవాడీగూడలోని సీజీఓ టవర్స్ ప్రాంగణంలో స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమం జరిగింది. ఏక్ దిన్ ఏక్ ఘంట ఏక్ సాథ్ శ్రమదానంలో పీఐబి, సిబిఐ, సిబిసి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ మాట్లాడుతూ, పరిశుభ్రత ఒకరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతిరోజు కొనసాగించాల్సిన బాధ్యత అన్నారు. స్వచ్ఛత అనేది ఒకరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతర సామాజిక బాధ్యతగా కొనసాగాలని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగస్వాములు కావాలని భారత ఆహార సంస్థ నల్గొండ ఏజీఎం డాక్టర్ రాఘవేంద్ర సింగ్ అన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ మరొక కీలకమైన మైలురాయిని సాధించింది. పీఎం కుసుమ్ ఏ పథకం కింద 18 సర్కిళ్లలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడం గొప్ప విజయమని విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్టంలో వచ్చే 4 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 5-6 తేదీల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR News_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి పరిశుభ్రతే పరమావధి, స్వచ్ఛ భారత్ సాకారం మన విధి అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు పర్యావరణవేత్త, వ్యర్థాల నిర్వహణ విషయ నిపుణులు జిఎస్ పద్మజ గారు మరియు రీగ్రీన్ బయోటెక్ ఫౌండర్ చైతన్య మిద్దెల గారు. సంభాషించిన వారు డాక్టర్ కావూరి రాజేష్ పటేల్.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర శ్రోతలకు నమస్కారం. దేశవ్యాప్తంగా పరిశుభ్రత, పారిశుధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటుగా వాటిని ప్రజా ఉద్యమంగా మార్చే లక్ష్యంతో జాతీయ కార్యక్రమం స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమైంది. 2014లో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ తొలిదశలో ఎన్నో విస్తృతమైన కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా ప్రజలకు స్వచ్ఛ భారత్ సాకారం పట్ల, అలాగే పరిశుభ్రత, పరిసరాల శుభ్రత ప్రాముఖ్యంపై అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయి వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. 2026 సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు పక్షోత్సవాల రూపంలో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. మరి ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛత అనే అంశానికి సంబంధించి, అలాగే ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, ప్రజల జీవన ప్రమాణాలు, సామాజిక బాధ్యతతో ముడిపడిన అంశాలు అనే అంశానికి సంబంధించి చర్చించుకోవడానికి పరిశుభ్రతే మన పరమావధి, స్వచ్ఛ భారత్ సాకారం మన విధి అనే అంశంతో ఈనాటి మన చర్చా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఈనాటి మన చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్న వారు జిఎన్ పద్మజ గారు, పర్యావరణవేత్త, అలాగే వ్యర్థాల నిర్వహణకు సంబంధించి విషయ నిపుణులు మిద్దెల చైతన్య గారు, పర్యావరణవేత్త, అలాగే రీగ్రీన్ బయోటెక్ ఫౌండర్. వీరితో ఈనాటి చర్చా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. పద్మజ గారు, చైతన్య గారు, కార్యక్రమానికి మీకు స్వాగతం. పద్మజ గారు, మీతో కార్యక్రమాన్ని ప్రారంభించినట్లయితే, స్వచ్ఛతా హీ సేవ అనే పేరిట కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించి, సామాజిక బాధ్యతతో ముడిపడిన అంశాలకు సంబంధించి ఒక విస్తృతమైన కార్యక్రమాన్ని చేపట్టింది. అసలు ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశాన్ని, లక్ష్యాలను ఎలా విశ్లేషించుకోవాలి?
3: వ్యూవర్స్ అందరికి నమస్కారం. ఈ స్వచ్ఛతా హీ సేవ, స్వచ్ఛ భారత్ మిషన్ యాక్చువల్లీ 2014లో స్టార్ట్ అయింది. అది 2014 నుంచి ఇప్పుడు 2026 వరకు మనము చాలా లాంగ్ జర్నీ చేసుకుంటూ వచ్చాం. చెప్పాలంటే ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ కానీ, ODF ప్లస్ గ్రీన్ ప్లేసెస్ కానీ, అలా చాలా దూరం వచ్చామండి మనము. ఇప్పుడు మనము వీ హ్యావ్ రీచ్డ్ ఎ స్టేట్ ఎలా ఉందంటే, సిటీస్, రూరల్ ఏరియాస్ రెండు కూడా డిఫరెంట్ టార్గెట్స్ తో ముందుకెళ్ళాలి. ఎందుకంటే హైజీన్ ఈజ్ ది ఫస్ట్ థింగ్. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ టార్గెట్ నాట్ జస్ట్ టు ప్రొటెక్ట్ ఎన్వైర్న్మెంట్, పర్యావరణ పరిరక్షణే కాదు, దాంతో హ్యూమన్ హెల్త్ కూడా బాగుపడాలి. సో అందుకని చాలా దూరం వచ్చాము. సిటీస్ లో చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్స్ ఫస్ట్లీ లాస్ అన్ని ప్లేస్ లో ఉన్నాయి. ఇప్పుడు మన కొత్త సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 కూడా వచ్చాయి. సో ఇది వరకు 2 types ఆఫ్ వేస్ట్ నుంచి ఇప్పుడు 4 రకాల చెత్తకి మనము వచ్చాము. సో అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యి ఒక స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ రావాలి అంటే గనక ప్రతి ఒక్కరి పార్టిసిపేషన్ ఉండాలండి. మున్సిపల్ కార్పొరేషన్స్ సిటీస్ లో అయితే, అలాగే ఊర్లో అయితే కమ్యూనిటీ పార్టిసిపేషన్, అందరి పార్టిసిపేషన్ తోటి చాలా బాగా జరుగుతుంది. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, ఇంకా చాలా టార్గెట్స్ రీచ్ అవ్వాలి, బట్ స్టార్ట్ ఇస్ గుడ్, మొమెంటమ్ ఇస్ గుడ్.
2: చైతన్య గారు, సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ పేరిట కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం పరిసరాల పరిశుభ్రత, సామాజిక బాధ్యత, ఆరోగ్య పరిరక్షణ, ఇలా ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి. అయితే ఈ విషయంలో ప్రజల భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలి? ముఖ్యంగా ప్రజలు ఏ విధంగా దీనిని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాలి? తమ జీవన విధానంలో ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది?
4: నమస్కారం అండి, చాలా థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో పరిసరాల పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్. బేసిక్ గా సివిక్ సెన్స్ అనేది ప్రతి ఒక్కరికి బాధ్యత అన్నట్టుగా నడుచుకోవాలి. నా ఉద్దేశంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత బాధ్యత, ఏ ప్రొడక్ట్ వాడినా గానీ దాని నుంచి వచ్చే బై ప్రొడక్ట్ ఏదైతే ఉందో, మీరన్నట్టుగా చెత్త, నేను దాన్ని చెత్తలా ట్రీట్ చేయట్లేదు, ప్రతిది ఒక రీసోర్స్ లో ట్రీట్ చేయాలి. మనము ఒక వస్తువు ఏదైనా వాడాము అంటే వాడిన తర్వాత మిగిలిపోయిన దాన్ని దేనిలాగా కన్వర్ట్ చేయొచ్చు దాన్ని అన్న కోణంలో ఆలోచిస్తే గనక మనకి చెత్త అనేది రాదు. నో డస్ట్ బిన్, నో డస్ట్, దట్ ఈస్ ఓన్లీ రిసోర్స్. సో మనం ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి ఏదైనా కొన్నాం అనుకోండి, సో అందులో ప్యాకింగ్ మెటీరియల్ కాస్ట్ 1 రూపీ, అది మనది అనుకోవాలి. సో దాన్ని మళ్ళీ మనీగా ఎలా చేసుకోవాలి అన్న ఆలోచనతో ప్రతి ప్రొడక్ట్, ఎనీ ప్రొడక్ట్ కానివ్వండి, చాక్లెట్ ర్యాపర్ కానివ్వండి, మనం తాగిపోయేసిన వాటర్ బాటిల్ కానివ్వండి, ఏదైనా సరే మనం వాడేసిన తర్వాత మిగిలిపోయిన దాన్ని చెత్తలాగా ట్రీట్ చేయకుండా దాని ఒక రిసోర్స్ లాగా ట్రీట్ చేసి దాన్ని ప్రాపర్ గా రీసైక్లింగ్ యూనిట్ కి ఎలా

0: పంపించాలి. ఫెసిలిటీ లేదు. ఇప్పుడు ఇది వరకు మనకి వేస్ట్ కలెక్షన్ లో తడి చెత్త పొడి చెత్త అనేవి రెండు ఉండేవి. సో అది మనం సక్సెస్ కాలేకపోయాం, కానీ కొంతవరకు అయితే చేస్తున్నారు. సో కలెక్షన్ పాయింట్ లో కూడా ఛాలెంజెస్ చాలా ఉన్నాయండి. తడి చెత్త పొడి చెత్త వీడి చేసినా గానీ అది కలిపి తీసుకెళ్తున్నారు. సో దాని వల్ల కూడా కొంచెం నిరుత్సాహం అనేది ప్రజల్లో కనపడుతుంది. సో దానికి మనం ఏం చేయాలి, ప్రత్యామ్నాయాలు చూడాలి. ప్లాస్టిక్ ని తీసుకెళ్లి దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేయడము, ఈ వేస్ట్ తీసుకెళ్లడము, సో దాని నుంచి మళ్ళీ ఇంకొక మెటీరియల్ తయారు చేయడం, ప్రాపర్ గా ట్రీట్ చేయడం, సో ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి దీని గురించి ప్రజలకు అవగాహన కనిపించాలి. సో అది గ్రౌండ్ లెవెల్ నుంచి పిల్లల నుంచి చేస్తే చేంజ్ అనేది చాలా ఎక్కువగా నేను అబ్జర్వ్ చేశాను. పిల్లలు వెంటనే రెస్పాండ్ అవుతారు, రిజల్ట్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది వాళ్ళలో.
1: పద్మజ్ గారు, తొలి దశలో కన్నా భిన్నంగా ఈసారి అనేక అంశాలపై ఈసారి దృష్టి సారించారు. ముఖ్యంగా వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నియంత్రణ, పరిశుభ్రమైన బహిరంగ ప్రదేశాలు, పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం, ప్రజల భాగస్వామ్యం వంటి విస్తృత అంశాలను దీంట్లో మేళవించారు. అయితే ఈ అంశాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి?
2: సార్, యాక్చువల్లీ మీరు ఒక చాలా రెలెవెంట్ క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ నేను ఐ విల్ టాక్ అబౌట్ విలేజెస్. ఊర్లలో కనుక చూసుకుంటే ఇది వరకు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ డిఫెకేషన్ తీసుకుంటే అదొక్కటి అవాయిడ్ చేస్తే చాలు అన్న ODF స్టేటస్ వస్తుంది అని స్ట్రైవ్ చేసేవాళ్ళు, దానికోసం ఆ దిశగా నడిచేవాళ్ళు. ఇప్పుడు ODF లో టాయిలెట్ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది, దాంతో పాటు ODF ప్లస్ స్టేటస్ కోసము ఇప్పుడు విలేజెస్ అండ్ స్టేట్స్ ఆర్ స్ట్రైవింగ్ ఫర్ ఇట్. ODF ప్లస్ లో ఏంటి, మీకు సాలిడ్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఎక్కడా కూడా చెత్త కనపడకుండా, ప్లాస్టిక్ పైల్ అయిపోయి చెత్త కుప్పలు లేకుండా, వాటర్ స్టాగ్నెంట్ వాటర్ లేకుండా నీట్ గా కనిపించే విధంగా ఒక గ్రామాన్ని తయారు చేయాలన్న దిశగా నడుస్తుంది. సో లాంచ్ అయినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. అందులో ముఖ్యంగా మనము తెలంగాణ రాష్ట్రాన్ని అభినందించాలి, ఎందుకంటే వీఆర్ ది టాప్ పర్ఫార్మింగ్ స్టేట్ అండ్ అర్బన్ ఏరియాస్ మన సిటీస్ తీసుకుంటే గనక మున్సిపల్ కార్పొరేషన్స్ డ్రైవ్స్ చేస్తున్నాయి. ఇది వరకు ఎప్పుడు లేవు అలాంటి డ్రైవ్స్. సో అది హోలీ వేస్ట్ డ్రైవ్ అంటున్నారు, మ్యాట్రస్ రీసైక్లింగ్ డ్రైవ్స్ అని, ఇలా రకరకాల డ్రైవ్స్ మున్సిపల్ కార్పొరేషన్స్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు లాట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ రీసైక్లర్స్ కూడా డోర్ స్టెప్, మీరు జస్ట్ స్విగ్గీ జొమాటోలో ఎలా అయితే బుక్ చేసుకుంటే మీకు ఇంటికి డోర్ స్టెప్ డెలివరీస్ అవుతాయో, అలాగే మీరు అనుకున్న టైంకి మీరు అనుకున్న రోజున వచ్చి మీ చెత్త పికప్ చేసుకెళ్లడానికి కూడా ఇప్పుడు రీసైక్లర్స్ ఉన్నారు. సో అలాంటివి యూజ్ చేసుకుంటే, ఇలా డ్రైవ్స్ లో పార్టిసిపేట్ చేసి రీసైక్లింగ్ ఆపర్చునిటీస్ ని కూడా యూజ్ చేసుకుంటే మనము వేస్ట్ అనేది చాలా ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేయొచ్చు.
1: చైతన్య గారు, ఇందాక మీరు ప్రస్తావించినట్లుగా తడి పొడి ప్రమాదకర వ్యర్థాలను వేరు చేయడంలో ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా చూడాలి, అట్లాగే ఇంటి వద్దే చెత్తను వేరు చేయకపోతే మొత్తం వ్యర్థాల నిర్వహణపై ఎలాంటి విస్తృతమైన ప్రభావం ఉండే అవకాశం ఉంది?
0: ఏదైతే రీసైకిల్ మనం చేయగలుగుతామో, సో పొడి చెత్త కూడా తడి చెత్తతో కలిసి అది వేస్ట్ అయిపోతుంది. సో రీసైక్లింగ్ కి చాలా పెద్ద ఛాలెంజ్ అయిపోతుంది. అది ఈజీగా ఎలా చేసుకోవాలి అన్న దానిపైన మనము ప్రజలకు అవగాహన కనిపించాలి. ఆల్ ఇండివిజువల్స్, తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళందరూ, సో మనం స్కూల్ లెవెల్ నుంచి పిల్లలకు అవేర్నెస్, వాళ్ళకి ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా ఇవ్వడం, బాటిల్ కంపోస్టింగ్, చిన్నగా బాటిల్ లో కంపోస్ట్ ఎలా చేయొచ్చు, ఇంట్లో వచ్చే తడి చెత్త ఆ అయిన కంపోస్ట్ ని వాళ్ళకి పంపించి ఇంట్లో మొక్కలు పేయమని చెప్పాలి. సో అదొక ట్రెడిషన్ లాగా, అదొక రొటీన్ హ్యాబిట్ లాగా పిల్లలు అలవర్చుకుంటే గనక మనం తడి చెత్త కొంచెం వరకు తగ్గించవచ్చు. సో ఇంకా తడి చెత్తలో ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే కుక్కడ్ ఫుడ్ ఉంటుంది, అది మనం కంపోస్ట్ లాగా చేయడానికి కొంచెం కష్టం, చాలా స్మెల్ వస్తుంది కాబట్టి. సో ఆ తడి చెత్తని జనరల్ గా లైనర్స్ యూజ్ చేస్తున్నారు. లైనర్స్ అంటే ప్లాస్టిక్ కవర్స్, ఇంట్లోకి వచ్చిన వెజిటేబుల్ కి వచ్చినా గానీ ఫ్రూట్స్ కి వచ్చినా గానీ కవర్స్ ఉంటాయి కదా, ఆ దాందులో ఆ తడి చెత్తని వేసేసి పడేస్తున్నారు. సో దాని తర్వాత ఏమవుతుంది అనేది ఆలోచన లేదు, అంటే కావాలని చేయట్లేదు, వాళ్ళకి తెలియదు, అదే అల్టిమేట్ సొల్యూషన్ అని ఉద్దేశంతో వాళ్ళు అలా పడేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ లైనింగ్ ఉండడం వల్ల మీథేన్ ఎమిషన్స్ అనేది వస్తుంది. ల్యాండ్ ఫిల్ కి వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు పెద్ద మంటలు చూస్తూ ఉంటాం, దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్. అది ఎలా అవాయిడ్ చేయొచ్చు, సో దీనికి ఒక సొల్యూషన్ అయితే ఉందండి, అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయొచ్చు నాకు తెలియదు. సో ఈ ఏదైతే కుక్కడ్ ఫుడ్ ఉందో అది డైలీ కలెక్ట్ చేసి ఆ డిఫరెంట్ కలెక్షన్ పాయింట్ లో ఉంచి బయోగ్యాస్ కింద కన్వర్ట్ చేయడం, ఒక పాయింట్ కలెక్షన్ పాయింట్ పెట్టి ఆ పర్టికులర్ గా ఒక డే కలెక్ట్ చేసి ఆ రోజు మాత్రమే ఇవ్వడం. కలెక్షన్ కూడా ఒక రోజు తడి చెత్త, ఒక రోజు పొడి చెత్త, ఒక రోజు ఎలక్ట్రానిక్ వేస్ట్, అలా విడివిడిగా కలెక్ట్ చేసుకుంటే కూడా అది ఈజీ అవుతుంది. కలెక్షన్ ఈజీ అవుతుంది, ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. పిల్లలకి ఒక సిలబస్ లాగా ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది సార్, ఫుల్ ఫ్లెడ్జ్ గా అందరికి ప్రైమరీ టు ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలందరికీ ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా మస్ట్ అండ్ షుడ్ అన్నట్టుగా ప్రాజెక్ట్
1: కల్పిస్తే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. పద్మజ్ గారు, ముఖ్యంగా ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా చెత్త రహిత గ్రామాలు, పట్టణాలు, నగరాలని ఏర్పాటు చేయడం అనేది ప్రధాన ఉద్దేశం. అయితే చెత్త ఉత్పత్తి అయ్యే చోటే వేరు చేయడం, ఇంటింటా సేకరించడం, రవాణా, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, శాస్త్రీయంగా వాటిని వేరు చేయడం అనేది చాలా కీలకమైన అంశాలు. మరి ఈ విషయంలో ఏ దిశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
2: అయితే ఇప్పుడు మనము

0: వేస్ట్ని రెస్పాన్సిబుల్గా హ్యాండిల్ చేయాలి, అంటే చాలా బాధ్యతగా హ్యాండిల్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇంట్లో ఎక్కడైతే జనరేట్ అవుతుందో అక్కడే సెగ్రిగేషన్ చేస్తే గనక తర్వాత ఫర్దర్ ప్రాసెస్ లో మనకేంటి, మన చెత్త బుట్టలోంచి చెత్త కలెక్షన్ పాయింట్కి వెళ్ళిపోతే మన బాధ్యత అయిపోయింది అని అనుకుంటాం. మన కళ్ళ ముందర నుంచి వెళ్ళిపోతే చెత్త నీట్ అయిపోయింది ఇల్లు అనుకుంటాము. కానీ చాలా చిన్న చిన్న హ్యాబిట్స్, సార్ ఇందాక చైతన్య గారు కూడా మెన్షన్ చేస్తున్నట్టు, కంపోస్టింగ్ అనేది ఇంట్లో స్టార్ట్ చేసుకుంటే, చిన్న చిన్న హోమ్ కంపోస్టర్స్ వస్తున్నాయి, ఇది వరకు లాగా లీచేట్ వస్తుంది, వాసన వస్తుంది, పురుగులు వస్తాయి ఇలాంటివి లేవు, చాలా నీట్ గా వెరీ లిటిల్ ఎఫర్ట్ తోటి హోమ్ కంపోస్టింగ్ చేసుకోవచ్చు. అండ్ కంపోస్టింగ్ చేసుకోవడం వల్ల పిల్లలకి అదొక హ్యాబిట్ అవుతుంది, వాళ్ళు సాయిల్ తో కాసేపు ఆడితే ఆ హ్యాబిట్ ఉండడం వల్ల స్క్రీన్స్ నుంచి దూరంగా ఉంటారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యాండిల్ వేస్ట్ రెస్పాన్సిబిలి, సోర్స్ లెవెల్ లో సెగ్రిగేషన్ చేసుకోవడం ఇంపార్టెంట్. అలానే మన ఫ్రీ టైమ్ లో మేము కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటాము, కార్పొరేట్ ఎంప్లాయీస్ వస్తుంటారు వాలంటీర్స్ లాగా, చాలా పెద్ద బ్రాండ్స్ పెద్ద కంపెనీస్ నుంచి వస్తుంటారు. వాళ్ళు ఏంటి అంటే, మనము ఏదో ఒక లేక్ క్లీనప్ చేసాము, పార్క్ క్లీనప్ చేసాము అంటే జస్ట్ అది ఒక హాఫ్ అన్ అవర్ ఈవెంట్, ఇంత చెత్త కలెక్ట్ చేసాం అనేది కాదు. దట్ ఈస్ ఇండైరెక్ట్లీ క్రియేటింగ్ ఒక యాంటీ లిటర్ కాన్షియస్నెస్. అంటే నెక్స్ట్ టైం ఒక రెండు సార్లు క్లీనప్ డ్రైవ్స్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు థర్డ్ టైమ్ ఎక్కడైనా ట్రాష్ వేయాలి అంటే ఆలోచిస్తారు. సో ఇవన్నీ ప్రాక్టీసెస్ చేస్తే గనక ఇంకా ఏమంటారు, సక్సెస్ఫుల్ గా అవుతుంది జర్నీ. అండ్ ఒక అకాడమిక్ రొటీన్ లో ఇది ఒక పార్ట్ అయిపోవాలి, మమేకం అయిపోవాలి.
1: చైతన్య గారు, ఈ స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాల్లో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ కూడా చాలా ముఖ్యమైన అంశంగా చేర్చారు. అయితే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలంటే కేవలం నిషేధమే పరిష్కారం అవుతుందా? అయితే ప్రజలకు అత్యంత చవకైన అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయాలు లేకుండా ప్లాస్టిక్ నియంత్రణ అనేది ఎంతవరకు సాధ్యం అవుతుంది?
2: సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడడం అనేది ప్రపంచమంతా ఉంది సార్. సడన్ గా బ్యాన్ చేస్తే చాలా కష్టం అది, ఎందుకంటే దానిపైన చాలా మంది డిపెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. మ్యానుఫాక్చరర్స్ ని ఒకసారి ఆపేస్తే దాని మీద డిపెండ్ అయిన వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. అది ఒక్కటే కాకుండా ప్లాస్టిక్ ని ఒక్కసారి బ్యాన్ చేసినప్పుడు దానికి ఆల్టర్నేటివ్ అన్నది కూడా ఏంటనేది తెలియాలి. ఫ్రూట్ వెండర్ ఉన్నారు, కవర్ లేనిది అమ్మలేడు. సో దానికి ఏం చేయాలి ఎలాగా, అది ప్రతి ఇండివిజువల్ అలా ఆలోచిస్తే గనక వాళ్ళు ఒక చేతి సంచిని ఎప్పుడు క్యారీ యువర్ ఓన్ వాటర్ బాటిల్, క్యారీ యువర్ ఓన్ క్యారీ బ్యాగ్. సో ఇది జనాల్లో రావాలి చేంజ్ అనేది. సో ఒక గవర్నమెంట్ బ్యాన్ చేసినంత మాత్రాన వెంటనే చేంజ్ రాదు, ఆ చేంజ్ అనేది ప్రతి ఇండివిజువల్ లో రావాలి.
1: పద్మజ గారు, చైతన్య గారు ప్రస్తావించినట్లుగా యువతరం చాలా కీలకమైన పాత్ర పోషించాలి స్వచ్ఛ భారత్ సాకారం విషయంలో కానివ్వండి, ముఖ్యంగా స్వచ్ఛ భారత్ అంత పెద్ద లక్ష్యం సాధించాలంటే అది ఇంటి నుంచే ప్రారంభం కావాలి, కళాశాల నుంచి విద్యా సంస్థల నుంచే ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికే పాఠశాల విద్యార్థులు యువతను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలపై ఇప్పటికే అనేక అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రధానంగా పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో యువతకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి?
0: యాక్చువల్లీ ఒక ఎన్సీఆర్టీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారండి, ఆ రీసెర్చ్ లో కూడా ప్రూవ్ అయింది ఏంటంటే ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది క్లాస్ రూమ్ లో కూర్చోపెట్టి మనము ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ చెప్పినట్టు థియరీ లాగా చెప్తే బోర్ అయిపోతారు. అది కూడా ఒక చెవులోంచి వింటారు, ఇంకో చెవులోంచి వదిలేస్తారు, మార్కుల వరకే దాన్ని గుర్తు పెట్టుకొని రాస్తారు. ఎన్వైరన్మెంట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బెస్ట్ వెన్ ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్. సో అందుకని ఇప్పుడు మిషన్ లైఫ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు నేషనల్ గ్రీన్ కోర్ ఇస్ వన్ సచ్ ప్రోగ్రామ్. సో అందులో పిల్లల్ని వాళ్ళని నేచర్ క్యాంప్స్ పేరిట, హ్యాకథాన్స్ పేరిట, ఇలా రకరకాలుగా డిఫరెంట్ వర్క్ షాప్స్ లో పిల్లల్ని ఎక్స్పీరియన్షియల్ గా నేచర్ కి దగ్గర చేస్తాము. మేము కొన్ని ప్రోగ్రామ్స్ చేసామండి అండ్ వీఆర్ వెరీ చాలా మాకు షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ క్యాంప్ లో పిల్లలకి ఒక వన్ యాక్టివిటీ ఏంటి అంటే వాళ్ళు అలా ఊరికే నేచర్ లో తిరగండి, ఏమి చేయొద్దు, ఒక 3 నిమిషాల పాటు ఒక చెట్టుని హగ్ చేసుకోండి, కౌగిలించుకొని మాట్లాడద్దు ఎవ్వరితో, చెట్టు నువ్వే ఉన్నారనుకోండి. మొదట్లో సిగ్గుపడతారు, చీమ గుడుతుందా దోమ గుడుతుందా అనుకుంటారు, వాడేం ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, వాళ్ళేమనుకుంటారు అని సిగ్గుపడతారు. కానీ రీఇన్ఫోర్స్ చేయగా చేయగా ఆ చెట్టును కౌగిలించుకొని కన్నీళ్లు కార్చిన పిల్లలు కూడా ఉన్నారు. అది ఆ వైబ్ ఫీల్ అయిన వాళ్ళు ఇంకొకసారి మనము చెట్టుని నాటు లేదా చెట్టుని కొట్టేయకు అని చెప్పక్కర్లేదు. అలా ఇన్ఫాక్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా నేచర్ మెటీరియల్స్, నేచురల్ మెటీరియల్స్, రీసైకిల్ మెటీరియల్స్, వాళ్ళకి ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వక్కర్లేదండి. ఇక్కడ చుట్టుపక్కల దొరికే మెటీరియల్స్ తోటి ఏదైనా ఒక బొమ్మ చేయండి హాఫ్ అన్ అవర్ లో అంటే వాళ్ళ థింకింగ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది.
1: చైతన్య గారు, ప్రధానంగా చెత్త నుంచి సంపద అనే భావన ఉంది, మరి ఈ

0: కానును ఏ విధంగా విస్తృతంగా వ్యాప్తి చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. కంపోస్టింగ్ బయోగ్యాస్ రీసైక్లింగ్ వ్యవస్థలను ప్రతి గ్రామంలో ప్రతి వార్డుకి ప్రతి క్షేత్ర స్థాయి వరకు ఎలా తీసుకెళ్లాలి?
1: ఎలా తీసుకెళ్లాలి అంటే ఇది కూడా మళ్ళీ అవేర్నెస్ కిందనే వస్తుంది.

0: అసలు అంతా ఒక సపరేట్ సెగ్రిగేషన్ అనేది ఎప్పటి నుంచో ఉంది, 20, 30, 40 ఇయర్స్ కిందనే ఉంది సెగ్రిగేషన్ అనేది ఉంది. సో అది రాను రాను ఏమవుతుందంటే, ఇది డెవలప్మెంట్ వల్ల, ప్లాస్టిక్ రావడం వల్ల అది అందులో కలిసిపోయి అంతా ఒకటే లాగా ఫీల్ అయిపోతున్నారు. సెగ్రిగేషన్ అనేది ఆగిపోయింది అక్కడ. సో అది మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అంటే మళ్ళీ అవగాహన అనేది వార్డ్ లెవెల్లో స్టార్ట్ అవ్వాలి. గ్రామాల్లో చిన్న చిన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా సార్, సో వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళ ద్వారా చేయడం, ఒక చిన్న యూనిట్ లాంటిది స్టార్ట్ చేసి అక్కడికి అంతా సెగ్రిగేటెడ్ అంతా అక్కడ కలెక్షన్ పాయింట్ లాగా పెట్టి దాని నుంచి మనీ తీసుకోవడం, అంటే ఎక్స్చేంజ్ లో మనీ వస్తుంది. సో ఇవన్నీ తెలిస్తే గనక డెఫినెట్ గా ఎవరు పడేరు, ఇది రిసోర్స్ దీని నుంచి మనకి వస్తువు వస్తుంది అని ఊర్లలో అస్సలు పడేరు. ప్రాణ వస్తువుకి విలువ ఉంది అంటే డెఫినెట్ గా వాళ్ళు పడేరు, సిటీలో ఇగ్నోర్ చేసేస్తారు. కానీ సో సిటీలో కూడా పిల్లల నుంచి అయితే రెస్పాన్స్ ఫాస్ట్ గా ఉంది. మేము అబ్జర్వ్ చేసింది నేచర్ క్యాంప్ లో ఉన్నప్పుడు, మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో కొన్ని కొన్ని వీడియోస్ ప్లే చేసాం. ఎలాంటిది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాస్టిక్ గ్లాస్ ఉంది సార్, సింగిల్ యూస్ ప్లాస్టిక్ గ్లాస్, అందులో తాగేసి పడేయచ్చు. సో అందులో లైనర్ ఉంటుంది, ప్లాస్టిక్ లైనర్, అది ఎలా తయారవుతుందని మేము వీడియో ప్లే చేసి చూపించాం. ఆ నెక్స్ట్ మినిట్ ఆ అబ్బాయి అసలు ముట్టుకోలేదు. సో జనంగా పిల్లలకి స్వీట్స్ అంతే ఇష్టం, అది హాట్ హాట్ ఏదో సమ్ హల్వా ఇక్కడ సర్వ్ చేస్తున్నారు, అబ్బాయి తినలేదు సార్. అసలు రిజల్ట్ వెంటనే మాకు కనపడిపోయేసరికి మాకు కిక్ అని వచ్చింది సార్, మేము చేసిన ప్రోగ్రామ్ కి రిజల్ట్ ఉంది అని వీ బోత్ ఫెల్ట్ వెరీ హ్యాపీ.
1: పద్మజి గారు, ముఖ్యంగా మనం పరిశుభ్రమైన పట్టణాలు కోరుకుంటున్నాం, గ్రామాలు కోరుకుంటున్నాం, నగరాలు కోరుకుంటున్నాం, అయితే ఆ పరిశుభ్రత కోసం పనిచేసే పారిశుధ్య కార్మికుల భద్రతకు మనం తగిన ప్రాధాన్యం ఇస్తున్నామా, వారి సంక్షేమం గురించి ఆలోచిస్తున్నామా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరి ఈ విషయంలో ఎంతో కష్టపడి వారు ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ పారిశుధ్య నిర్వహణ చేస్తున్న నేపథ్యంలో వారి సంక్షేమం కోసం, వారి భద్రత కోసం మనం ఏ విధంగా ఆలోచించాలి?
2: సఫాయి సాథీ, సఫాయి మిత్రులు చాలా ఇంపార్టెంట్ అండి ఎకో సిస్టమ్ లో. వాళ్ళు పండగ నెక్స్ట్ డే రాకపోతే మనము ఆక్సిజన్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ లాగా ఆక్సిజన్ లేనట్టు అయిపోతాము. సో వాళ్ళు ఎలా అంటే, ఈ క్లెన్లీనెస్ సిస్టమ్ కి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. నొప్పి వచ్చేదాకా మనకు బ్యాక్ బోన్ ఉందని మనకు విషయం తెలియదు, అది నొప్పి వస్తే ఆ ఇది ఉంది అని అది గుర్తు చేస్తుంది. సో వాళ్ళు అంత ఇంపార్టెంట్ అండి. అండ్ వాళ్ళు చేసే పని ఇంకెవ్వరు చేయలేరు. సో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడము, మనం ఏదైనా చెత్త పడేసినప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని డిస్పోజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కోసం అని హెల్త్ క్యాంప్స్ చేస్తున్నారు. చాలా ఎన్జిఓ సంస్థలు లైక్ రోటరీ లయన్స్ కూడా హెల్త్ స్క్రీనింగ్ చేస్తున్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళకి పీపీఈ కిట్స్ ఇస్తుంది. అండ్ ఇది ఓన్లీ గవర్నమెంట్ ఆర్ ఒక మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత కాదండి, ఈ సఫాయి సాథీస్ ని ఏంటి జాగ్రత్తగా చూసుకోవడము. ప్రతి కాలనీ వాళ్ళు, వాళ్ళు ఏదో ఊడ్చిన తర్వాత టీ డబ్బులు అడుగుతుంటేనే విసుక్కునే వాళ్ళు కూడా చూశాను నేను. సో అలా కాకుండా వాళ్ళు లేకపోతే వాళ్ళ హెల్త్ మన కాలనీ హైజీన్ కి చాలా ఇంపార్టెంట్ అన్న కోణంలో వాళ్ళని చూడాలి. అండ్ చెత్తపుట్ట గేట్ లోపల ఉన్న దాన్ని తీసుకెళ్లట్లేదు, బయట పెడితేనే తీసుకెళ్తున్నారు అని అనుకుంటారు, కానీ ఇది కూడా ఒక రీసెర్చ్ జరిగిందండి. వాళ్ళు ఎన్నిసార్లు ఒంగుతారు, ఎంత చెత్త లిఫ్ట్ చేస్తున్నారు, సో వాళ్ళకి బ్యాక్ ఇష్యూస్ కానీ నెక్ ఇష్యూస్ కానీ ఇవన్నీ అవుతున్నాయి. సో వాళ్ళకి ఈజీగా ఉండే ఎర్గనామిక్ స్టైల్లో మనము చెత్తని డిస్పోజ్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. సో అండ్ మాన్యువల్ స్కావెంజింగ్, అది ఒక లెజిస్లేషన్ వచ్చింది. ఇప్పుడు మనము ఏదైనా మ్యాన్ హోల్ బ్లాక్ అయిపోతే 2013 లో వచ్చింది లెజిస్లేషన్, మాన్యువల్ స్కావెంజింగ్ లేదు, ఎవ్వరు మనుషులు అందులో దిగి చేయకూడదు అని. కానీ రిపోర్ట్స్ ఏం ప్రూవ్ చేస్తున్నాయి అంటే ప్రతి ఏడాది కనీసం 100 మంది చనిపోతున్నారు మాన్యువల్ స్కావెంజింగ్ చేయడం వల్ల.
1: చైతన్య గారు, ఏ కార్యక్రమం సక్సెస్ కావాలన్నా మహిళల భాగస్వామ్యం చాలా కీలకమైంది. మరి ఈ స్వచ్ఛ భారత్ పరిపూర్ణంగా సక్సెస్ అయ్యే విషయంలో మహిళల భాగస్వామ్యం చాలా కీలకమైంది. ముఖ్యంగా మహిళా సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. మరి కుటుంబంలో మహిళల దగ్గర నుంచి మహిళా స్వయం సహాయక సంఘాల వరకు ఈ కార్యక్రమ విజయంలో ఎవరు ఏ స్థాయిలో ఎలాంటి భూమిక పోషించాలి?
0: డెఫినెట్ గా సార్, మహిళలతో 100% సాధించవచ్చని నా అభిప్రాయం సార్. ఎందుకంటే డైలీ వేస్ట్ హ్యాండిల్ చేసేది వాళ్ళు, ఇంట్లోకి ఏది రావాలన్నా ఏది రాకూడదన్నా వాళ్ళే డిసిషన్ మేకర్స్. సో అలాగే ఇంట్లోకి పని మంచి రోజు వచ్చి క్లీన్ చేసి వెళ్తుంది. సో ఒక్క రోజు రాకపోతే ఎంత సతమతం అయిపోతారు. ఇంట్లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది పనమ్మాయిలకి, ఒక్కరోజు రాకపోతే అట్టుకోలేరు, ఒక గెస్ట్ లాగా ట్రీట్ చేస్తారు వాళ్ళని. ఇంకా రాలేదమ్మా, ఇంకా రాలేదమ్మా, ఫోన్ చేసి రేపు రావా అయ్యో అని టెన్షన్ పడిపోతారు. ఎందుకంటే వాళ్ళ మీద అంత డిపెండెన్సీ అయిపోయింది. సో అలాంటప్పుడు సో డెఫినెట్ గా వాళ్ళతో అవుతుంది. సో ఎలా చేయాలి, వాళ్ళే వయసు హ్యాండిల్ చేసేది వాళ్ళే చెప్పాలంటే, ఇంట్లో లేడీస్ తో బయట వచ్చి కూడా ఒక మహిళే వచ్చి పని చేస్తుంది. ఎక్కువ మటుకు ఇప్పుడు వేస్ట్ హ్యాండిల్ చేసే వాళ్ళు కూడా మహిళలే ఉన్నారు సార్ కలెక్షన్ పాయింట్ లో కూడా. సో ఇంట్లో సెగ్రిగేషన్ ప్రాపర్ గా చేసి ఈవిడ వాళ్ళకి ఇస్తే గనక అది కూడా వాళ్ళు కలెక్షన్ సార్ నాకు నోటీస్ చేశాను వీళ్ళు సెగ్రిగేషన్ లో తడి పొడి చెత్త వేస్ట్ సపరేట్ చేస్తారు, కొందరు చేస్తారు కొందరు చేయట్లేదు. సో మీరు కలిపి తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు కలిపి ఇస్తున్నారు. సో నేను చాలా సార్లు సెగ్రిగేట్ చేశాను సార్. సో వాళ్ళు కలిపి తీసుకెళ్తున్నారు సార్. వాళ్ళు కలిపి తీసుకెళ్ళినా సరే అమ్మ మీరు తీసుకోనని చెప్పండి, సేను కలిపిస్తే తీసుకోనని చెప్పండి, తడి పొడి చెత్త సపరేట్ తీసుకుంటాను అమ్మ నేను చెప్తే వినరమ్మ.

0: అమ్మ వాళ్ళు నన్ను అట్లా అరుస్తారు, చెత్త తీసుకెళ్ళమంటే అలా వీలేమంటారు ఏంటంటారమ్మా నాకు భయం అని వాళ్ళు భయపడుతున్నారు. కానీ వాళ్ళకి చాలా పవర్
1: వాళ్ళ
0: ఇవ్వాలి,
1: విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఉందంటారు.
0: వాళ్ళకి పవర్ ఇవ్వాలి సార్.
1: రైట్,
0: నేను తీసుకెళ్ళనని చెప్పాలి. వాళ్ళ భయం ఏంటంటే నేను తీసుకెళ్ళకపోతే నాకు ఎక్కడ మంత్లీ ఇచ్చే డబ్బులు ఇవ్వరు అని వాళ్ళ భయం.
1: రైట్,
0: తీసుకెళ్ళకపోతే ఇంట్లో చెత్త ఎవరు పెట్టుకోరు కదా సార్, డెఫినెట్ గా సెగ్రిగేట్ చేసి ఇస్తారు. సో వాళ్ళు స్ట్రాంగ్ గా అడగాలి, నేను సెపరేట్ చేస్తేనే తీసుకుంటాను. బెంగళూరులో ఆల్రెడీ ఈ రూల్ ఉంది, సెపరేట్ చేయకపోతే తీసుకోరు.
1: పద్మజీ గారు, అయితే మన పండుగలు, పర్వదినాలు, ఇతర విశేష సందర్భాలలో మనం నిర్వహించుకుంటాం, మన సంస్కృతిలో భాగంగా వాటిని కొనసాగిస్తున్న నేపథ్యంలో వాటి తర్వాత ఈవెంట్స్ తర్వాత భారీగా చెత్త ఉత్పత్తి అవుతుంటుంది. మరి సంప్రదాయాన్ని, సంస్కృతిని, పర్యావరణాన్ని, పరిరక్షణను ఎలా సమన్వయం చేసుకోవాలి?
2: మనకి ఇటీవలగా ముగిసిన ఏంటి వినాయక చవితి సందర్భంగా ఇది చాలా రెలవెంట్ క్వశ్చన్ సార్. సంప్రదాయం సంస్కృతిలో ఎక్కడా ఇంత చెత్త క్రియేట్ చేయమని చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము స్క్రిప్చర్స్ ని కాస్త కొంచెం కొంచెము మరీ డీటెయిల్ గా కూడా అవసరం లేదు. అసలు ఆ సాంప్రదాయం ఎందుకు వచ్చింది అనేది అవేర్నెస్ తో పూజ చేస్తే ఫస్ట్లీ ఇంత చెత్త రాదు. ఇప్పుడు మనకు వినాయక చవితి వస్తే పసుపుతో అన్న చేసుకోవచ్చు, ఇంత చిన్న గణపతిని చేసుకోవచ్చు, ఒక 1 ఫీట్ కూడా లేదు. అసలు పిల్లలతోనే ఇంట్లో చేయించి గణపతిని కూడా పూజ చేయొచ్చు. అండ్ ఇప్పుడు చాలా పెద్ద పెద్దగా చాలా యాక్చువల్లీ పండుగలన్నీ వికృతంగా తయారవుతున్నాయి. అది ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అవ్వచ్చు, కానీ పూజ గ్రాండ్ గా ఉండట్లేదు, విగ్రహంలోనే ఉంది గ్రాండ్ అంతా. సో ఇది ఎలా అంటే ఒక పండుగని, ఫర్ ఎగ్జాంపుల్ పత్రి సార్, ఇప్పుడు వినాయక చవితికి వాడే 21 రకాల పత్రి కూడా అవన్నీ మెడిసినల్ వాల్యూస్ ఉన్న పత్రి. అండ్ అప్పుడు పూర్వకాలంలో ఎందుకు చెప్పారు నదుల్లో వేయండి అంటే అది వాటర్ ని క్లెన్స్ చేస్తుంది, వాటర్ ను ఒక ప్యూరిఫికేషన్ పద్ధతిలో. ఇంకొకటి వినాయక చవితి వచ్చే సీజన్ లో వర్షాలు ఎక్కువ పడతాయి, దోమలు ఎక్కువ ఉంటాయి, సో ఆ వాటర్ లో ఉండే టాక్సిసిటీ తగ్గుతుందని వేయమన్నారు. మనం ఇప్పుడేంటి మార్కెట్ లో పత్రి ఏ దొరికితే అది తీసుకొచ్చి అన్ని పత్రి కూడా ఒక్కొక్క ఆకు పెట్టమని, ఇప్పుడు మాచిపత్రం పెట్టమంటే ఒకటి, బిల్వం పెట్టమంటే ఒకటి, ఇప్పుడేంటి గుట్టలు గుట్టలు కింద నింపేసి వాటిని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి పడేస్తున్నాము. వినాయక చవితి తర్వాత క్లీనప్ డ్రైవ్స్ చేస్తే టిక్లీ ప్యాకెట్ ఏంటి, ఆయిల్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఆ కవర్ లోని అన్ని కట్టేసి వాటర్ లో పడేస్తున్నారు. సో అసలు పండగ ఎందుకు చేసుకుంటున్నాము అనే విషయం తోటి స్టార్ట్ చేసి స్కూల్స్ లో కానీ కమ్యూనిటీస్ లో కానీ వర్క్ షాప్స్ చేస్తే మెల్లిగా చేసుకోవద్దని ఎవరు అనట్లేదు సార్. గ్రాండ్నెస్ అంతా పూజలో చూపించండి, విగ్రహంలో కాదు అనేది కొంచెము ఆ అవగాహన తీసుకురావాలి.
1: విజయవంతం కావాలంటే ప్రజల పాత్ర ఎలా ఉండాలి, ఎలాంటి ముఖ్యమైన నియమాలను పాటించాలి, ఈ విషయంలో ఎటువంటి ముఖ్యాంశాలను గమనంలోకి తీసుకోవాలి?
2: ఫస్ట్ మనము అందరం చేయగలిగింది ఏంటి అంటే చిన్నల నుంచి పెద్దల వరకు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదు, అలాగే ఇంట్లోనే తడి చెత్త పొడి చెత్తను వేరు చేయాలి. చెత్తను రోడ్డుపై వేయకుండా వాటి నిర్దేశిత ప్రదేశాల్లో ఇవ్వాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని అయినంత వరకు తగ్గించగలగాలి, అట్లీస్ట్ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ ని తగ్గించవచ్చు. నెక్స్ట్ బయట టాయిలెట్స్ వాడినప్పుడు వాటిని రెస్పాన్సిబుల్ గా వాడుకోవాలి, ప్రజా మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉపయోగించాలి. నెక్స్ట్ లేక్స్ సార్, ఇప్పుడు అది గ్రామాల్లో కానివ్వండి అర్బన్ ఏరియాస్ లో కానివ్వండి ఆ గ్రీన్ స్పేసెస్ బ్లూ స్పేసెస్ ని చాలా కలుషితం చేస్తున్నాము. అందుకే నీటి వనరులను కలుషితం చేయకుండా మన వల్ల తీసుకోగలిగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బయో ఎంజైమ్స్ ఉన్నాయి, అవి ఇంట్లోనే చేసుకొని వాడుకోవచ్చు. సో అవి ఎక్సలెంట్ న్యాచురల్ ఆల్టర్నేటివ్స్. మనం ఏదో ప్రకృతిని ఉద్ధరిస్తున్నామని కాదు, మనల్ని మనల్ని ఉద్ధరించుకోవడం కోసం అలాంటి ఆల్టర్నేటివ్స్ వాడాలి. పరిసరాల పరిశుభ్రతలో స్వచ్ఛందంగా పాల్గొనాలి, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలి.
1: పద్మజీ గారు అలాగే చైతన్య గారు, ఈ స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవం సందర్భంగా స్వచ్ఛ భారత్ ప్రాముఖ్యత ఏంటి, క్షేత్రస్థాయి వరకు ఈ కార్యక్రమం ఎలా తీసుకెళ్లాలి, ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించాలి, పౌర సమాజం పాత్ర ఏంటి, ఏ స్థాయిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, ఇలా ఎన్నో అంశాల గురించి మా ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా చాలా వివరంగా విస్తృతంగా ఎంతో సమాచారం అందించారు. మీకు ఆకాశవాణి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. స్వచ్ఛత అనేది కేవలం ఒక కార్యక్రమం కాదు, అది సంస్కారంతో సభ్యతతో కూడినటువంటి ఒక విధానం. చేతిలో చీపురు పట్టి ఒక రోజు పరిసరాలను శుభ్రం చేయడం ఎంత అవసరమో, ఆ తర్వాత అదే ప్రదేశంలో చెత్త వేయకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. మరుగుదొడ్ల నిర్మాణం నుంచి ODF ప్లస్ వరకు, చెత్త సేకరణ నుంచి వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ వరకు, ప్లాస్టిక్ నియంత్రణ నుంచి రీసైక్లింగ్ వరకు స్వచ్ఛతా ఉద్యమం ఇప్పుడు మరింత విస్తృతమైన బాధ్యతగా మారుతోంది. ఈ ప్రయాణంలో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలి, అలాగే స్థానిక సంస్థలు సమర్థంగా పనిచేయాల్సిన అవసరం అవసరం ఉంది. పారిశుద్ధ్య కార్మికులకు భద్రత గౌరవం కల్పించాలి. యువత, మహిళలు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో మమేకం కావాల్సిన అవసరం ఉంది. మరి స్వచ్ఛతా హీ సేవా సందేశాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించి ఈ కార్యక్రమంలో సమ్మిళ

0: కావాలి. ప్రతిరోజు ప్రతి ఇల్లు, ప్రతి వీధి, ప్రతి గ్రామం, ప్రతి నగరం ఈ స్వచ్ఛత పరిశుభ్రతలోకి అమల్లోకి వచ్చినప్పుడే మన అసలు లక్ష్యం నెరవేరుతుంది అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అప్పుడే స్వచ్ఛతలో మనం భాగస్వాములం అవుతాం, స్వచ్ఛ భారత్, వికసిత భారత్ సాకారం అవుతుంది. ఇది నేటి చర్చా కార్యక్రమం. ఈ చర్చా కార్యక్రమం అందరితో ముగిద్దాం. ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం.
1: ఇంతవరకు మీరు పరిశుభ్రతే పరమావధి, స్వచ్ఛ భారత్ సాకారం మన విధి అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. పాల్గొన్నవారు పర్యావరణవేత్త, వ్యర్థాల నిర్వహణ విషయ నిపుణులు జిఎస్ పద్మజ గారు మరియు రీగ్రీన్ బయోటెక్ ఫౌండర్ చైతన్య మిద్దెల గారు. సంభాషించిన వారు డాక్టర్ కావూరి రాజేష్ పటేల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
2: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు. తల్ల పెళ్ళామ ఈ చిత్రం కోసం పి సుశీల బృందం గానం చేసిన కొసరాజు గీతం, సంగీతం టీవీ రాజు.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:45. వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాథ్ మే విశాల్ శర్మ. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, 21वीं सदी का भारत जनहितैषी, सक्रिय और सुशासन के सिद्धांतों के साथ आगे बढ़ रहा है. उन्होंने जनसेवा के लिए युवाओं को सरकारी नौकरियों में लाने पर बल दिया. गृह मंत्री अमित शाह ने महानदी जल विवाद के समाधान के लिए छत्तीसगढ़ और ओडिशा के मुख्यमंत्रियों के साथ बैठक की. सरकार ने दिव्यांगजनों के लिए छूट प्राप्त फास्टैग की वैधता 1 वर्ष से बढ़ाकर 5 वर्ष की. बिहार में बाढ़ का कहर जारी.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మధుర గీతలలో తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యానికి మాస్టర్ వేణు సంగీతాన్ని సమకూర్చగా పి లీల పాడిన పాట, చిత్రం రాజమకుటం.

పాత సినిమా పాటలు మధుర గీతాలు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. శ్రోతలకు ముఖ్య గమనిక, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అంటే ఈ నెల 5వ తేదీ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. మేలుజాతి చేపల ఉత్పత్తి ద్వారా చేపల వినియోగాన్ని పెంచడం, పెంపొందించడం, ఈ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు రైతులు మత్స్యకారులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. మరి మత్స్య సోదరులు రైతులు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నెంబర్ను జత చేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853, ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ప్రకటన విన్నారు. వాగ్దానం చిత్రం కోసం ఘంటశాల పి సుశీల పాడిన పాట, రచన దాశరథి కృష్ణమాచార్యులు, సంగీతం పెండ్యాలా.

ప్రేమ అనురాగాలకు, మనసును తాకే మధురమైన భావాలకు మాటలు చాలనప్పుడు స్వరం తోడవుతుంది. దాదాపు 6 పదుల కాలం దాటినా నేటికీ శ్రోతల హృదయాల్లో అంతే తాజాదనంతో అమితమైన ప్రేమను ఒలికిస్తూ వినిపించే ఒక అద్భుతమైన గీతం. వాగ్దానం చిత్రంలోని నాకంటి పాపలో నిలిచిపోరని మీరు విన్న పాట. దాశరథి కృష్ణమాచార్యులు గారు రాసిన అద్భుతమైన సాహిత్యం, పెండ్యాల నాగేశ్వరరావు గారి దివ్యమైన సంగీతం, ఘంటసాల గారు, పి సుశీల గారి అమృత గాత్రం, ముప్పేటలా కలిసి రూపుదిద్దుకున్న అక్షర రూపం ఈ పాట. కంటికి రెప్పలా కాపాడుకునే ప్రేమను, జీవితాంతం నీడలా తోడుంటాననే నమ్మకాన్ని ఎంతో ఆత్మీయంగా ఆవిష్కరించే ఈ మధుర గీతాన్ని మీరు విన్నారు. తర్వాత మధుర గీతాల్లో మధురమైన భావాలు, మనసును దోచే ప్రణయ రాగాలు ఒకెత్తైతే, అల్లరి ముద్దులొలికే అలకలు, దంపతుల నడుమ సాగే సరదా సరసాలు మరొక ఎత్తు. తెలుగు సినిమా స్వర్ణయుగంలో దంపతుల అనురాగాన్ని, శృంగారాన్ని ఎంతో హుందాగా, ఆహ్లాదకరంగా ఆవిష్కరించిన క్లాసిక్ గీతాలు ఎన్నో ఉన్నాయి. అందులో పెళ్లినాటి ప్రమాణాలు చిత్రంలోని వెన్నెలలోన వేడి మేలనో పాట అతి ముఖ్యమైనది. రూపకల్పనలో సింహభాగం వహించిన మహామహుల కలయిక

పింగళి నాగేంద్రరావు గారి హాస్య చతురతతో కూడిన సాహిత్యం, సాలూరి రాజేశ్వరరావు గారి సంగీత ప్రావీణ్యం, ఘంటసాల గారు పి సుశీల గారి తేనెలలకు గాత్రాలు ఈ పాటను ఆనాటి నుండి నేటి వరకు ప్రతి సంగీతాభిమాని గుండెల్లో నిలిపి ఉంచాయి. వెన్నెల కాయాల్సిన వేళ వేడి పుట్టే భావాన్ని ప్రణయమూర్తుల సరదా సంభాషణను ఎంతో ముచ్చటగా ఆవిష్కరించే ఈ అమర గీతాన్ని ఇప్పుడు మనం విందాం. పెళ్లినాటి ప్రమాణాల చిత్రం కోసం ఘంటసాల పి లీలా గానం చేసిన పింగళి నాగేంద్రరావు గీతం, సంగీతం ఘంటసాల.

తర్వాత తెలుగు చలనచిత్ర చరిత్రలో విరహవేదనను, మనసులోని పరితాపాన్ని అత్యంత సున్నితంగా, గాఢంగా ఆవిష్కరించిన పాటల ప్రస్తావన వస్తే చిరంజీవులు సినిమాలోని ఈ పాట మొదటి వరుసలో నిలుస్తుంది. రాత్రంతా గడిచి తెల్లవారుజామవుతున్న వేళ తొందరపాట్లో తన ప్రియుడిని వెళ్ళిపోమ్మన్నందుకు పశ్చత్తాపడుతూ పాడే మధుర గీతం తెల్లవార వచ్చే తెలియక నాస్వామినే పొమ్మంటినే. ఈ పాట రూపుదిద్దుకోవడానికి అపురూపమైన ప్రతిభావంతుల చేతులు కలిపారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి తేనెలలకు పదబంధాలు, అమర గాయకుడు సంగీత దర్శకుడు కెవి మహదేవన్ గారి ప్రాణప్రతిష్ఠ లాంటి సంగీతం, వీటికి తోడు గానకోకిల పి సుశీల గారి అమృతతుల్యమైన గాత్రం, తెరపై మహానటి సావిత్రి గారి అభినయం ఈ పాటను అమరత్వానికి చేరువ చేసింది. తన స్వామిపై ఉన్న ప్రేమానురాగాలను, పొరపాటు గ్రహించిన కన్నీయ భావాలను అతి సున్నితంగా మనకినిపిస్తున్నారు. చిరంజీవులు చిత్రం కోసం పి లీలా గానం చేసిన మల్లాది గీతం, సంగీతం ఘంటసాల.

తెలుగు సినిమా చరిత్రలోనే కాదు, భారతీయాత్మ నిండిన పౌరాణిక చిత్రాల్లో అగ్రతాంబూలమందుకున్న మహోన్నత కావ్యం లవకుశ. దేవుళ్ళ మానవ స్వరూపాలను, కరుణారస పరాకాష్ఠను, భక్తి పారవశ్యాన్ని ప్రతి తెలుగువారి హృదయంలో శాశ్వతంగా నిలిపిన చలన చిత్రమిది. అడవిలో ఒంటరిగా గర్భవతిగా ఉన్న సీతమ్మ తల్లికి వాల్మీకి మహర్షి ఆశ్రయం కల్పిస్తూ ఆమె ధర్మపత్నిని, రాముని దేవి అని గుర్తించి ఆప్యాయంగా ఓదార్చే సందర్భంలో వచ్చే అమృత గీతం సందేహింపకుమమ్మ. ఈ పాటను మలచడంలో దిగ్గజాల శ్రమ నిక్షిప్తమైంది. కొసరాజు గారి భక్తిభావ భరితమైన సాహిత్యం, ఘంటసాల వెంకటేశ్వరరావు గారి దివ్యమైన సంగీత దర్శకత్వంలో తల్లి సీతమ్మ ఆవేదనను బాపుతూ శరణు కోరిన వారికి ఆశ్రయమిచ్చే మహర్షి పాత్రలోని ఉదారతను ఈ పాట ఎంతో హృదయంగా ఆవిష్కరిస్తుంది. సంగీత ప్రియుల మనసులను రసప్లావితం చేసే ఈ పవిత్రమైన గీతాన్ని ఇప్పుడు మన ఘంటసాల గారు గానం చేసిన కొసరాజు గీతం విందాం. లవకుశ చిత్రం నుండి.

పాత సినిమా పాటలు, మధుర గీతాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటున్నారు. తెలుగు సినిమా చరిత్రలో మిస్సమ్మ ఒక అద్భుతమ కావ్యమైతే, అందులోని ప్రతి పాట ఒక మధుర స్వప్నం. దాదాపు 7 పదుల కాలం దాటినా నేటికీ ప్రతి ఇంట పదే పదే మారుమ్రోగే అపురూపమైన అమర గీతం బృందావనమది అందరిది. భగవంతుని ప్రేమ కరుణ ఏ ఒక్కరి సొత్తు కాదు, అది విశ్వమంతటికీ సమానమనే విశ్వజనీనమైన భావాన్ని ఎంతో మధురంగా చాటి చెప్పే పాట ఇది. పింగళి నాగేంద్రరావు గారి చిరస్మరణీయమైన సాహిత్యం, సాలూరి రాజేశ్వరరావు గారి దివ్యమైన తేనెలలకు సంగీత స్వరకల్పన, గానకోకిల పి సుశీల గారి, ఏఎం రాజా గారి అమృతగాత్రం ఈ పాటను అమరత్వానికి చేరువు చేశాయి. తెరపై మహానటి సావిత్రి గారి ముచ్చటైన అభినయం, భావ ప్రకటన మన మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. మానవతా విలువలను, అనురాగాన్ని ఎంతో సున్నితంగా ఆవిష్కరించే ఈ కాలాతీతమైన మధుర గీతాన్ని మిస్సమ్మ చిత్రం కోసం ఏఎం రాజా పి సుశీల గానం చేసిన పింగళి గీతం సంగీతం వేసి రాజేశ్వరరావు గారు.

దంపతుల నడుమ ఉండే అన్యోన్యత, ఒకరికొకరు తోడై నిలిచే ఆత్మీయత, కలకాలం కలిసి ఉండాలనే ఆకాంక్ష, వీటన్నిటిని ఎంతో మనోహరంగా ఆవిష్కరించే గీతం మాంగళ్యవలం చిత్రంలోని హాయిగా ఆలు మగలై. తెలుగు సినిమా స్వర్ణయుగంలో నిలిచిపోయే క్లాసిక్ పాటలు ఇదొకటి. శ్రీశ్రీ గారు అందించిన ఆత్మీయమైన సాహిత్యం, మాస్టర్ వేణందించిన తేనెలొలుక్కు స్వరకల్పన, గాన కోకిల పి సుశీల గారి బృందం అమృతగాత్రం ముప్పేటలా కలిసి ఈ పాటను ఒక అద్భుత కావ్యంగా మలిచాయి. వెండి తెరపై అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు తమ సహజ సిద్ధమైన నటనతో ఈ పాటలోని భావాన్ని ప్రాణప్రతిష్ఠ చేశారు. సంసార జీవితంలోని మాధుర్యాన్ని, పవిత్రమైన అనుబంధాన్ని ఎంతో హృద్యంగా వినిపించే ఈ కాలాతీతమైన గీతాన్ని ఇప్పుడు విందాం. మాంగళ్యబలం చిత్రం కోసం పి సుశీల బృందం గానం చేసిన శ్రీశ్రీ గీతం, సంగీతం మాస్టర్ వేణు.

రంగానికి మాయాబజార్ ఒక రసకావ్యం. మహామహుల అభినయం, అద్భుతమైన సన్నివేశాలు మనసును మైమరిపించే పాటలతో ఆనాటి నుండి నేటి వరకు తరాలు మారిన ప్రతి ఒక్కరిని అలరిస్తున్న కాలాతీత దృశ్యకావ్యం అది. అందులోనూ లక్ష్మణకుమారుడు శశిరేఖల నడుమ సాగే అల్లరి ప్రణయాన్ని ఎంతో హుందాగా ఆహ్లాదకరంగా ఆవిష్కరించిన మధుర గీతం చూపులు కలిసిన వేళనే. తొలిచూపులోనే మనసులు మురిసిపోయే తీరును, తొలి వలపు సందడిని ఎంతో మనోహరంగా ఆవిష్కరించే ఈ అమర గీతాన్ని మాయాబజార్ చిత్రం కోసం స్వీయ సంగీత నిర్వహణలో ఘంటసాల పి లీలతో కలిసి పాడిన పాట సాహిత్యం పింగళి నాగేంద్రరావు.

పాత సినిమా పాటలు మధుర గీతాలు వింటున్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11 గంటలకు వస్తుంది. వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం రిలే అవుతాయి.

0: has now been shifted to Abu Dhabi for continued medical attention and recovery. Indian ambassador in UAE met Captain Machar in hospital and inquired about his well-being. Earlier, the ambassador also met his family and assured all possible support for the captain's health and well-being. The Indian embassy in Abu Dhabi and consulate in Dubai are in close touch with the local authorities in the matter. Union Home Affairs Minister Amit Shah today chaired a meeting in New Delhi to resolve the long-standing Mahanadi water dispute. Union Jal Shakti Minister C.R. Patil, the chief ministers of Chhattisgarh and Odisha and other senior officials were present at the meeting. The dispute over sharing of Mahanadi waters between Chhattisgarh and Odisha has remained unresolved for several years. Odisha had requested the central government in November 2016 to set up a tribunal to resolve the dispute. The government has extended the validity of exempted fast tags from existing 1 year to up to 5 years for Divyangjan, depending on the degree of disability. The centre has revised the guidelines for issuance and renewal of the exempted fast tags for eligible Divyangjan and persons with disability beneficiaries. The guidelines will come into effect from tomorrow. Bihar continues to battle floods. Several rivers in the state are flowing above the danger mark. Chief Minister Samrat Chaudhary has sought the assistance of the Indian Air Force for relief and rescue operations in view of the seriousness of the situation. After inspecting the rising water level of the Ganga in Patna today, Mr. Chaudhary told reporters that several rivers in the state are flowing at high levels. At the Asian Games 2026 in Japan, India enjoyed another action-packed day today, with the men's hockey and cricket teams reaching their respective finals. Men's hockey team defeated their arch-rivals Pakistan 4-3 in a thrilling semi-final, while the cricket team beat Sri Lanka by 124 runs to book a place in the gold medal match. Greco-Roman wrestler Nitesh Tiwaj today bagged silver medal in men's 97kg at Asian Games in Japan. Nitesh lost to Japan's Yuri Nakazato 0-4 in the final. Nitesh missed out on a historic gold but secured India's first silver medal in Greco-Roman wrestling at the Asian Games since 1962. Indian pair of Manu Francis and Prince Kurisinkal Noble bagged the silver medal in the men's skiff opening race 9 of the Asian Games sailing competition. And that is the end of this news bulletin.
1: Ab suniye
2: Akashvani Hyderabad Kendram. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భావన, గాంధీజీ ఆలోచన ఆచరణ, శ్రీ అయ్యగారి శ్రీనివాసరావు గారి లఘు ప్రసంగం తెలుగులో వినవచ్చు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో లలిత పంచరత్నం దేవి కీర్తనలు ప్రసారమవుతాయి. 6:35 పొలం పనులు, రైతులు బెట్ట పొలాల్లో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి శాస్త్రవేత్త డాక్టర్ టి లక్ష్మణ్ గారు అందించే వివరాలు వినవచ్చు. 7:00 రంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు బి రమేష్ గారు. 7:20 మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి పద్మావతి గారి గాత్రం వినవచ్చు. రేపు ఉదయం 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. 11:03 రేపు ఉదయం తోటమాలి నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి, నిర్వహణ శ్రీ కళాకృష్ణమూర్తి. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితలోకం స్త్రీల కార్యక్రమంలో సత్యశోధన గాంధీ జయంతి సందర్భంగా డాక్టర్ జి అనిత గారి ప్రసంగం వినవచ్చు. 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ గ్రామర్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించు ఆంగ్ల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రేపు సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సంధ్యారాణి కథ ఒగ్గు కథ రెండో భాగం వినిపిస్తారు శ్రీ ఎల్ భూమాగౌడ్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయశిత కార్యక్రమం. వ్యవసాయ సూచనలు రేపు సాయంత్రం 6:50 అక్టోబర్ మాసంలో నూనె గింజల పంటలలో వ్యవసాయ పనుల గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు వినవచ్చు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తోట ముచ్చట్లు ప్రాయశిత కార్యక్రమం. అనంతరం మిరప

పంటలో సమగ్ర సస్య రక్షణ ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్ గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ గురించి శాసనమండలి సభ్యులు శ్రీ మల్కా కుమరయ్య గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయం చేస్తున్నవారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమంలో అహింస పరమో ధర్మ శ్రీ మేడూరి సూర్యనారాయణ శర్మ గారి ప్రసంగం వినవచ్చు. 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్. రేపు రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఏషియన్ క్రీడల ముఖ్యాంశాల రోజువారీ సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:20 పాత సినిమా పాటలు, మధుర గీతాలు వినవచ్చు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:13 దాటి 30 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై రేపు ఉదయం 5:50 రేపటి ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.